ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై నెల 21వ తేదీ, మంగళవారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి సుప్రభాతం స్తోత్రం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం వినదగుమాట. వ్యాఖ్యాత డాక్టర్ సి పద్మావతమ్మ.
1: కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల నా స్నానం నా విలేపనం నా కుసుమం నాలంకృతామూర్ధజ వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే అఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది భర్తృహరి సుభాషితం. భూషలు కావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాస మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు పురుషుని భూషితు చేయు పవిత్ర వాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించునన్నియున్. ఇది ఏనుగు లక్ష్మణ కవి అనువాద పద్యం. నక్షత్రహారాలు నగలు నాణ్యాలు మానవునకు అలంకారం కాదు.

0: పూలతో అలంకరించిన కేశపాశాలు, సుగంధ జలాభిషేకాలు మానవులకు భూషణాలు కావు. మానవుని అలంకృతం చేసేది అతని పవిత్ర వాక్కు మాత్రమే. ఆ వాగ్భూషణమే మంచి భూషణం. మిగిలినవన్నీ నశించే స్వభావం కలవి మాత్రమే. ఎంత మంచి మాట చెప్పాడండి మహానుభావుడు. తెలుగులో మనకు సామెత ఉంది, నోరెట్టుకు బ్రతకవే అని. బాగా బ్రతక నేర్చిన తనంతో కొట్లాడుతూ యాగి చేస్తూ బ్రతకవే అని ఈ సామెతలో చెప్పారు అని అనుకుంటారు. కానీ అది అర్థం కాదని నేననుకుంటాను. అవసరమైనంత వరకు మంచి మాటల్ని మితంగా హితంగా మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుంటూ బ్రతకాలని బోధించారేమో ఈ సామెతలో అనిపిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత కూడా ఈ అర్థాన్నే బలపరుస్తుంది. నోటిని అదుపులో పెట్టుకుని ప్రియమైన సత్యాల్ని మాట్లాడుతూ నొప్పింపక తానొవ్వక బ్రతికితే జీవితం అర్థవంతమవుతుంది. పోరాని చోట్లకు పోయి అనరాని మాటలు అంటే రారాని కష్టాలు వస్తాయి అని మరో సామెత. అంటే అనవసరమైన చోట్లకు పోయి అనవసరమైన మాటలు మాట్లాడితే ఆ వాచాలత్వం వల్ల అనేక కష్టాలు వస్తాయి అని అర్థం. టాక్ లెస్ వర్క్ మోర్ అనే సూక్తి కూడా ఉంది కదండి. అనవసరమైన మాటలు ప్రగల్భాలు మాట్లాడాడు ఉత్తరుడు గోగ్రహణం ముందర. నేను కౌరవీరుల పీచ మణగొట్టగలను, నాకు సరైన సారథే దొరకలేదు అని బీరాలు పలికిన ఉత్తరుడు అపార కౌరవసేనను చూడగానే బ్రతికియుండిన బలుసాకు తిని బ్రతకవచ్చు అంటూ పలాయనం చిత్తగించి హాస్యాస్పదుడైనాడు. సంజయుని రాయబార సందర్భంలో, శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో వాక్కును పదునైన ఆయుధంలాగా ఎలా వాడుకోవచ్చో మనం చూడవచ్చు. సంజయుడు ధర్మరాజును కుశల ప్రశ్నలు అడుగుతూ, మీ తండ్రి ధృతరాష్ట్ర ధరణినాథుడు ఇక్కడ మీరున్నారని, మీ కుశలం తెలుసుకుని రమ్మని నన్ను ఎంతో ప్రేమగా తానే రథం ఎక్కించి పంపాడు అని చెప్తాడు. సంజయుని పంపడంలో అసలు ధృతరాష్ట్రుని ఆంతర్యం ఏమిటంటే ఎలాగైనా సంజయుడు ధర్మరాజు కోపం పోగొట్టి యుద్ధం అనే ఆలోచన మానేటట్లుగా చేయాలి అనేది. అందుకే మీ తండ్రి మీ అయ్యా అనే పదాలు వాడుతూ ధర్మరాజు మనసులో బంధుప్రీతి మొలకెత్తింపజేసే ప్రయత్నం చేశాడు. కానీ అరణ్య అజ్ఞాతవాసాయాసంతో బాధపడిన ధర్మజునకు ఇది ముల్లా గుచ్చుకుంది. అందుకే అతడు ధృతరాష్ట్ర ధరణినాథుడు ధృతరాష్ట్ర ధరణినాథుడు అనే పదం ప్రయోగిస్తూ మాట్లాడతాడు. ధృతరాష్ట్రుడు మాతో బంధులక్షణంతో కానీ తండ్రి లక్షణంతో కానీ ప్రవర్తించలేదు, రాజు లక్షణంతోనే ప్రవర్తించాడు, నీవు అనవసరమైన పూతలు పొయ్యవద్దు అన్నట్లుంటుంది. ఈ ఘట్టంలో వాక్కుకు ఎంత పదునుందో మనకు తెలుస్తుంది. ఇక అహంకారపూరితమైన మాటలతో దుర్యోధనుడు భీష్మద్రోణాది వీరులను గాయపరచి ఒక రకంగా తన అపజయానికి తానే కారకుడైనాడు. వినయ ప్రపూరితమైన వాక్కుతో ధర్మరాజు అందరినీ మెప్పించి తన వాళ్ళని చేసుకోగలిగాడు. మంచి మాట, హితవైన మాట, సత్యమైన మాట, ఎవరినీ ఒప్పించని మాట, అందరినీ ఒప్పించే మాట నీకు మిత్రులను చేకూరుస్తుంది. వంకర మాట, పొడుపు మాట, వ్యంగ్యపు మాట, అసత్యమైన మాట నీకు శత్రువులను సమకూరుస్తుంది. అటువంటి వాక్యే మానవునకు సుభూషణం.
1: మీరింతవరకు వినదగు మాట విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ సి పద్మావతమ్మ. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో జామ సాగులో మెళకవులు. రైతు సోదరులకు వివరాలు తెలియజేస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.

సోదరులకు నమస్కారం. ఈరోజు జామ సాగు గురించి తెలుసుకుందాం. జామ ఉష్ణమండల పంట. జామ సాగుకు మన రాష్ట్ర వాతావరణం అనుకూలంగా ఉంది. జామలో మంచి పూత పిందె ఏర్పడటానికి 23 నుంచి 28 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు, అంటే చలికాలంలో, పండు నాణ్యత బాగా ఉంటుంది. పండు మాగే దశలో అధిక వర్షపాతం ఉన్నట్లయితే కాయ నాణ్యత తగ్గుతుంది. అధిక తేమగల ప్రాంతాల్లో వర్షాకాలంలోనూ పండు ఈగ గజ్జి తెగులు ఆశించి

వచ్చే అవకాశం ఉంది. జామ చెట్లు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలవు. ఇక జామ సాగుకు అనుకూలమైన నేలల విషయానికి వస్తే జామను అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఇతర పండ్ల చెట్లకు అంతగా అనుకూలం కాని నేలలో కూడా ఈ జామ సాగును చేయవచ్చు. నీరు ఇంకే నేలలు, లోతైన గరప నేలలు మరియు ఒండ్రు నేలలు జామ సాగుకు అనుకూలమైనవి. నేలలో చౌడును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఉదయజని సూచిక 6 నుంచి 8.3 వరకు ఉన్న నేలల్లో ఈ జామను రైతులు సాగు చేసుకోవచ్చు. జామ నీటి ఎద్దడిని కూడా తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది. జామలో అలహాబాద్ సఫేద, లక్నో 49, దీన్నే సర్దార్ అని కూడా అంటారు. అర్కా మృదుల, శ్వేత, లలిత్, సఫేద్ జామ్, అర్కా అమూల్య, CISHG 1 మొదలైన రకాలు ఉన్నాయి. రైతులు వారికి అనుకూలమైన రకాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. ఇక ప్రవర్ధనం విషయానికి వస్తే విత్తనపు మొలకల కన్నా శాకీయ ప్రవర్ధనం ద్వారా వచ్చిన అంటు మొక్కలు నమ్మకంగా కాయటమే కాకుండా త్వరగా కాపుకు వచ్చి ఒకే రీతిగా గల దిగుబడిని, పండు నాణ్యతను ఇస్తాయి. కనుక రైతులు అంటు మొక్కలతోనే తోటలో వేయడానికి ఉపయోగించాలి. మంచి దిగుబడులు, మంచి నాణ్యత గల పండనిచ్చే శ్రేష్టమైన తల్లి చెట్ల నుంచి అంటు మొక్కలను తయారు చేసుకోవాలి. వేరు మూలం మీద అంటుకట్టిన అంట్ల వేర్లు నేలలోనికి పోయి బెట్టను, వర్షాభావ పరిస్థితిని, గాలులను బాగా తట్టుకొని మంచి ఫలసాయాన్నిస్తాయి. ఇక నేల తయారీ విషయానికి వస్తే వేసవి కాలంలో అన్ని దిక్కుల నుండి లోతుగా దున్నాలి. చదును చేసుకోవాలి. తోట చుట్టూ కంచెను, జీవగాలి నిరోధకాలను ఏర్పాటు చేసుకుని చెట్లు పెంచుకోవాలి. ఇక గుంతలు త్రవ్వుట అలాగే నింపుట విషయానికి వస్తే చదును చేసిన పొలంలో 60x60x60 ఘన సెంటీమీటర్ల కొలతలు గల గుంతలను 6x6 మీటర్ల దూరంలో ఎకరాకు దాదాపు 112 మొక్కలు సరిపోతాయి. ఈ ఎడంతో వేసవి కాలంలో గుంతలు తవ్వుకోవాలి. గుంతలను తవ్వుతున్నప్పుడు పై సగం మట్టిని ఒక పక్కగా, కింది సగం మట్టిని మరో పక్కగా వేసుకోవాలి. తవ్విన గుంతలను 15 నుంచి 20 రోజులు ఆరనివ్వాలి. గుంతలలో చెత్త వేసి కాల్చివేయాలి. ఇలా చేయడం వల్ల భూమిలోని పురుగులు, తెగుళ్లను కలిగించే సూక్ష్మజీవులు నశిస్తాయి. మొక్కలను నాటడానికి 4 నుంచి 5 రోజుల ముందు గుంతలను నింపుకోవాలి. పైమట్టికి 20 నుంచి 25 కిలోల పశువుల ఎరువు, దీంతోపాటి 500 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, అలాగే 1 కిలో వేపపిండి, 50 గ్రాముల లిండేన్ పొడిమందు, అలాగే 50 గ్రాముల ట్రైకోడెర్మా జీవ శిలీంద్ర నాశిని కలిపిన మిశ్రమంతో గుంతలను నింపాలి. మొక్కలు నాటే ముందు వర్షాలు లేకపోతే 1 నుంచి 2 రోజుల ముందు గుంతలకు నీరు పెట్టాలి. అందువల్ల నింపిన మట్టి కుంగుతుంది. తరువాత గుంట మధ్యలో మొక్కలు నాటుకోవాలి. మొక్కలను జూన్ నుంచి డిసెంబర్ వరకు నాటుకునవచ్చు. తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో తొలకరి వర్షాలు మొదలైనప్పుడు, ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో వర్షాలు ముగిసే దశలో మొక్కలు నాటుకోవడం మంచిది. గుంత మధ్యలో కొంచెం మట్టి తోడి ఆ భాగంలో మొక్కలను నాటుకోవాలి. అంటు మొక్క వేర్లకున్న మట్టిని కదపకుండా మట్టి ముద్దతో సహా నాటాలి. నాటిన తర్వాత మట్టితో కప్పి మొక్క చుట్టూ తొక్కి గాలి చొరబడకుండా చూసుకోవాలి. నాటిన వెంటనే మొక్కలకు 2 పక్కల 2 కర్రలను పాతి గాలికి అంటు మొక్కలు పడిపోకుండా ఆధారం కల్పించాలి. ఒక పక్కగా పోసిన క్రింది మట్టితో మొక్క చుట్టూ 30 సెంటీమీటర్ల దూరంలో గట్టు వేసి పల్లెంలో తయారు చేసి మొక్కలకు నీరు పోయాలి. ఇక మొక్కలను నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మొక్కలు నాటిన తర్వాత వాటికి తగిన పోషణ సంరక్షణ కల్పించాలి. నాటిన తర్వాత 4 రోజుల వరకు రోజు మార్చి రోజు నీరు పోయాలి. తరువాత 3 నెలల వరకు 3 నుంచి 4 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి నీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే వేసవి కాలంలో తగినంత నీరు 3 నుంచి 4 రోజులకు ఒకసారి పెట్టాల్సి ఉంటుంది. ఇక కొమ్మ కత్తిరింపు విషయానికి వస్తే ఒక ప్రత్యేకమైన ఆకృతిని తీసుకుని రావటానికి కొమ్మ కత్తిరింపు శిక్షణ అవసరం. సాధారణంగా జామ చెట్లను గొడుగు ఆకారంలో కానీ మాడిఫైడ్ లీడర్ పద్ధతిలో కానీ ఆకృతిని కల్పిస్తారు.
ప్రధాన కాండంపై 2 నుంచి 3 అడుగుల ఎత్తు వరకు వచ్చే

0: గూర్లను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేనిచో ఆ కొమ్మలు నేల మీదకు వాలి అంతరకృషికి అంతరాయం కలిగిస్తాయి. 2 నుంచి 3 అడుగుల తర్వాత వచ్చే కొమ్మలలో అన్ని వైపులా వ్యాపించి ఉన్న 3 నుంచి 4 కొమ్మల నుంచి మిగిలిన వాటిని కత్తిరించి తొలగించాలి. ఈ కొమ్మలు పెరిగి పంటనిస్తాయి. ఇవి తప్ప మొదటి సంవత్సరంలో వచ్చే మిగతా కొమ్మలను కత్తిరించాలి. 2వ సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో దగ్గర దగ్గరగాను గుబురుగా ఉండే కొమ్మలను కొన్నింటిని కత్తిరించి మొక్క ఆకృతిని మెరుగుపరచాలి. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలను అలాగే అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలను తీసివేయాలి. గత సంవత్సరం కాపు కాసిన కొమ్మలను 3/4 వంతులు కత్తిరిస్తే పక్క కొమ్మలపై కాపు బాగా వస్తుంది. కాయలను చిన్న రెమ్మతో పాటు కోయడం మంచిది. మంచి ఆకృతినివ్వటం వల్ల చెట్టు లోపలి భాగాలకు కూడా తగినంత సూర్యరశ్మి గాలి ప్రసరించి నాణ్యమైన మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక ఎరువుల విషయానికి వస్తే మొక్కలు నాటిన మొదటి సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ఎరువులు వేయాలి. చెట్టు వయసును బట్టి ఎరువులను జూన్ మరియు సెప్టెంబర్ మాసాల్లో అందించాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం చెట్లకైతే జూన్ మాసంలో పశువుల ఎరువు 20 కిలోలు, అలాగే యూరియా 100 గ్రాములు, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 250 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 75 గ్రాములు, అలాగే సెప్టెంబర్ మాసంలో యూరియా 100 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 75 గ్రాములు సంవత్సరం వయసున్న మొక్కలకు వేసుకోవాలి. 2 సంవత్సరాల వయసున్న మొక్కలకైతే జూన్ మాసంలో 40 కిలోల పశువుల ఎరువు, 200 గ్రాముల యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 500 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 150 గ్రాములు, అలాగే సెప్టెంబర్ మాసంలో యూరియా 200 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 150 గ్రాములు ఇవ్వాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల వయసున్న మొక్కలైతే పశువుల ఎరువు జూన్ మాసంలో 60 కిలోలు ఇవ్వాలి, అలాగే యూరియా అయితే 300 గ్రాములు, సూపర్ ఫాస్ఫేట్ 750 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 225 గ్రాములు చొప్పున ఈ జూన్ మాసంలో వేసుకోవాలి. ఇంకా సెప్టెంబర్లో 300 గ్రాముల యూరియా, 225 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇవ్వాల్సి ఉంటుంది. 4 సంవత్సరాల వయసున్న మొక్కలకైతే జూన్ మాసంలో 80 కిలోల పశువుల ఎరువు, 400 గ్రాముల యూరియా, 1000 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 300 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే సెప్టెంబర్లో అయితే 400 గ్రాముల యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 300 గ్రాములు సెప్టెంబర్ నెలలో ఇవ్వాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల పైబడిన మొక్కలకైతే ఈ జూన్ మాసంలో పశువుల ఎరువు 100 కిలోలు, 500 గ్రాముల యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1250 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 375 గ్రాములు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సెప్టెంబర్ మాసంలో 500 గ్రాముల యూరియా, 375 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇవ్వాల్సి ఉంటుంది.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధులు విన్నారు. జామ సాగులో మెళకవులు రైతు సోదరులకు వివరాలు తెలియజేసిన వారు శ్రీడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటి

0: ప్రజల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్టంలోని గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందు ఉంటుందని, వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీవో నంబర్ 3పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. జీవో నంబర్ 3కి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఆయన నిన్న రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో 1,159 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులో ఉందని, హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా రాష్ట ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసిందని వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ఆర్థిక శాఖ 1,204 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మెట్రో ప్రాజెక్టు అమల్లో లేదని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలోని మునిక్కూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతూ సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల అభివృద్ధిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. మునికూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలు తీర్చిదిద్దాల్సి ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించే ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిట్రీట్ను హోంమంత్రి వి అనిత ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రిట్రీట్లో భవిష్యత్ నేరాలను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఇందులో సైబర్ క్రైమ్, ఏఐ టెక్నాలజీ, మహిళలు, పిల్లల భద్రతపై చర్చిస్తామన్నారు. ఉగ్రవాదం, డ్రోన్ ముప్పు, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసింగ్ సంస్కరణలపై సమీక్షిస్తామని డీజీపీ తెలిపారు. రేపు జరిగే ముగింపు సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేస్తారని డీజీపీ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన విద్యార్థుల తల్లులతో మంగళగిరిలో మంత్రి లోకేష్ నిన్న ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. విద్యార్థుల తల్లులతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపై పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్ గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలు చెప్తారు. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్లా చూసుకుంటే రోజు చూస్తారు కదా. దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి తెలుసు. పిల్లలు కూడా అదే అలవాటు. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నల్గొండ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బ్యారేజీల పునరుద్ధరణలో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ జలాశయాల భద్రతా ప్రాధికార సంస్థ, కేంద్ర

0: జలసంఘం సూచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని పొగాకు రంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలు నిన్న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ని, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్లను ఢిల్లీలో కలిసి పలు కీలక అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, 2.5 లక్షల ఆక్వా రైతుల కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం, ఫీడ్ ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు. 2025లో అమెరికా విధించిన అధిక టారిఫ్లతో భారత రొయ్యలపై మొత్తం 58% సుంకం చేరడంతో సుమారు 25,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఎగుమతి ఆర్డర్లు 50% రద్దు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కొత్తగా 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అలైడ్ హెల్త్ కేర్ కోర్సులను అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ NCAHP నిబంధనల ప్రకారం వీటిని దశల వారీగా ప్రారంభిస్తారు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందిని తయారు చేసేందుకే ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ చెప్పారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు అందిస్తూ,
1: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటించే మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాగల 5 రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ప్రభుత్వం గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికన గైనిక్ ప్రాబ్లమ్స్ డాక్టర్ హెచ్ హైమా గారు అందిస్తున్న వివరాలు. అనంతరం రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం వింటారు. సహకారం శ్రీమతి పి అనురా

బాధ నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమర్ నారాయణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 సైన్స్ ఫీచర్స్. సాపేక్షిత సిద్ధాంత సృష్టికర్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ రూపకం. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 సార్కోమా క్యాన్సర్పై అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి. అతిథి డాక్టర్ కృష్ణారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య వ్యాధి నిపుణులు. పరిచయకర్త కె రాణి. 10:27 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 వాణిజ్య ప్రకటనలు. 10:32 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:30 వాణిజ్య ప్రకటనలు. 11:32 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:17 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలోనూ, 2:15 హిందీలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533 లేదా 2968990 ఎస్టిడి కోడ్ 0854. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి. ఇందులో పట్టుపురుగుల పెంపకంలో దోమకాటు బెడద మరియు నివారణ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇబ్రహీం బాషా గారి ప్రసంగం. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతాలు, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం. 8:45 శృంగభంగం నాటిక. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం నాదంలా నా మదిలో సునీత పాడిన లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటన భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ కేసు ఇతర అంశాలపై ప్రతిపక్షాల

0: నినాదాలు గందరగోళం కారణంగా పార్లమెంటు ఉపసభల కార్యకలాపాలు నిన్న పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల నిరసన కారణంగా లోక్సభ 7 సార్లు వాయిదా పడగా రాజ్యసభ 6 సార్లు వాయిదా పడింది. ఈ అంతరాయాల కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య దిగువ సభలో కేంద్రం తరఫున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రస్తుతం ఉన్న 33 మంది న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు 9 మంది నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యులు ఎగువ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉభయ సభల్లోనూ నీట్ మొదలైన అంశాలపైన గందరగోళం చెలరేగడంతో సభలు ఇవాళకి వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయం తెలియజేస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 24,162 కోట్లకు విలువ పరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, భారత రిజర్వ్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ కార్యక్రమాలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. వ్యక్తుల మధ్య P2P వ్యక్తి నుంచి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేయడానికి యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించినట్లు కూడా మంత్రి తెలియజేశారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి నిన్న ఈ విషయం తెలియజేస్తూ ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని లేదా అమల్లో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింతగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని ప్రారంభించిందని కూడా మంత్రి చెప్పారు. తన 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియా చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. మాసిడోనియా అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోవ్స్కా డాఫ్కోతాతో ద్రౌపది ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ఆమె ప్రధానమంత్రిని, అసెంబ్లీ స్పీకర్ను కూడా కలుసుకుంటారు. ఉత్తర మాసిడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఫార్మాసిటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, ఐటీఈఎస్ వంటి ప్రాధాన్య రంగాల్లో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు ఆసక్తి కలిగి ఉన్నాయి. అంతకుముందు మోల్డోవాలో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత మోల్డోవాల మధ్య మరింత విస్తృతమైన ఆర్థిక సంబంధాల కోసం ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
1: India also offers good business opportunities for Moldovan companies for trade and business. We remain committed to fostering a transparent, predictable and investor-friendly business environment. I invite Moldovan businesses to come and explore India. I also encourage Indian businesses to look at the opportunities in Moldova. Your enterprise, vision and commitment will be instrumental in building enduring economic partnerships.
0: చీసినౌలో జరిగిన భారత మోల్డోవా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి తన పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యుక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న MV గోల్డెన్ లియో అనే నౌకపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో 4 భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో విషమమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సంఘటన జరిగిన సమయంలో 5 భారతీయ పౌరులతో కలిపి మొత్తం 17 మంది సిబ్బంది MV గోల్డెన్ లియో నౌకలో ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులైన పౌర సిబ్బందిని ప్రమాదంలో పడేయడం లేదా నౌకాయాన స్వేచ్ఛకు, వాణిజ్యానికి ఆటంకం కలిగించడం అత్యంత గర్హనీయమైన, దీన్ని నివారించాలని మంత్రిత్వ శాఖ తన

0: సందేశంలో పునరుద్ఘాటించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హావియర్ ఎడ్వార్డో మార్టినెజ్ అచావాస్తో సమావేశమయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో లాటిన్ అమెరికా కరీబియన్ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా పనామాతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We hope that your visit will further strengthen our relationship across all domains. We had met recently during the 5th India-SICA ministerial meeting which the

0: We hope that your visit will further strengthen our relationship across all domains. We had met recently during the 5th India SICA ministerial meeting, which the two of us had co-chaired. Your current visit builds on the momentum of high-level exchanges that we've had, and I believe that both our governments, both our leaders are very keen at deepening and widening our partnership.
1: పనమ విదేశాంగ మంత్రి పర్యటన అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపరుస్తుందని విదేశాంగ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. టకేడా బయోఫార్మాసిటికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్లో తన తొలి డెంగ్యూ వ్యాక్సిన్ను దేశం ఆమోదించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాటంలో ఈ వ్యాక్సిన్ భారతదేశంలో ఒక ముందడుగని టకేడా ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యాక్సిన్ను 4 నుంచి 60 సంవత్సరాల వయసు గల వ్యక్తుల కోసం ఆమోదించారని, గతంలో ఎప్పుడైనా డెంగ్యూ జ్వరం సోకిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఈ టీకా ఇవ్వచ్చునని సంస్థ పేర్కొంది. క్యూడెంగాకు ముందస్తు టీకా స్క్రీనింగ్ అవసరం లేదు. దీనివల్ల అర్హులైన వ్యక్తులు గతంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ కోసం పరీక్ష చేయించుకోకుండానే వ్యాక్సిన్ను పొందవచ్చు. పట్టణీకరణ, వాతావరణంలో మార్పులు, మారుతున్న దోమలు పెరిగే ప్రాంతాలు, జనాభా పెరుగుదల కారణంగా గత 2 దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయని, ప్రపంచంలోనే అత్యధిక డెంగ్యూ భారం మోస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఈ సంస్థ తెలియజేసింది. క్యూడెంగా అనేది లైవ్ అటెన్యుయేటెడ్ టెట్రావలెంట్ వ్యాక్సిన్, అంటే ఇది 4 డెంగ్యూ వైరస్ సీరోటైపుల నుంచి రక్షించేందుకు రూపొందించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికారు. తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పుణెలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొదలైన వారు ఈ సభకు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడ రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని భాగాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో కనీసం 20 మంది మరణించారు, 100 మందికి పైగా గల్లంతైనట్లు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దీంతో ఈ టీకా 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వారి వరకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 78వ శ్లోకం.
2: యత్ర యోగేశ్వరః కృష్ణః

భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారత్.

యత్ర ఏ పక్షంలో యోగేశ్వరః యోగ విద్యలకు అధిపతి అయిన కృష్ణః కృష్ణుడున్నాడో, యత్ర ఏ పక్షంలో ధనుర్ధరః ధనుస్సును ధరించిన పార్థః అర్జునుడున్నాడో, తత్ర ఆ పక్షంలో శ్రీహి రాజ్యలక్ష్మి, విజయః యుద్ధ విజయము, భూతిహి ఉత్తరోత్తరాభివృద్ధి, నీతిహి రాజనీతి అనేవి ధ్రువా ఖాయంగా ఉన్నాయని మమ మతిహి నా యొక్క అభిప్రాయం. ఈ శ్లోకానికి కథాపరమైన అర్థం ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు తత్వపరమైన అర్థం చెప్పుకుందాం. యత్ర యోగేశ్వరః, ఏ హృదయంలో మాయాశక్తికి అధిపతి అయిన కృష్ణః నారాయణ స్వరూపుడైన నారాయణ మహర్షి ఉన్నాడో, యత్ర ధనుర్ధరః, ఏ హృదయంలో ఓంకారాన్ని హృదయంలో ధరించి ఉన్న పార్థః పార్థివదేహధారి అయిన నరమహర్షి ఉన్నాడో, తత్ర ఆ హృదయంలో శ్రీహి ఋక్ యజుస్సామరూపమైన వేదజ్ఞానలక్ష్మి, విజయః వివిధ రకాలైన 18 సంఖ్యగల విద్యలు, భూతిహి అణిమాది అష్టసిద్ధులు, ధ్రువ అచల పరమాత్మను, ఆనీతిహి దగ్గరకు తెచ్చుకొనుట అంటే సగుణ బ్రహ్మ సన్నిధి, మమ జీవుడనైన నాకు సంబంధించిన, మతిహి అంటే జీవత్వ నివారకమైన యథార్థ జ్ఞానము, భవేత్ కలుగును. ధృతరాష్ట్ర మహారాజా, యోగ విద్యలన్నిటికీ అధిపతి అయిన శ్రీకృష్ణుడు, చేతిలో గాంధీవ ధనుస్సును ధరించిన అర్జునుడు ఏ పక్షంలో ఉన్నారో ఆ పక్షంలో రాజ్యలక్ష్మి, యుద్ధ విజయము, ఉత్తరోత్తరాభివృద్ధి, రాజనీతి అనేవి సుస్థిరంగా ఉంటాయి. ఇది నా నిశ్చితాభిప్రాయం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382226376.

0: సెల్ నెంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

ఈనాటి హేమావతి కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ శీర్షికన గైనిక్ ప్రాబ్లమ్స్ డాక్టర్ హెచ్ హైమా గారు అందిస్తున్న వివరాలు. అనంతరం రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం వింటారు. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియకు క్షేత్రస్థాయిలో సహకరించాలంటూ కలెక్టర్ ఆనంద్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఆయన నిన్నటి రోజు తన కార్యాలయంలో ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. తొలుత సర్ ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ సేకరణ, డిజిటైజేషన్, మ్యాపింగ్ తదితర గణాంకాలను వివరించారు. ఇప్పటి వరకు 88.99% డిజిటలీకరణ పూర్తి అయిందన్నారు. 11.01% ఈఎఫ్లు సేకరించాల్సి ఉందంటూ మ్యాపింగ్ 81.11% పూర్తి చేశామన్నారు. 160,612 మంది ఓటర్లకు చెందిన వివరాల మ్యాపింగ్ మిగిలి ఉందన్నారు. ఇందులోనూ అనంత అర్బన్లోనే ఎక్కువగా ఉందన్నారు. అన్ని వివరాలను మ్యాపింగ్ చేయడానికి పార్టీల బిఎల్ఓలను సహకరించాలంటూ ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మాలోల, ఎన్నికల విభాగం డిటి కనకరాజు, శామ్యుల్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు సరియైన పరిష్కారం చూపి వారికి సాంత్వన చేకూర్చాలంటూ జిల్లా ఎస్పీ జగదీష్ పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిన్నటి రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో ఆస్తి, భూ వివాదం, కుటుంబం, ఆర్థిక సంబంధ సమస్యలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఫిర్యాదుదారులతో ఎస్పీ వివరాలు తెలుసుకుని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. జిల్లాలో ఎల్ నినోను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ ఆదేశించారు. నిన్నటి రోజు ఆయన ఆర్ఎండ్బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జేసీ సుయేష్ కుమార్, ఎమ్మెల్యే తగ్గుపాటి ప్రసాద్తో కలిసి వివిధ శాఖల అధికారులతో పంటల సాగు, తాగు సాగునీటిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలన్నారు. పర్యవేక్షణకు రాజధాని అమరావతిలో జిల్లా నుంచి లైజనింగ్ అధికారిని నియమించామంటూ కూడా మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగరంలోని పలు ఆలయాలలో జరుగుతున్న వారాహి నవరాత్రుల ఉత్సవాలు నిన్న రాత్రి భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆషాఢ శుక్ల పాడ్యము నుంచి శుక్ల నవమి వరకు రోజుకొక పేరుతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఆ మేరకు బుడ్డప్ప నగర్లోని కనకదుర్గా దేవిని స్వప్న వారాహిగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కొత్త ఊరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిళా మండలి ఆధ్వర్యంలో వారాహి కవచం అష్టోత్తరం నిర్వహించారు. తపోవనం కూడలి సమీపంలోని సోమనాథ్ నగర్ కోదండ రామాలయంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలు శారదా పీఠంలో కూడా పాల్గొని అమ్మవారిని ప్రత్యేకంగా కీర్తించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిన్నటి రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్లకు అర్జీదారులు పోటెత్తారు. బాధితులు వందలాదిగా తరలివచ్చి తమ తమ సమస్యలను విన్నవించుకున్నారు. మొత్తం 712 అర్జీలు దాఖలవగా వీటిలో పీజీఆర్ఎస్కు 427, రెవెన్యూ క్లినిక్ 285 ఉన్నాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డిఆర్ఓ మాలోల, ఉప కలెక్టర్లు మల్లికార్జున్ రెడ్డి, రమేష్ రెడ్డి, కిరణ్మయ్యి తదితరులు వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని పక్కాగా పరిశీలించి మెరుగ్గా పరిష్కరించాలంటూ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గత బుధవారమే పీజీఆర్ఎస్ నిర్వహించగా ఈ వారం వందలాదిగా బాధితులు రావడం సమస్యల తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలలో బోధన ఉద్యోగాల భర్తీకి కూటమి ప్రభుత్వం ప్రకటన జారీ చేశారు. సుమారు 18 సంవత్సరాల నుంచి పోస్టుల భర్తీకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వివాదాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ఈసారి ఆచార్యులు, సహ ఆచార్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో సహాయ ఆచార్య పోస్టులకు తీవ్రమైన పోటీ నెలకొంది. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం

0: కార్యాలయంలో సహాయ ఆచార్య ఉద్యోగాలు 49, సహ ఆచార్య ఉద్యోగాలు 22, ఆచార్య ఉద్యోగాలు 10తో పాటుగా బ్యాక్లాగ్ పోస్టులు 18ని భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రైవేటుగా క్లినిక్లు, ల్యాబులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కనీస విద్యార్హత లేనివారు వాటిని నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా అనంతనగరంలోని 2వ రోడ్డు, అలాగే కళ్యాణదుర్గం రోడ్డు, సప్తగిరి సర్కిల్లో తదితర ప్రాంతాలలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించి వాటిని అధికారులు సీజ్ చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ సుయీష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పలు ప్రాంతాల్లోని ప్రైవేట్ క్లినిక్, ల్యాబులను పరిశీలించారు. అనంతపురం రూరల్ పరిధిలోను, అలాగే కళ్యాణదుర్గంలో కొన్ని ల్యాబొరేటరీస్ను అనుమతులు లేవని గుర్తించి వాటిని వెంటనే సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడతాం, నిబంధనలు పాటించని, అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, ల్యాబులపై చర్యలు తీసుకుంటామంటూ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సమాచార వేదిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ
2: ముఖాన మొటిమల గజ్జా
3: బొబ్బల
2: తామరా
4: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455కి కాల్ చేయండి.

0: ఇప్పుడు విందాం ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికన గైనిక్ ప్రాబ్లమ్స్ డాక్టర్ హెచ్ హైమా గారు అందిస్తున్న వివరాలు.
1: శ్రోతలకు నమస్కారము. ఆడవారికి సంబంధించి ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ప్రతి ఒక్కరికి చిన్న చిన్నవి కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి అప్రోచ్ కాకపోవటం వలన ఇంకా సమస్య పెద్దదవుతుంది. దీనికి సంబంధించి కొన్ని హెల్త్ హింట్స్ ఎలాగంటే, యూజువల్గా మ్యారేజ్ అయినాక ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా పాటించడం మంచిది. అంటే ఈ ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అని అనుకునే వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ అనేది పాటించడం మంచిది. ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ లేకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్స్ చేసుకోవడం అంత మంచిది కాదు, ఇది ఒక విషయము. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చాలా రకాలు ఉంటాయి, మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కూడా ఫాలో కావచ్చు. నెలమాతర్లు కానీ కాండమ్స్ కానీ వాడటం మంచిది. ఫ్యామిలీ ప్లానింగ్ వద్దు, ప్రెగ్నెన్సీ కావాలా అనుకునే వాళ్ళు, ఒక సంవత్సరమైన ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు వెంటనే డాక్టర్ని అప్రోచ్ కావటం మంచిది. ఎందుకంటే ఆడవారి వయస్సు తక్కువ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా రెక్టిఫై అవుతాయి, కాబట్టి అర్లీ ఏజ్లో ట్రీట్మెంట్కి వెళ్ళటం మంచిది, ఇది ఒకటి. తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది వాడటం చాలా మంచిది. యూజువల్గా కాపర్ టీ వేయించుకోవటం చాలా మంచిది, అది 2 ఏండ్లు 3 ఏండ్లు స్పేసింగ్ ఇస్తూ ఉంది, కాబట్టి అనవసరమైన ప్రెగ్నెన్సీస్, అబార్షన్స్, దానివల్ల ఇన్ఫెక్షన్స్, ఈ ప్రాబ్లమ్స్ తప్పిపోతాయి. ఇంకా వచ్చేసి వైట్ డిశ్చార్జ్ అని ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇది కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా, ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ లేని పక్షంలో అది ఎందుకు వస్తూ ఉంది అనేది వెంటనే డాక్టర్ చూపించడం మంచిది. వయసు ఎక్కువ అయిన తర్వాత అంటే 35 ఇలా ఉన్నప్పుడు ప్యాప్స్మీర్ అని

0: రెగ్యులర్గా చూపించుకోవటం మంచిది. 6 మంత్స్కి ఒకసారి లేదు 1 ఇయర్కి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవటం మంచిది. తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, చాలా సన్నగా ఉన్నవారిలో కూడా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించి గర్భసంచిలో గడ్డలు కానీ లేదు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నాయేమో చూసుకోవాలి. దీనివలన రక్తం చాలా తగ్గిపోవటము, తర్వాత బ్లడ్ తగ్గిపోవడము, ఇది అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. దీన్ని వెంటనే రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది ఏ వయసులో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ప్లస్ ఎందువలన అవుతుంది అనే దానివలన కూడా ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. సంతానము కలగలేదు అని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకు కావటం లేదు అని కనుక్కోవటం కూడా చాలా సులువైన పద్ధతులు ఉన్నాయి. సింపుల్గా వీర్య పరీక్ష చేయించుకోవటము, స్కానింగ్ చేయించుకొని అందులో గర్భసంచి, అండం పెరుగుదల సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవటము, హార్మోన్స్ పరీక్షలు చేయించుకోవడము, తర్వాత ఋతుక్రమం సరిగా వచ్చేటట్టు, అంటే అండం పెరుగుదల వస్తూ సరిగా వచ్చేటట్టు ఇలా చెక్ చేయించుకొని సింపుల్ ట్రీట్మెంట్లు ట్రై చేయవలను. తర్వాత వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే 30-35 ఇయర్స్ అలా ఉన్నవాళ్ళు, అన్ని పరీక్షలు నార్మల్ వచ్చినా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు లాప్రోస్కోపిక్గా ఒకసారి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ చేయించుకొని చూడవలను. ఎండోమెట్రియోసిస్, ఇట్లా ఈ వ్యాధి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. తర్వాత మగవారికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు, వారిలో వీర్య పరీక్ష చేయించుకోవటము, తర్వాత వారిది కూడా హార్మోన్ పరీక్షలు అవసరమైనప్పుడు డాప్లర్ స్కానింగ్ చేయించుకోవడం వలన, వారికోసిల్ ఇలాంటి జబ్బులు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సర్జికల్ ప్రొసీజర్స్ కరెక్ట్ చేయించుకోవటం మంచిది. తర్వాత వీర్యకణములు చాలా తక్కువగా ఉన్నప్పుడు IUI కానీ IVF కానీ, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ, భార్య వయసు మరీ ఎక్కువ కాకముందే ప్రొసీడ్ కావటం మంచిది. లాప్రోస్కోపీ హిస్టరోస్కోపీ ద్వారా కూడా చాలా కారణాలు, అంటే గర్భసంచిలో గడ్డలు, తర్వాత పాలిప్స్, గర్భసంచిలో గోడలు అతుక్కుని ఉండటము, ఇవి ఏమన్నా ఉన్నా కరెక్ట్ చేసుకొని వెంటనే ప్రెగ్నెన్సీ తెప్పించుకునేటకు ప్రయత్నం చేయవచ్చు. తర్వాత గర్భసంచి పుట్టుదలతోనే ఆకారంలో కానీ గర్భసంచి లోపల కానీ ఏవైనా తేడాలు ఉంటాయి, అవి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత అండం పెరుగుదలకు సంబంధించి ఓరి పాలిసిస్టిక్ ఓరీస్ కానీ ఇలా ఉన్న పక్షంలో డ్రిల్లింగ్ అని చేసుకోవటం వలన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇలా ట్రీట్మెంట్ చాలా అర్లీగా తీసుకోవటము చాలా మంచిది.
1: మీరింతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికన గైనిక్ ప్రాబ్లమ్స్ డాక్టర్ హెచ్ హైమా గారు అందించిన వివరాలు విన్నారు.
0: చేయించుకోవడము, తర్వాత
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
6: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 23వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వర్షాకాలంలో పాడి పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు,

వ్యాధులు నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు పశు సంవర్ధక శాఖ పశు వైద్యాధికారి డాక్టర్ ఏ గోల్డ్స్మన్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే ఈ నెల 23వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554 ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందామా?

పాట విన్నారు. ఇప్పుడు విందాం రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.
1: నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీమతి పి అనురాధ.
0: వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

సహజంగా సంభవించే పరిణామాలు, మానవ ప్రభావం వల్ల ఆవాసాలు నిరంతరం మారుతూ ఉంటాయి. అయితే భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు సహజ మార్పులను తట్టుకోగలిగినప్పటికీ మానవ చర్యలు పర్యావరణంపై వినాశకరమైన లేదా కోలుకోలేని ప్రభావాలను చూపుతాయి. 20వ శతాబ్దపు అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ ఒకప్పుడు ఇలా అన్నారు, సహజ వనరుల పరిరక్షణే ప్రాథమిక సమస్య. మనం ఆ సమస్యను పరిష్కరించకపోతే మిగతా సమస్యలన్నింటినీ పరిష్కరించినా ప్రయోజనం ఉండదు. ప్రకృతి పరిరక్షణ గతంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉండేదని, ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి నిజంగా ఇదే చివరి అవకాశం అని ఆయన మాటలు నిరూపిస్తున్నాయి.

ప్రకృతి పరిరక్షణ అంటే ప్రస్తుత మరియు భవిష్యత్ తరాల కోసం భూమి యొక్క సహజ వనరులను సంరక్షించడం మరియు రక్షించడం. భూమి యొక్క సహజ వనరులలో గాలి, నీరు, నేల, మొక్కలు, ఖనిజాలు మరియు వన్యప్రాణులు ఉన్నాయి. వీటన్నింటినీ అవసరమున్నంత మేరకు వినియోగించుకోవాలి. ఉష్ణోగ్రతలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతో, జీవ వైవిధ్యంతో విలసిల్లిన ఉష్ణమండల వర్షారణ్యాలు గడ్డి మైదానాలుగా మారిపోతున్నాయి. కోట్ల మంది ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడి నిరాశ్రయులు అవుతున్నారు. వరదలు, కరువులు, తుఫానులు వల్ల అధిక శాతం పంటలు నాశనమై ఆహార ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మానవజాతి మనుగడ ప్రాణవాయువును కాపాడుకోవడంపై ఆధారపడి ఉంది. ఎందుకంటే అడవులు, సముద్రాలు భూమిపై ఉన్న అతిపెద్ద కార్బన్ నిల్వ కేంద్రాలలో ఒకటి. ప్రపంచవ్యాప్త కార్బన్ ఉద్గారాలలో సుమారు 25% అడవులు, గడ్డి మైదానాలు భూములలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ప్రకృతిని రక్షించడానికి తీవ్రమైన మార్పులు చేపట్టకపోతే దాదాపు భరించలేని జీవన పరిస్థితులు తలెత్తుతాయి.

ప్రకృతి సంరక్షణ మరియు ప్రకృతి పరిరక్షణ రెండూ ఒకేలా ఉన్నప్పటికీ వాటిని చేసే విధానం భిన్నంగా ఉంటుంది. పరిరక్షణ అంటే మానవ వినియోగం నుండి ప్రకృతిని రక్షించడం. ఉదాహరణ, వృధా నీరు,

అధిక విద్యుత్ వాడకం, పునర్వినియోగం వంటివి. ఇక ప్రకృతి సంరక్షణ అంటే వేట, కలప నరకడం లేదా గనుల తవ్వకం వంటి కార్యకలాపాల ద్వారా మానవులు ప్రకృతిని సుస్థిరంగా ఉపయోగించుకునేలా చూడటం. ఉదాహరణకు చెట్లు పెంచడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం, బయోగ్యాస్ను వినియోగించడం మొదలగునవి. భూమిపై ఉన్న సమస్త జీవరాశికి ప్రకృతియే ఆధారం. కాబట్టి మానవులు, జంతువులు మరియు మొక్కలను రక్షించడంలో ప్రకృతి పరిరక్షణ అత్యవసరం.

వాతావరణం, వర్షపాతం ఇవన్నీ ప్రకృతిలో భాగమే. ఇలా మనకు లభించే గాలి, నీరు, అడవులు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వంటి మొదలైన శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులే. అయితే భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలా వరకు పరిమితమైనవి. కానీ పెరుగుతున్న జనాభా అవసరాలకు వీటిని అపరిమితంగా వాడుతున్నాం. ఈ పరిమితమైన సహజ వనరుల దుర్వినియోగాన్ని నివారించడానికి సరైన యాజమాన్య విధానాలు అవసరం. దీనివలన సహజ వనరుల సక్రమ పంపిణీ జరిగి ప్రజల జీవన విధానాలలో అభివృద్ధి జరుగుతుంది. తద్వారా ప్రకృతి రక్షణ, పరిరక్షణ కొనసాగుతుంది. సకల జీవకోటికి ప్రాణాధారమైన ప్రకృతిని కాపాడుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యత.

సహజ వనరులనే ప్రకృతి వనరులు అని కూడా అంటారు. ఉదాహరణకు భూమి, నీరు, మత్స్య సంపద, అడవులు, ఖనిజాలు.

నేటి ఆధునిక కాలంలో కాలుష్యం మరియు నిర్లక్ష్యం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. భావితరాల మనుగడ కోసం అడవులను సంరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టడం చాలా అవసరం. పెరుగుతున్న జనాభా, అభివృద్ధి పేరిట మానవుడు ప్రకృతిని విచక్షణారహితంగా దోచుకుంటున్నాడు. పరిశ్రమల వ్యర్థాలు, బహు అంతస్తుల భవనాలు, విపరీతమైన బోర్లు, ప్లాస్టిక్ వాడకం వల్ల గాలి నీరు కలుషితమై భూగోళం వేడెక్కుతోంది. దీనివల్ల అకాల వర్షాలు, కరువు కాటకాలు మరియు ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. మరి వీటన్నింటినీ తగ్గించడానికి మానవులుగా మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. వాహనాల కాలుష్యాన్ని తగ్గించడానికి వీలైనంత వరకు ప్రజా రవాణాను లేదా సైకిళ్లను వినియోగించాలి. నీటిని వృధా చేయకుండా వర్షపు నీటిని ఒడిసిపట్టి ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి బట్ట సంచులను ఉపయోగించాలి.

0: భారతదేశం ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆరోగ్యకరమైన సమాజానికి ఆరోగ్యకరమైన పర్యావరణమే పునాది అని ఈ దినోత్సవం గుర్తిస్తుంది. మన సహజ వనరులను పరిరక్షించుకోవలసిన ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడమే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ అవగాహన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మహాత్మాగాంధీ చెప్పినట్టుగా ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగలదు, కానీ మానవుని దురాశను కాదు. ప్రకృతిని రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యం. ప్రకృతి విధ్వంసాన్ని ఆపి పర్యావరణాన్ని పరిరక్షించే ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ చేయాలి.
1: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

0: ನಿರ್ವಹಣ ಕೆ ಶ್ರುತಿ ಪ್ರಿಯಾಂಕ, ಸಹಕಾರಂ ಶ್ರೀಮತಿ ಪಿ ಅನುರಾಧ.
1: మీరింతవరకు రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కే శృతి ప్రియాంక. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 23వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్

0: గురించి రైతులు ఫోను ద్వారా అడిగే సందేహాలకు పశు సంవర్ధక శాఖ పశు వైద్యాధికారి డాక్టర్ ఏ గోల్డ్స్మాన్ గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే ఈ నెల 23వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Sindhu will face compatriot Unnati Hooda in her opening round of 32 clash of women's singles today. Devika Sehag will also compete in the women's singles draw. Moreover, Lakshya Sen, Ayush Shetty and HS Pranoy are the three Indian entries in the men's singles draw, while MR Arjun and Hariharan Amsakarunan are India's sole representatives in the men's doubles draw. Meanwhile, Olympian Tanisha Krasto and Dhruv Kapila, along with Rohan Kapoor and Ruthvika Shivani Gadde, will represent India in the mixed doubles. On to hockey, the Indian sub-junior men's and women's teams made a winning start to their respective campaigns at the FIH Youth Hockey 5S Asian Championship 2026 in Muscat, Oman yesterday. The Indian women's team was the first to start its campaign on the tournament's opening day against Kazakhstan and won 8-3. The Indian men's team, on the other hand, also impressed in its tournament opener as they defeated Bangladesh 7-3 in their opening match. Chirag Jha, Sports Desk.
1: And now, for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Abhishek. Prime Minister urges Parliament to embrace dialogue over disruption, leads the Statesman. Monsoon session off to a stormy start amid opposition protests, reports the Hindu. The Pioneer, in its editorial piece, FIFA World Cup, Spain rules the world again, says football once again demonstrated its unrivaled global appeal, uniting nations, cultures and generations in a way few events can. Cops block protesters march to Parliament. Nadda meets CJP representatives, says the Times of India. Andy Burnham takes over as Prime Minister, unveils 10-year plan for reset of United Kingdom, informs the Asian Age. And finally, India proves first vaccine against dengue, reports the Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to address NDA Parliamentary Party meeting at Parliament House this morning. President Draupadi Murmu to hold talks with the North Macedonian counterpart in Skopje today. 4 Indians killed and 1 critically injured in attack on commercial vessel near Odessa port in Ukraine. India condemns attack on the ship. West Bengal government hikes monthly pension for senior citizens, widows and specially abled persons in the state. U.S. launches first strikes on Iran as President Donald Trump warns of massive retaliation. And P.V. Sindhu to lead India's challenge at the China Open badminton tournament beginning today. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమరనారాయణ.
4: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విబీజీ రామ్జీ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరులో జిల్లా నీటి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో విబీజీ రామ్జీ పథకంపై అధికారులు సాంకేతిక సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ పథకం అందేలా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్పులకు అనుగుణంగా విధులను నిర్వర్తించాలన్నారు. సమాజంలో పలు రకాలుగా హింసకు గురైన మహిళలకు సఖీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ రాష్ట్ర మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులో 14 జిల్లాల సఖీ వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు సఖీ కేంద్రాలు ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఒకే చోట వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, ఎఫ్ఐఆర్ నమోదు, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలను అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కేంద్రాలపై మహిళలకు మరింత అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో 300 కోట్ల రూపాయలతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత 2 ఏళ్లలో 130 లక్షల టన్నుల చెత్తను తొలగించామన్నారు. గుంటూరు, విశాఖలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుల్లో రోజుకి 2800 టన్నుల చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో చేపల వేటకు ఇతర రాష్ట్రాలకు చెందిన బోట్లు రావడం చట్టవిరుద్ధమని, అక్రమంగా

0: ప్రవేశించే బోట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. చేపల వేటకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అధికారుల అంతర్రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మత్స్యకారుల సమస్యలు, సముద్ర జలాల్లో అక్రమ ప్రవేశాల వల్ల కలుగుతున్న నష్టం తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 684 పురాతన ఆలయాలను 808 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో శ్రీ నాగేశ్వరాలయం, చిత్తలూరులో చెన్నకేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వందలాది సంవత్సరాల పెన్నానది ఇసుకలో కూరుకుపోయిన శ్రీ నాగేశ్వరాలయాన్ని స్థానికులు వెలికి తీశారని, ప్రస్తుతం నదికి సమీపంలోనే కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పురాతన ఆలయాలను గుర్తించి వాటికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి తీరం వెంబడి ఉన్న 52 ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మతులు వేగంగా చేపడుతున్నామని మంత్రి వివరించారు. యోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషే కారణమని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులోని స్వర్ణభారత్ విద్యామందిర్లో విద్యార్థిని విద్యార్థులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ వల్లే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు. చిన్నతనం నుంచే యోగాను జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలోని మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట సీఈఓ వాకాటి కరుణ అన్నారు. నెల్లూరులో డిఆర్డీఏ అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి రుణాలు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు క్షేత్రస్థాయిలో అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు 2026పై వివిధ శాఖల అధికారులకు నెల్లూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. అధికారులు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ పట్టణాల లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన ఎస్ అమర్నారాయణ, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమం ముందుగా శ్రీ పాండురంగ లీల. ఈ చిత్రంలో సుశీల పాడిన రాజశ్రీ గీతం, సంగీతం సత్యం.

శ్రోతల 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత సీతారాములు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయప్రద పాడిన పాట దాశరథి. దాశరథి నారాయణరావు గీతానికి సంగీతం సత్యం.

0: ఒక్క గంట అండి.
1: గంట గంటని అంటూ ఉంటే లో నుంచి ఆకలి మంట మంట మంటని గిదగిద

0: పచ్చి బ్రతికి బ్రతికి.
1: అయ్య బాబాయ్,
0: అందుకే యమంతా శ్రీమతి గారు ఉండేవాడు.

0: అరవకు అరవకు ఓ తల్లి, అరిస్తే ఇల్లే పెంపిల్లి, ఇరుగు పొరుగు బయదెల్లి, నిన్ను నన్ను చూసెళ్ళి, ఇంత బయట ఊరు వాడ గుస గుస గుసలాడేస్తే
1: నిజంగా
0: నీ చూడు. అందుకే ఏమంటో శ్రీమతి గారు ఆగండో ఇచ్చారండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా.

0: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: చిత్రసీమ కార్యక్రమం తర్వాత పూజ చిత్రంలో పి సుశీల పాడిన పాట.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వావ్,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: పిచ్చి మహారాజు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: స్వామి అయ్యప్ప ఈ చిత్రంలో కేజేఎస్ దాస్ పాడిన పాట, గీతరచన అనిశెట్టి, సంగీతం దేవరాజన్.

ఇల దుష్టుల కూర్చు శిష్టుల బ్రోచు జగదీశ్వర దేవా అనంత శయనం మందున తేలుసు వినవో జగత్పిత ఘోరాపదలందున కుమిలే దీనుల

చిత్రసీమ కార్యక్రమం తర్వాత శుభోదయం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన త్యాగరాజ కృతి, సంగీతం కెవి మహదేవన్.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సాపేక్ష సిద్ధాంత సృష్టికర్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ రూపకం. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.
1: సాపేక్షిత సిద్ధాంతం సృష్టికర్త ఐన్స్టీన్ రూపకం. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి సాపేక్షిత సిద్ధాంతం సృష్టికర్త ఐన్స్టీన్ రూపకం.

0: తప్పనిసరిగా మా కార్యాలయానికి హాజరు కావాలని చెప్పండి.
1: ఎవరు ఫోన్?
2: విదేశీ యానాలకు సంబంధించిన కార్యాలయం నుంచట. మిమ్మల్ని తప్పనిసరిగా రేపు వారి కార్యాలయానికి రమ్మని చెప్పారు. మీ బదులు నేను వెళ్తాను.
1: అలా కుదరదు, వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అంచేత వ్యక్తిగతంగా నేనే వెళ్తాను.
2: సరే, మీ ఇష్టం.

0: బ్రహ్మాండంగా కురుస్తున్న వర్షంలో తడిసిపోతూ నడిచి కార్యాలయానికి వెళ్ళాడు ప్రొఫెసర్. కార్యాలయంలో ఒక గుమస్తా ప్రొఫెసర్కు ఒక కుర్చీ చూపించి కూర్చోమన్నాడు.
1: మీరు అమెరికా ఎందుకు వెళ్తున్నారు?
2: అమెరికన్ శాస్త్రవేత్తలతో కొన్ని వైజ్ఞానిక విషయాలు చర్చించేందుకు.
1: అమెరికా దేశం మిమ్మల్ని ఆహ్వానించిందా? మీకు గల రాజకీయ సంబంధాలేమిటి?
2: నాకు రాజకీయ సంబంధాలు ఏమీ లేవు. మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేనేమీ సమాధానాలు చెప్పలేను.
1: జవాబులు చెప్పాల్సిందే, లేకపోతే ఎలా?
2: నాకు వీసా ఇచ్చేందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను నా ప్రయాణాన్నే రద్దు చేసుకుంటాను.
0: ఆ రోజు మధ్యాహ్నం బెర్లిన్లోని అమెరికన్ రాయబార కార్యాలయంలో పెద్ద అల్లరి మొదలయ్యింది. ఆ ప్రొఫెసర్ ప్రయాణం మానేసినట్లు తెలిసి ఎంతో హడావిడి అయిపోయింది. వార్తాహరులు ఒక కార్యాలయం నుండి వేరొక కార్యాలయానికి పరుగులు తీశారు. టెలిగ్రాముల హడావిడి పెరిగిపోయింది. ప్రధాన రాయబారిని ఆ ప్రొఫెసర్ ప్రయాణం మానుకోవడానికి గల కారణాన్ని సంజాయిషి ఇచ్చుకోమన్నారు. అసలు వీసా ఇచ్చే ముందు ఇటువంటి తతంగం సహజం. ఈ తతంగం నుండి ఆ ప్రొఫెసర్ను తప్పించలేదు రాయబార కార్యాలయం. వీసా వెంటనే ఇవ్వబడింది. పాస్పోర్టు ప్రత్యేక వార్తాహరుడి ద్వారా ఆ ప్రొఫెసర్కు పంపబడింది.
2: నన్ను ఒక దోషిని ప్రశ్నించినట్లుగా ఎందుకు ప్రశ్నించాలి? వారికి నా జీవితంలో ప్రతి విషయం తెలుసు. తగినంతగా నా సమాచారం అంతా పత్రికల ద్వారా ప్రకటించబడుతోంది కదా. ప్రతి వ్యక్తికి నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటానో, ఏమి చేస్తూ ఉంటానో తెలుసు కదా. నాకు సంబంధించిన ఏ విషయాలు దాపరికం లేవు. అయినా ఏదో చౌకబారు రాజకీయ వ్యవహారం కోసం చేతులు కలపడానికి వెళ్తున్నట్లు ఎందుకు ఆలోచిస్తారు? అందుకే నేను అమెరికా వెళ్ళనే వెళ్ళను.
3: మీరు శాంతించండి, ఈ పొరపాటు గుమాస్తాదయ్యి ఉంటుంది. మీరు కనికరించకపోతే రేపటి నుంచి పత్రికల్లో మీ ప్రయాణం రద్దు ఒక పెద్ద సమస్యగా ప్రకటించేసి నానా రవసా చేస్తారు. ఫలితంగా పాపం ఆ గుమాస్తా ఉద్యోగం పోతుంది.
2: నువ్వు చెప్పింది కరెక్ట్. నా కోపానికి ఒక మనిషి బలైపోవడం నేను సహించలేను. అందుకే నా ప్రయాణంలో ఎటువంటి మార్పు లేదు. నేను అమెరికా వెళ్తున్నాను.
4: అంతటి మానవత్వం ప్రతిబింబించిన ఆ ప్రొఫెసర్ ఎవరో కాదు, ఆల్బర్ట్ ఐన్స్టీన్.
0: యూదు జాతికి చెందిన వ్యక్తి ఐన్స్టీన్. అందుకే చదువుకునే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. జర్మనీలోని మ్యూనిచ్ నగర పొలిమేరల్లో ఉన్న పాఠశాలలో 1885 జరిగిన సంఘటన వినండి. అప్పటికి ఐన్స్టీన్ వయసు 6. ఐన్స్టీన్ 1879 మార్చి 14 జర్మనీ దక్షిణ భాగంలో గల బవేరియా రాష్ట్రానికి చెందిన ఊళం అనే నగరంలో జన్మించాడు.

0: ఈ పిల్లవాడు చాలా తెలివి తక్కువ వాడు, చాలా చిన్న చిన్న విషయాలు కూడా నేర్చుకోలేడు. ఎవరి అబ్బాయి, నీలాంటి పనికి మాలిన వాడిని దండించడం నాకు శ్రమ, అంచేత నువ్వేం చేస్తావంటే బడి వదిలే వరకు తరగతి బయట నించో, ఇదే నీకు సరైన శిక్ష.
1: ఆరు బయట ఎంతో చలిగా ఉన్నా ఆ చిన్నారి ఐన్స్టీన్ 2 గంటలు నిల్చోవలసి వచ్చింది. ఐన్స్టీన్ మేనమామ రూడి ఐన్స్టీన్ తల్లితో ఏమన్నాడో వినండి.
2: ఆల్బర్ట్ ఎంత గంభీరంగా ఉన్నాడో, అతని వయసు పిల్లలు ఎంతో ఆనందంగా చురుగ్గా నవ్వుతూ ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటే ఆల్బర్ట్ అలా ఉంటాడేటక్క?
3: వాడు గంభీరంగానే ఉంటాడు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. చూడు, వాడు తప్పక ప్రొఫెసర్ అవుతాడు.

0: ఎంతో తెలివైన విద్యార్థి అలాంటి పదవి అలంకరిస్తాడని ఆలోచించడానికే వెనకాడుతాం. మందబుద్ధిగా ఉండే ఈ ఐన్స్టీన్ అలాంటి పదవిలోకి వెళ్తాడంటే నిజంగా మంచి జోకే వేసావక్క.
1: చర్చ కొనసాగిస్తే కుటుంబ కలహాలు వస్తాయని ఐన్స్టీన్ తల్లి పాలిన్ ఐన్స్టీన్ మరింకేమీ మాట్లాడలేదు.
2: చదువుకునే స్కూల్లో ఆల్బర్ట్కు మనశ్శాంతి ఉండేది కాదు. పాఠాలు అప్పగించడం సంస్కృతి అతనికి నచ్చేది కాదు. జర్మనీలోని స్కూళ్లలో మత ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యూదు మతానికి చెందినవాడు. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలోని స్కూళ్లలో రోమన్ కేథలిక్ మత ప్రభావం ఎక్కువగా ఉండేది. ఐన్స్టీన్ యూదు మతానికి చెందినవాడిని స్కూల్లో పిల్లలు అతనిని ద్వేషించేవారు.
1: ఆల్బర్ట్ ఐన్స్టీన్కు 15 సంవత్సరాలు వచ్చేసరికి అతడు స్కూల్లో ఉపాధ్యాయులకు పెద్ద సమస్యగా తయారయ్యాడు. అతడు వేసే ప్రశ్నలకు ఉపాధ్యాయులు సమాధానాలు చెప్పలేకపోయేవారు.
2: వ్యాపారం సరిగ్గా జరగడం లేదని ఆల్బర్ట్ తండ్రి జర్మనీ వదిలి ఇటలీలోని మిలాన్ నగరం వెళ్లాల్సి వచ్చింది. కుటుంబం అంతా ఇటలీ వెళ్లిపోయారు. కాని చదువు పూర్తి అయ్యే వరకు ఆల్బర్ట్ జిమ్నాజియంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఒంటరి జీవితం ఆల్బర్ట్ భరించలేకపోయాడు. ఎక్కడ చూసినా జర్మనీలో సైనిక పటాలాలు. ఆల్బర్ట్ ఇటలీ వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. సాధారణంగా ఆ స్కూల్ నుండి యాజమాన్యం ఏ విద్యార్థిని మధ్యలో విడుదల చేయదు. అందుకోసం పాఠశాల మేనేజ్మెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఐన్స్టీన్ వేసే క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కష్టమేనని తీర్మానించి అతనికి విడుదల పత్రం జారీ చేసింది.
1: ఆ విధంగా స్కూల్ నుండి విడుదల పత్రాన్ని తీసుకుని ఆల్బర్ట్ మిలాన్లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. యూరప్లో ఉత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో గల స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ విద్యాలయం ఒకటి. దానిలో చేరేందుకు ఆల్బర్ట్ ప్రవేశ పరీక్ష రాశాడు. ప్రపంచ వైజ్ఞానిక చరిత్రను మార్చివేసిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ విచిత్రంగా ఆ సమయంలో పరీక్ష తప్పాడు. అప్పుడు ఆరో నగరంలో పాఠశాలలో చేరాడు. ఆ పాఠశాల హెడ్మాస్టర్ ఆచార్య వింటలర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్లోని విశిష్టమైన ప్రతిభకు ఆశ్చర్యపడి దగ్గరకు చేరదీశాడు.
2: ఆల్బర్ట్కు 15 సంవత్సరాలు వచ్చేసరికి జ్యూరిచ్లోని స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ విద్యాలయంలో ప్రవేశం సంపాదించుకోగలిగాడు. ఇక్కడ చేరిన నాటి నుండి తండ్రి వద్ద ఏమాత్రం ధనం తీసుకోక తోటి విద్యార్థులకు ప్రైవేటు చెబుతూ 1900వ సంవత్సరంలో పట్టభద్రుడయ్యాడు. తండ్రి ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినడం వల్ల ఆల్బర్ట్ ఆ విధంగా జీవితం గడపవలసి వచ్చింది.
1: ఆల్బర్ట్ జ్యూరిచ్లోని విద్యాలయంలో ఉపాధ్యాయునిగా చేరాలనుకున్నాడు. కాని అతని ఉనికి ముందు మిగిలిన ఉపాధ్యాయులు వెలవెలబోతారనే భయంతో ఉపాధ్యాయులంతా కలిసి యూదు జాతివాడు ఉద్యోగానికి అనర్హుడు అంటూ ఆల్బర్ట్కు ఉద్యోగం రాకుండా చేశారు.
2: ఏవేవో ఉద్యోగాలు చేసినా ఆఖరికి బెరన్లోని సర్కార్ పేటెంట్ ఆఫీసులో గుమస్తా వంటి ఉద్యోగం దొరికింది. 1902లో ఆ ఉద్యోగంలో చేరాడు. చదువుకునే రోజుల్లో గ్రీకు మతానికి చెందిన హంగేరీ దేశస్థురాలు మిలేవా మారిష్ను ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకుని 1903లో సంసార జీవితంలో అడుగుపెట్టాడు. 1904లో ఐన్స్టీన్కు పుత్రోదయం అయ్యింది. 3 సంవత్సరాల పాటు పేటెంట్ ఆఫీసులో అధికారుల దృష్టిలో పడకుండా రూపొందించిన అత్యద్భుత సాపేక్షతా సిద్ధాంతం 1905లో ప్రకటించాడు.
1: ఐన్స్టీన్ సిద్ధాంతం చదివిన కొంతమంది శాస్త్రవేత్తలు ఆయన మేధను అందుకోలేకపోయారు. మరికొంతమంది ఆయన ఉనికి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆయన పేటెంట్ ఆఫీస్లో గుమస్తాగా పనిచేస్తున్నాడని తెలిసి సిగ్గుపడిపోయారు. జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా చేరమని ఆహ్వానించారు.
2: హాలండ్లోని లేడెన్ విశ్వవిద్యాలయానికి చెందిన లోరెన్జ్ అనే శాస్త్రవేత్త ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని సమర్థించి విమర్శల పాలయ్యాడు. లోరెంజ్ ఆహ్వానం మన్నించి ఐన్స్టీన్ హాలండ్ వెళ్లాడు. రోజులు దొర్లుతున్న కొలది యూరప్లోని విశ్వవిద్యాలయాలన్నీ తమ సంస్థలో ఆచార్య పదవి చేపట్టమని ఆహ్వానాలు పంపడం మొదలైంది.
1: ప్రేగు విశ్వవిద్యాలయం ఆహ్వానం మన్నించి అక్కడ ప్రొఫెసర్గా చేరాడు ఐన్స్టీన్. ఆ సమయంలో బ్రసెల్స్లో జరిగిన అంతర్జాతీయ వైజ్ఞానిక సమావేశానికి ఐన్స్టీన్ కూడా వెళ్లాడు. ఆనాటి వైజ్ఞానిక మహామహులు

0: క్యూరీ దంపతులు, రూదర్ఫర్డ్, మ్యాక్స్ ప్లాంక్ మొదలైన వారు వివిధ దేశాల నుండి వచ్చి ఆ సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మ్యాక్స్ ప్లాంక్ ఐన్స్టీన్ 20వ శతాబ్దపు కోపర్నికస్ అని ప్రశంసించాడు. 16వ శతాబ్దానికి చెందిన కోపర్నికస్ ఆ రోజుల్లో నూతన వైజ్ఞానిక ప్రపంచాన్ని అందరికీ పరిచయం చేశాడు.
1: ఐన్స్టీన్కు అతని భార్యతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఐన్స్టీన్ పినతండ్రి కూతురైన ఎల్జాన్ వివాహం చేసుకున్నాడు. ఆమె వితంతువు. 1917 నుండి ఎల్జాతోనే జీవితం ప్రారంభించాడు. ఆమె అతనికి తల్లిగా, భార్యగా, కార్యదర్శిగా, సంరక్షకురాలిగా, సలహాదారుగా సందర్భాన్ని బట్టి ప్రవర్తించేది.

ఐన్స్టీన్కు అతని భార్యతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఐన్స్టీన్ పినతండ్రి కూతురైన ఎల్జాను వివాహం చేసుకున్నాడు. ఆమె వితంతువు. 1917 నుండి ఎల్జాతోనే జీవితం ప్రారంభించాడు. ఆమె అతనికి తల్లిగా, భార్యగా, కార్యదర్శిగా, సంరక్షకురాలిగా, సలహాదారుగా సందర్భాన్ని బట్టి ప్రవర్తించేది.

0: మీరు చెబుతున్న విశేషాలు మాలో ఎంతో స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన సాపేక్షతా సిద్ధాంతం ఏమిటో కొంచెం వివరించగలరా?
1: గొప్ప చిక్కు ప్రశ్న వేశావు. ఎందరో మహాజ్ఞానులకే ఆ సిద్ధాంతం అర్థం కాలేదు. అయినా అది భౌతిక శాస్త్రంలో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. మీరు అడిగారు కాబట్టి ఆయన సిద్ధాంతంలోని కొన్ని విశేషాలు వివరిస్తాను.
0: తప్పక వింటాను. అటువంటి గొప్ప సిద్ధాంతం గురించి వినే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.
1: మీ ఇల్లు రోడ్డుకు ఎడమ వైపున ఉంది అనే మాట అర్థవంతంగా అనిపించినా కొంచెం నిదానంగా ఆలోచిస్తే అర్థం లేని మాట అనిపిస్తుంది. ఎందుకంటే మీరు బజారుకు వెళుతుంటే మీ ఇల్లు మీ ఎడమవైపు ఉంటుంది, బజారు నుండి తిరిగి వస్తుంటే మీ ఇల్లు మీ కుడివైపు ఉంటుంది. అంటే కుడి ఎడమ దిశలు చెప్పే ముందు సాపేక్ష దిశ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది.
0: చక్కగా చెప్పారు, అర్థమైంది.
1: ఒక తమాషా చెబుతాను. నదికి కుడివైపున మీ ఇల్లు ఉంది అంటే మొదట్లో పై అనుభవాన్ని బట్టి అర్థవంతంగా లేదనిపిస్తుంది. కానీ నదికి ప్రవహించే దిశ ఒకటి ఉంది కాబట్టి ఆ దిశ పరంగా కుడి ఎడమ భావాలు అర్థవంతమవుతాయి.
0: సాపేక్షతను చక్కగా చెప్పారు.
1: వేగం కూడా సాపేక్షమే. ఎందుకంటే ధ్వని వేగం యానకానికి సాపేక్షంగా చలిస్తుందో నిర్దేశించకపోతే చలనపు సాపేక్షతా నియమం వల్ల ఆ వస్తువు అంత పరిమాణం గల వేగంతో చలిస్తుందని చెప్పడం అర్థవంతంగా ఉండదు.
0: కొంచెం వివరించగలరా?
1: ధ్వని మార్గంలో ఒక లోహపు అవరోధాన్ని ఉంచితే అవరోధంలో ధ్వని వేగం మారుతుంది. అవరోధం దాటి తిరిగి మొదట యానకంలోనికి ప్రవేశిస్తే అది తన తొలి వేగాన్ని పుంజుకుంటుంది.
0: నిజమే, మీరు చెప్తుంటే అర్థమవుతోంది. దేనికోసం ఈ వివరణ ఇస్తున్నారో అర్థం కావటం లేదు.
1: కాంతి వేగం దగ్గరకు వచ్చేసరికి విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది. కాంతి వేగం బ్రహ్మాండమైనది. సెకనుకి దాని వేగం 300,000 కిలోమీటర్లు. ఈ వేగం మన ఊహకు అందనిది. దీని విలువ స్థిరంగా ఉంటుంది. ఈ కాంతి తన మార్గంలో ఎదురైన ఒక గాజు పలక గుండా దూసుకు వెళ్ళిందనుకుందాం. గాజు పలక మందంలో దాని వేగం తగ్గిపోతుంది. కానీ గాజు పలక వెలుపలకు వచ్చేసరికి దాని పూర్వపు వేగం పుంజుకుంటుంది.
0: నిజమే, కానీ ఇంతకు ముందు మీరు చెప్పిన ఏ జడ భూమికకు సాపేక్షంగా ఈ కాంతి వేగాన్ని కొలిచారు?
1: అదే సమస్య. భూమి, నక్షత్రాలు లేదా మరి ఏ ఇతర చట్రానికి సాపేక్షంగా కాంతి వేగం కొలిచారో తెలుసుకోవాలి.
0: ధ్వని విషయంలో ఏం నిర్ధారించారు?
1: ధ్వని వేగం భూమికి సాపేక్షంగా ఎంత వేగంగా కదులుతుందో తెలుసుకునేందుకు గెలీలియన్ సమీకరణాలను ఉపయోగించి భూమికి సాపేక్షంగా ధ్వని వేగం కనుగొనవచ్చు.
0: మరి అదేవిధంగా కాంతి విషయంలో కూడా చేయవచ్చు కదా?
1: ధ్వని ప్రసారానికి గాలి యానకం ఉన్నట్లుగానే కాంతి ప్రసారానికి ఈథర్ యానకం ఉంటుందని శాస్త్రవేత్తలు భావించారు. 1881లో మైఖేల్సన్ అనే శాస్త్రవేత్త ఈథర్ యానకం లేదు అని దాదాపు స్పష్టం చేశాడు. 1905 వరకు ఇదొక సమస్యగా శాస్త్రవేత్తలకు ఎదురయ్యింది.
0: అలాగా వారి ఉద్దేశం ఏమిటంటారు?
1: ఈ విశ్వంలో సాపేక్ష చలనమే తప్ప పరమచలనం లేదనడానికి 17వ శతాబ్దపు శాస్త్రవేత్త న్యూటన్ అంగీకరించలేదు.
0: ఐన్స్టీన్ భావన ప్రకారం మరి ఏం చెప్పడం జరిగింది?
1: ఐన్స్టీన్ విశిష్ట సాపేక్షతా సిద్ధాంతం ప్రతిపాదించి ఈ సమస్యను పరిష్కరించాడు.

0: ఈథర్ అనేది అభూత కల్పన అని, దానికి యథార్థం లేదు అని చెప్పాడు.
1: సరే, చివరకు ఐన్స్టీన్ ఏం ప్రతిపాదించాడు?
0: ఏం ప్రతిపాదించాడు అంటే, కాంతి వేగం ఎంత వేగంగా కదులుతున్నా నిర్దేశిత చట్రం మీదైనా మారదని, దాని విలువ ఎప్పుడూ శూన్యంలో 300,000 కిలోమీటర్లు ఉంటుందని, దీనికి మించిన వేగం విశ్వంలో లేనేలేదని చెప్పాడు. 1905లో ఈ సిద్ధాంతాన్ని ఐన్స్టీన్ ప్రకటించాడు.
1: మరికొంత వివరంగా వివరించండి.
0: ఐన్స్టీన్ సిద్ధాంత ప్రకారం విశ్వంలో పరమచలనం, పరమవేగం, పరమనిశ్చలత అనేవి లేవు. ఇవన్నీ సాపేక్ష విషయాలే. అదేవిధంగా పరమ అంతరాళం, యాబ్సల్యూట్ స్పేస్ అనే మాట అబద్ధం. ఎందుకంటే రెండు వస్తువులు ఉంటే వాటి మధ్య దూరాలను బట్టి అంతరాళాన్ని మనం భావించగలం. అదేవిధంగా కాలం కూడా సాపేక్షమే కానీ నిరపేక్షం కాదు.
1: కాలం సాపేక్షం అని ఎలా చెప్పగలరు?
0: భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 1 సంవత్సరం అంటున్నాం. భూమి సూర్యుని చుట్టూ తిరగకపోతే ఈ కాలమానం ఉండదు. ఈ సంవత్సర కాలమానం మరొక గ్రహం మీదకు వెడితే దాని ప్రమాణం వేరుగా ఉంటుంది.
1: నాకు అర్థమైంది. ఈ విశ్వంలో అన్నీ సాపేక్షంగానే చెప్పబడతాయి.
0: అందరికీ అర్థం అవ్వాలని కొంతవరకు వివరించాను. ఈ సిద్ధాంతం పూర్తిగా అవగాహన కావాలంటే అంత తేలికైన విషయం కాదు.
1: కొంతవరకు అందరికీ అర్థమయ్యేటట్లు వివరించినందుకు ధన్యవాదములు.
2: 1929 సంవత్సరంలో 50వ జన్మదినోత్సవానికి ముందు కొన్ని కొత్త వైజ్ఞానిక విషయాలు ప్రకటించాడు ఐన్స్టీన్. ఆయన ప్రకటించిన ఐక్యక్షేత్ర సిద్ధాంతం యొక్క ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలని ఉత్సుకతతో ప్రపంచ నలుమూలల నుండి విలేకరులు వచ్చి ఐన్స్టీన్ను చుట్టుముట్టారు.
3: సార్, మీరు ప్రకటించిన ఐక్యక్షేత్ర సిద్ధాంత ప్రాథమిక సూత్రాలు మా పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం, కాస్త వివరిస్తారా?
4: మీ అందరినీ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ప్రజలు ఈ ఐక్యక్షేత్ర సిద్ధాంతం గురించి తెలుసుకోవాలని ఎందుకు తాపత్రయపడుతున్నారు? బహుశా ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇది సాపేక్షత సిద్ధాంతం కన్నా క్లిష్టమైంది.
3: సార్, మీ 50వ జన్మదినోత్సవం చాలా ఘనంగా జరపాలని తీర్మానించుకున్నాం.
4: మీకెందుకయ్యా అంత శ్రమ? మీ అభిమానాన్ని తట్టుకోగల శక్తి బహుశా నాకు లేదేమో.
3: సార్, మీకు మేము ఎంత చేసినా తక్కువే. బెర్లిన్ పురపాలక సంఘం మీకు గృహ బహుమానాన్ని ప్రకటించారు. ఇది మీ 50వ జన్మదినోత్సవ కానుక.
4: నాకు గృహ బహుమానం విషయంలో పురపాలక సంఘం సభ్యులు వాదోపవాదాలకు దిగినట్లు నాకు తెలిసింది. నేను ఎవరి వద్ద నుండి ఏమీ ఆశించడం లేదు. దయచేసి వారికి తెలియజేయండి. గృహ బహుకరణ విషయంలో వాదోపవాదాలు విరమించి నాకు మనశ్శాంతి కలగజేయమనండి. నా గృహం నేనే నిర్మించుకుంటాను అని వాళ్ళకి చెప్పండి.
5: ఐన్స్టీన్ తన ఇల్లును తానే కావూతులో కట్టుకున్నాడు. 1 ఏడాది గడిచిన తర్వాత ఐన్స్టీన్ను కాలిఫోర్నియాలోని విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసర్గా ఆహ్వానించింది. న్యూయార్క్లోని రివర్సైడ్ చర్చికి ఐన్స్టీన్ వెళ్లాడు. కూడా మంత్రి డాక్టర్ హ్యారీ ఎమర్సన్ ఫాస్డిక్ కూడా ఉన్నాడు. చర్చి ప్రాంగణంలో మానవ చరిత్రలో మహోజ్వలమైన ప్రగతి సాధించిన మహామేధావుల శిలాప్రతిమలు ప్రతిష్ఠాపించి ఉన్నాయి. మొత్తం 14 విజ్ఞాన నిష్ణాతుల శిలాప్రతిమలు. అందులో ఐన్స్టీన్ శిలాప్రతిమ కూడా ఒకటి.
2: డాక్టర్ లీ స్మిత్నర్ యూదు జాతికి చెందిన మహిళా శాస్త్రవేత్త. ఈమె రేడియో ధార్మిక పదార్థాలపై అనేక ప్రయోగాలు చేశారు. యురేనియం అణువును న్యూట్రాన్లతో ఢీకొట్టించి బోలెడంత శక్తి విడుదల కావడం గమనించి ఈ శక్తి విడుదలకు యురేనియం అణువు బద్దలు కావడం అని ఆమె నిర్ణయించింది. ఆమెతో పనిచేసిన శాస్త్రవేత్తలు ఈమె ప్రకటనను సమర్థించలేదు. హిట్లర్ ఆమెను జర్మనీలో ఉండి పరిశోధనలు పూర్తి చేయాలని శాసించాడు. హిట్లర్తో ప్రాణాపాయం ఉంటుందని భయపడి ఆమె స్వీడన్కు వచ్చేసింది. హిట్లర్ యూదుజాతిపై ద్వేషభావంతో ప్రవర్తించి ఉండి ఉండకపోతే యావత్ ప్రపంచాన్ని కైవసం చేసుకుని ఉండేవాడు.
5: డాక్టర్ మిత్నార్ ప్రయోగాల విషయం న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్న డాక్టర్ నీల్స్ బోర్కు తెలియవచ్చింది. ఈ ప్రయోగాల సరళిని బోర్ ప్రొఫెసర్ ఎన్రికో ఫెమ్తో కలిసి

0: పరీక్షించాడు. చికాగో విశ్వవిద్యాలయంలో డాక్టర్ లియో జిరార్డ్ అణువిచ్ఛేదంపై ప్రయోగాలు చేస్తున్నాడు. బోర్, ఫెర్మి, జిలార్డ్లు ఈ పరిశోధనల వల్ల కొత్త రకం ఆయుధ నిర్మాణం సాధ్యం కావచ్చని భావించారు. ఈ ప్రయోగ విషయాలని ఐన్స్టీన్కు తెలియజేశారు.
1: అమెరికన్ సైంటిస్టులు జర్మనీ సైంటిస్టుల కన్నా ముందు ఈ ఆయుధ నిర్మాణం విషయంపై పరిశోధనలు చేయాలని ఒక వ్యాసాన్ని చదివిన ఐన్స్టీన్ అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్కు ఒక ఉత్తరాన్ని రాసి ఈ వ్యాసాన్ని కూడా జతపరిచి పంపాడు. రూజ్వెల్ట్కు ఈ ఉత్తరం చేరేసరికి నాజీలు 1939 అక్టోబర్ 11వ తేదీన పోలాండ్ దేశాన్ని చిన్నాభిన్నం చేసి స్వాధీనం చేసుకున్నారు. ఐన్స్టీన్ వెంటనే అణుబాంబు నిర్మాణానికి అవసరమైన ప్రయత్నాలకు తగిన వసతులు ఏర్పరచమని చేసిన హెచ్చరిక రూజ్వెల్ట్కు బాగా నాటుకుపోయింది.
0: అణుబాంబుకు ప్రాథమిక సూత్రమైన ద్రవ్య నాశనం గురించి గణితపరంగా 1905లోనే ఐన్స్టీన్ ద్రవ్యశక్తి నిత్యత్వ నియమము, అదే E=mc² ప్రతిపాదించాడు. 34 సంవత్సరాల తర్వాత 1939లో తాను రూపొందించిన సూత్రం ప్రయోగాత్మకంగా రూపొందుతోందని ఐన్స్టీన్ గ్రహించాడు.
1: ఈ విధంగా రూపొందింపబడిన పరమాణు బాంబు అంటే ఆటం బాంబు ప్రపంచాన్ని మసి చేస్తుందని భావించిన ఐన్స్టీన్ చాలా విచారించాడు.
2: మరి అణుబాంబును ప్రయోగించారా?
3: 1945 ఆగస్టు 6న జపాన్లోని హిరోషిమా నగరంపై ఆటంబాంబు పేలింది.
2: అప్పుడు ఏం జరిగింది?
3: హడావిడిగా ఉన్న హిరోషిమా నగరం ఒక్కసారిగా చావులతో నిశ్శబ్దమైపోయింది. పెద్ద పెద్ద భవంతులన్నీ దుమ్మైపోయాయి. ఆట వస్తువులు నలిగినట్లుగా ప్రతి భారీ పరికరము తుక్కైపోయింది. హిరోషిమా నగరం నిర్జీవమైపోయింది.
2: ఈ వార్త ఐన్స్టీన్ చెవిన పడిందా?
3: ఈ భయంకరమైన వార్త విని ఐన్స్టీన్ ఎంతో విచారించాడు. పరమాణు శక్తి ప్రకృతి ప్రసాదించిన శక్తి. ఈ ప్రకృతి శక్తిని మనం నిత్యావసరాలకు ఉపయోగపడేటట్లు మలుచుకోవాలి.
2: అంటే ఎలాగా?
3: భూమిలో నీరు పైకి తెచ్చుకునేందుకు, ఇంట్లో దీపాలు వెలిగించుకునేందుకు, ఫ్యాక్టరీలు నడపడానికి వినియోగపడాలి. అంటే పరమాణు శక్తి మానవ అభ్యుదయానికి వినియోగపడాలి, మానవ వినాశనానికి ఉపయోగపడకూడదు అని ఐన్స్టీన్ తన మనసులోని మాటలు చెప్పాడు.
2: ఇంత గొప్ప శాస్త్రవేత్తకు ఏ విధమైన గౌరవాలు లభించాయి?
3: ఐన్స్టీన్కు చాలా గౌరవాలు లభించాయి.
0: 1922లో పదార్థ విజ్ఞాన శాస్త్రంలో ఐన్స్టీన్కు నోబెల్ బహుమానం $50,000 వచ్చింది. దీన్ని తన మొదటి భార్యకు పంపించేశాడు ఐన్స్టీన్.
1: 1948 ఏప్రిల్ 27వ తారీఖున ఏకప్రపంచ బహుమానాన్ని ఐన్స్టీన్కు బహుకరించారు.
0: 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమానం పొందిన జగత్ ప్రసిద్ధ భారతీయ కవి రవీంద్రనాథ్ ఠాగోర్ 70 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కావూత్ వెళ్లి ఐన్స్టీన్ను దర్శించి వచ్చాడు.
1: ప్రపంచంలోని ఏ దేశానికి ఐన్స్టీన్ దంపతులు వెళ్లినా వారి అడుగులకు మడుగులు వత్తారు. వారిని కాలు కింద పెట్టనివ్వలేదు. ఎన్నో గౌరవాలతో సత్కరించారు.
0: 1926లో ఇంగ్లాండ్లోని రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ వారు ప్రసిద్ధ వైజ్ఞానికులకు ఇచ్చే ఓజ్లే పథకం ఐన్స్టీన్కు బహూకరించారు.
2: ఐన్స్టీన్ గొప్ప శాస్త్రవేత్త. ఆయనకిష్టమైన హాబీ ఏమైనా ఉందా?
3: ఐన్స్టీన్కు సంగీతం అంటే చాలా ఇష్టం. కొన్ని సంగీత కచేరీలు కూడా చేశాడు. అనేక మంది సంగీత విద్వాంసులు తమతో ఐన్స్టీన్ను సంగీత కచేరీలు చేయమని అడిగేవారు.
2: శాస్త్రవేత్తల్లో భిన్నమైన శాస్త్రవేత్త ఐన్స్టీన్ అంటారు. ఎందువల్ల?
3: ఎందువల్లంటే ప్రశాలతో సంబంధం లేకుండా కేవలం తన మేధాశక్తితో ఎన్నో వైజ్ఞానిక విషయాలు తెలిపాడు. అందుకే ఆయన భిన్నమైన శాస్త్రవేత్త.
0: 1949లో అంటే తన 70 సంవత్సరాల వయసులో ఐన్స్టీన్ భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని ప్రకటించాడు.
1: 1955 ఏప్రిల్ 18వ తేదీన ఐన్స్టీన్ జీవితాన్ని చాలించడంతో యావత్ వైజ్ఞానిక ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.

0: మీరింతవరకు సాపేక్షత సిద్ధాంతం సృష్టికర్త ఐన్స్టీన్ రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ బేత రామసూర్య ప్రకాశరావు. ఇందులో ఐన్స్టీన్ శ్రీ తేతని దిలీప్ కుమార్ రెడ్డి, ఎల్జా శ్రీమతి బిఎన్ పద్మిని, సంభాషకులు శ్రీ బివి ప్రసాదరావు, శ్రీ పి శివప్రసాద్, విలేకరులు శ్రీ ముగుడ అప్పలరాజు, శ్రీ ఎం వెంకటరమణ, గుమస్తా శ్రీ వేదుల రవీంద్ర. ఇంకా ఇందులో శ్రీమతి సిహెచ్ కమలారాణి, శ్రీయుతులు ఎన్ సుధాకర్ రెడ్డి, కె శివరామప్రసాద్, డివి సత్యనారాయణ పాల్గొన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, శ్రీమతి డి శ్రీదేవి. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ బేత రామసూర్య ప్రకాశరావు.
1: మీరింతవరకు సాపేక్షత సిద్ధాంత సృష్టికర్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 23వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వర్షాకాలంలో పాడి పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు, వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోను ద్వారా అడిగే సందేహాలకు పశు సంవర్ధక శాఖ పశు వైద్యాధికారి డాక్టర్ ఏ గోల్డ్స్మాన్ సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే ఈ నెల 23వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కరకల ముందుగా వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం టీ కోడూరు నుంచి రవీంద్ర శర్మ, మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసాచారి, అరుణ, అనిత, అపర్ణ, నేత్రావతి, లలితమ్మ, సువాసిని, లక్ష్మీ ప్రసన్న, హిమబిందు, మేఘ, మౌక్తిక, సంయుక్త, సౌందర్య, రాజన్న, సుభద్రమ్మ, వీరంతా వినిపించమని కోరుతున్న పాట పెద్దరికం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రపడిన భువనచంద్ర గీతం, సంగీతం కోటి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి భారత్లాల్ పరదేశి భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోడ్, అజయ్ లోత్, ఆదిత్యలోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్న పాట శ్రీ షిర్ది సాయిబాబా మహత్య చిత్రం నుంచి.

శ్రోతలు 101.7 MHz పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత గుండమ్మ కథ ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. వీరంతా కోరుతున్న పాట సింహబలుడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాట. వేటూరి గీతానికి సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అనంతపురం రాణినగర్ గుత్తి రోడ్డు నుంచి బొజ్జప్పగారు, రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, ఎల్లమ్మ, నీలకంఠయ్య, పోలేరయ్య, సుధాకర్, ధనుంజయ, శైలజ, శంకర్, నాగార్జున, యంగముని, వెంకటరమణ, పుల్లన్న, కొడిమి సర్దానప్ప, వీళ్ళంతా వినిపించమని కోరుతున్న పాట స్వర్ణ కమలం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

కరెక్ట్ తర్వాత భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బర్హనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి, సురేష్, ముత్యాలు, బాబు, సదానంద్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, మహమ్మద్ అబ్దుల్ బాబా అంచనా. వీరంతా వినిపించమని కోరుతున్న పాట స్రవంతి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. అతిథి డాక్టర్ కృష్ణారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు, పరిచయకర్త కె రాణి.

0: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ప్రతి సంవత్సరం జులై నెలను సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఎముకలు, కండరాలు, కొవ్వు కణజాలం, రక్తనాళాలు వంటి మృదు కణజాలాల్లో వచ్చే అరుదైన క్యాన్సర్ రకమైన సార్కోమాపై ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటం ఈ అవగాహన మాసం ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో క్యాన్సర్ లక్షణాలు, ప్రమాద కారకాలు, నివారణ మార్గాలు, ఆధునిక చికిత్సా విధానాలు వంటి అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ కృష్ణారెడ్డి గారు.
2: నమస్తే మేడం, ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
1: సార్, అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? యాక్చువల్గా క్యాన్సర్ పేరు చెప్పగానే అందరూ భయపడుతూ ఉంటారు కదా, సో అసలు ముందుగా మనం దీని గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం. అసలు క్యాన్సర్ అంటే ఏంటి?
2: సి, క్యాన్సర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన శరీరం అంతా చాలా కణాలతో నిర్మించబడి ఉంటుంది. ఈ కణాల పుట్టుకుదలలో కానీ ఈ కణాలు పెరిగిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత అవి చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక రెగ్యులేటెడ్ ప్రాసెస్, అంటే ఇది ఒక నియంత్రణమైన పద్ధతిలో ఈ కణ పుట్టుదల చనిపోయిన తర్వాత, దాని వయసు అయిపోయిన తర్వాత చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కణం పుట్టేటప్పుడు కానీ, కణ విభజన జరిగే సమయంలో కానీ, ఆ కణ విభజన అదుపు తప్పినా, లేదా వయసు మెళ్ళిన కణాలు చనిపోవాల్సిన అప్పుడు చనిపోకుండా అలాగ ఉండటం వల్ల అవి పెరిగిపోయి మనకి క్యాన్సర్గా రూపాంతరం చెంది మనకి బాడీలో వేరే పార్ట్స్కి, వీటికన్నిటికీ పాకటానికి అవకాశం ఉంటుంది. సో స్థూలంగా ఏంటంటే, అదుపు లేని కణ విభజన వలన కానీ, వయసు మళ్ళిన కణాలు చనిపోకపోవటం వల్ల కానీ, ఆ కణాలు మనకి క్యాన్సర్ కణాలుగా మారి మనల్ని ఇబ్బంది పెడటం జరుగుతుంటుంది.
1: ఓకే డాక్టర్ గారు, అసలు క్యాన్సర్లో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని ఇలా చెప్తూ ఉంటారు కదా, అసలు క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉంటుంది?
2: సి, మనం స్థూలంగా క్యాన్సర్స్ని ఏంటంటే రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఈ సాలిడ్ క్యాన్సర్స్, రెండోది బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్. సాలిడ్

0: క్యాన్సర్స్ అంటే ఏంటంటే, ఇంతకుముందు మీరు అన్నట్టుగా రొమ్ము క్యాన్సర్ కానీ, ఊపిరితిత్తుల క్యాన్సరు, లేకపోతే పొట్ట క్యాన్సరు, ఆహార్నాళం, వీటన్నిటినీ కూడా మనం సాలిడ్ క్యాన్సర్స్ కింద పరిగణిస్తాం. బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే మనం సైన్స్ పరంగా అయితే హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటాం. ఈ రక్తము, రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్స్ని వాటిని మనం ఈ హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ మళ్ళీ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్, క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. అలాగే లింఫోమా, హాడ్జ్కిన్స్ లింఫోమా అని, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అని, మల్టిపుల్ మైలోమా అని, ఇలాగా బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ని మనం హిమటలాజికల్ క్యాన్సర్స్ అని, మిగతా వాటిని అన్నింటినీ సాలిడ్ క్యాన్సర్స్ అని అంటాం మనం.
1: డాక్టర్ గారు, అసలు సుమారు మన దేశ జనాభాను పరిశీలిస్తే ఎంతమంది ఈ క్యాన్సర్ వ్యాధిని బారిన పడుతూ ఉంటారు?
0: మనం గణాంకాలను గనక పరిశీలించినట్టయితే సుమారుగా మన భారతదేశంలో ప్రతి లక్ష మందిలో 100 మంది సంవత్సరానికి క్యాన్సర్ బారిన పడటం జరుగుతూ ఉంటుంది. అంటే దాదాపుగా ప్రతి 1000 మందిలో ఒకరు ఒక సంవత్సరంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నమాట. సో మన పాపులేషన్ చాలా పెద్దది కాబట్టి మనకి ఉన్న ఈ 140 కోట్ల జనాభాలో మనం 100,000 మంది వేసుకున్నా కూడా మన దేశంలో చాలామంది క్యాన్సర్ బారిన పడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కామన్గా ఏ క్యాన్సర్స్ వస్తాయి ఏంటి అనేది మనం కనుక పరిశీలించినట్టయితే, మహిళల్లో కనుక చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంటుంది. సో తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా సర్వీక్స్ క్యాన్సర్ అంటాం. సో మహిళల్లో రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రెండు క్యాన్సర్స్ కలిపి దాదాపుగా 40-45% క్యాన్సర్స్ ఈ రెండే ఉంటాయి. ఇక పురుషుల్లో చూసుకున్నట్టయితే ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే మనకి మన ఏరియాలో ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్స్ ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. ఇవి స్టమక్ క్యాన్సర్ ఇవి కామన్గా ఉంటాయి. అదే మనం చిన్నపిల్లల్లో చూసుకుంటే మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ వాళ్ళల్లో లుకీమియాస్, బ్రెయిన్ క్యాన్సర్ మోస్ట్ కామన్గా రావడం జరుగుతూ ఉంటుంది.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి?
0: క్యాన్సర్ రావటానికి మనం స్థూలంగా చూసుకున్నట్టయితే అన్ని క్యాన్సర్స్కి పలానా కారణాల వల్ల మనకి క్యాన్సర్ వచ్చిందని మనం చెప్పలేము. కానీ దాదాపుగా 35% క్యాన్సర్ చూసుకున్నట్టయితే పలానా కారణం వల్ల ఈ క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కారణాలలో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే పొగాకు రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే ఏ రూపంలో తీసుకున్నా కూడా ఈ పొగాకు అనేది మంచిది కాదు. ఈరోజు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి క్యాన్సర్ గురించి చెప్తున్నాము. బట్ ఇన్ జనరల్గా ఈ పొగాకుతోటి శరీరంలో చాలా భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటిలో ప్రధానంగా క్యాన్సర్ ఒకటి. ఈ పొగాకులో దాదాపుగా మనకు 4000 కెమికల్స్ ఉంటాయి. ఈ 4000 కెమికల్స్లో సుమారుగా 40 కెమికల్స్ క్యాన్సర్ కారణమైన కెమికల్స్ ఉంటాయి. సో ఇది ఏ రూపంలో తీసుకున్నా కూడా ఇది చాలా ముఖ్యమైన కారణం క్యాన్సర్ రావటానికి. ఉదాహరణకు కొన్ని క్యాన్సర్స్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సరు, నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, ఆహార్నాళం క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, ఇట్లాగా ఈ లిస్టు చాలా పెద్ద లిస్టు. పొగాకు కాకుండా రెండవది ఏంటంటే ఆల్కహాల్. ఆల్కహాల్ కూడా మన శరీరానికి మంచిది కాదు, దానివల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి పొగాకు అలవాటు కనుక ఉన్నట్టయితే వాళ్ళ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.
1: ఈ రెండు అలవాట్లు
0: ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు 1+1 2 కాకుండా ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఒక రిస్క్ ఉంటే, ఓన్లీ పొగాకు తీసుకునే వాళ్ళకి ఒక రకమైన రిస్క్ ఉంటే, ఈ రెండు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఈ రెండు ఇండివిజువల్గా ఉండే వాళ్ళ రిస్క్ కన్నా కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అది చాలా ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే 100% మంది ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి పొగాకు అలవాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. మిగతా కారణాలు కనుక మనం చూసుకుంటే ఒకటి ఇన్ఫెక్షన్స్. మనకి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వలన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇన్ఫెక్షన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్ ఇది. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల దాదాపుగా 70% గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని

0: వివిక్స్ క్యాన్సర్స్ ది వైరస్ వల్ల వస్తుంది. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకిప్పుడు దీనికి టీకా అందుబాటులో ఉంది. సో ఈ టీకా కనుక మనం తీసుకోగలిగితే, మన పిల్లలకు కనుక మనం ఇవ్వగలిగితే, వాళ్ళని ఈ వైరస్ వల్ల వచ్చే ఈ క్యాన్సర్ బారి నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. సో ఇక హ్యూమన్ పాపిల్లోమా వైరస్ కాకుండా మిగతా రకాల వైరస్లు చాలా ఉన్నాయి. ఉదాహరణకు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్, మిగతా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనకి టీకాలు అందుబాటులో ఉన్న ఇంకొక వైరస్ ఏంటంటే హెపటైటిస్ బి వైరస్. సో ఈ హెపటైటిస్ బి వైరస్ కూడా ఏంటంటే లివర్ డ్యామేజ్ని కలుగజేసి దానివల్ల లివర్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 40 సంవత్సరాల వయసు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళకి ఆ వ్యాక్సిన్ అందుబాటులో ఉండుండకపోవచ్చు. ఈ వయసులో ఉన్నవాళ్ళు ఈ రోజైనా సరే చూసుకొని దానికి వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు. బట్ ఈ గత 15-25 సంవత్సరాల పిల్లలకి మటుకు ఇది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ జరుగుతుంది. ఇక ఇవి కాకుండా మనం వేరే ఇతర కారణాలు చూసుకున్నట్టయితే, హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్, దాదాపుగా 5 నుంచి 10% క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యంగా మనం గమనించదగ్గ క్యాన్సర్స్ ఏంటంటే, ఒకటి రొమ్ము క్యాన్సరు, రెండోది ఓవరీ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ అంటాం, తర్వాత పెద్దపేక క్యాన్సర్స్ కోలాన్ క్యాన్సర్స్. ఇవి కామన్గా ఎక్కువ శాతం మందిలో ఈ క్యాన్సర్స్ హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు వీళ్ళకి హెరిడిటరీ అని మనం గుర్తిస్తాము అంటే, ఒకే సైడ్ ఫ్యామిలీలో ఈ క్యాన్సర్ సిండ్రోమ్స్ అసోసియేటెడ్ ఉన్న క్యాన్సర్స్ మోర్ దాన్ 1 జనరేషన్లో ఉన్నా, లేదా తక్కువ వయసులో ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పట్టడం కానీ, ఓవరీ క్యాన్సర్ బారిన పట్టడం కానీ, లేదా ఒక మనిషిలోనే 2 క్యాన్సర్స్ ఉండటం, లేదా ఒక మనిషిలోనే 2 రొమ్ములకి క్యాన్సర్ రావటం, ఇట్లాంటి హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఈ హెరిడిటరీ టెస్టులు, జీన్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి ఈ రోజున, అవి చేయించుకోమని చెప్తాము. అవి చేయించుకొని ఒకవేళ వాళ్ళకి పొరపాటున అది పాజిటివ్ కనుక వచ్చుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం చేసే అవకాశం ఉంది ఈరోజు. ఈ విధంగా టెస్టులు చేయటం ద్వారా మనం క్యాన్సర్ బారిన పడకుండానే ముందుగానే ఈ జన్యుపరమైన లోపం ఉన్నది అనేది మనం గుర్తించగలిగితే వాళ్ళకి సపరేట్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్కి క్యాన్సర్ రాకుండా సర్జరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి, రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటాం. ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ను, ఓవరి క్యాన్సర్ ఇట్లాంటి వాటికి మనం క్యాన్సర్ రాకుండా ముందుగానే సర్జరీలు చేసుకునే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళతో పోలిస్తే అంటే యాజ్డీస్గా వాళ్ళలాగానే ఉంటారా, లేదు అంటే వాళ్ళలో ఏమన్నా కొంచెం లక్షణాలు ఏమన్నా మనకి వెరైటీగా కనిపిస్తాయా, లేదంటే అసలు క్యాన్సర్ ఈయనకు వచ్చింది అని మనం ఎలా నిర్ధారిస్తాం?
0: సి, ఇప్పుడు వాళ్ళు వేరుగా ఉండటం అనేది ఉండదు. సో అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్స్, కొన్ని రకాల లక్షణాల వల్ల క్యాన్సర్ ఖచ్చితంగా ఉందని కానీ అసలు లేదని కానీ మనం చెప్పలేము. కానీ కొన్ని కామన్ లక్షణాలు అయితే ఉన్నాయి, ఆ లక్షణాలు క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటాము. అలాంటివి ఉన్నప్పుడు మటుకు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. వాటిలో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి నోట్లో ఎర్రమచ్చలు, తెల్లటి మచ్చలు, నొప్పి లేని పుండ్లు రావటం, శరీరంలో ఎక్కడైనా నొప్పి లేకుండా కణితులు రావటం, రొమ్ము చర్మం దళసరవ్వటం, రొమ్ము చనుమన నుంచి రక్తస్రావం లాంటిది రావటం, లేకపోతే దాంట్లో గడ్డ తగలటం, లేదా గొంతు బొంగురు పోవటం, దగ్గు కళ్ళె దాంట్లో రక్తపుచారలు కనబడటం, ఒక్కొక్కసారి మనకి ఈ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్కి మెన్స్ట్రువల్ సైకిల్కి మధ్యలో అసహజంగా రావటం, లేదా ఒక్కొక్కసారి మనకి రెగ్యులర్గా అంటే మనకి ఈ మోషన్ అంటే మన విరోచనం అలవాట్లు సడన్గా మారిపోవటం, రోజు వెళ్ళేవాళ్ళు రోజుకు ఒకసారి వెళ్ళేవాళ్ళు రోజుకు 5-6 సార్లు వెళ్ళటం, లేదా అసలు వెళ్లకుండా కాన్స్టిపేషన్ రావటం, మలబద్ధకం రావటం, ఇట్లా వాళ్ళ లక్షణాలు సడన్గా మారటం, లేదా యూరిన్లో రక్తపుచారాలు రావటం, కారణం లేకుండా బరువు తగ్గటం మోర్ దాన్ 10%, అంటే మన బరువులో 10% కన్నా ఎక్కువ బరువుని మనం గత 6 నెలల్లో కనుక కోల్పోయామంటే మన ప్రమేయం లేకుండా, అది కారణం లేకుండా బరువు తగ్గటం, కారణం కనుక్కోలేని జ్వరాలు, ఎట్లాంటి లక్షణాలు ఏ

0: ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని మనం ఖచ్చితంగా లక్షణం ఉంది కాబట్టి చెప్పలేము, బట్ క్యాన్సర్ ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకని ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించడం, వాళ్ళకి తగిన టెస్టులు చేసుకొని జబ్బు ఉందో లేదో అన్నది నిర్ధారణ చేసుకోవటం చాలా అవసరమైన విషయం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన సింప్టమ్స్ అన్నిటిలోకి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక గుర్తిస్తే, దానికి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే అది మనం మొదట్లోనే క్యాన్సర్ని నివారించవచ్చు అంటారా, లేదంటే స్టెప్ బై స్టెప్ మళ్ళీ

0: దాన్ని తెలుసుకోవడానికి మనం పరీక్షలు చేసుకుంటాము. ఒకవేళ ఈ క్యాన్సర్ వాళ్ళు వచ్చినాయంటే వాళ్ళకి ఏ దశలో ఉన్నారు ఏంటి అన్నది జబ్బు నిర్ధారణ చేసుకొని దానికి తగ్గట్టుగా చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లక్షణం వచ్చిన వాళ్ళల్లో మనం నివారించడం అంటూ ఏమి ఉండదు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఈ లక్షణం క్యాన్సర్ వల్ల వచ్చిందా లేదా, క్యాన్సర్ వల్ల వచ్చిందంటే ఆ పర్టికులర్ క్యాన్సర్ ఏ దశలో ఉంది, దాని వ్యాధి నిర్ధారణ, తర్వాత చికిత్స, ఇవన్నీ ఉంటాయి. సో బట్ మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, నివారించుకోవటం అంటే ఒకటి మనకి ముందే పసిగట్టడానికి కొన్ని పరీక్షలు దోహదపడతాయి, వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏంటంటే మనం పేషెంట్స్లో చేయం. ఆరోగ్యవంతులైన వాళ్ళల్లో జబ్బు లక్షణాలు ఎవరు లేని వాళ్ళల్లో చేసే పరీక్షలనే స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. మనకి ఒకసారి ఏదన్నా ఇబ్బంది కలగజేసిన తర్వాత చేసే టెస్టులు మనం స్క్రీనింగ్ టెస్ట్లు అనం. సో ఆ విధంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో జబ్బు లక్షణం ఎటువంటి లేని వాళ్ళల్లో మనకి టెస్టులు కొన్ని చేస్తాము. ఈ స్క్రీనింగ్ వీటిని స్క్రీనింగ్ టెస్టులు అంటాం. ఈ స్క్రీనింగ్ టెస్టులు కూడా అన్ని క్యాన్సర్స్కి మనం చేయం. మనం కామన్గా ఏ క్యాన్సర్స్ అయితే మనకి సొసైటీలో ఎక్కువగా వాటి బారిన పడుతూ ఉంటారో వాటికే స్క్రీనింగ్ టెస్టులు చేస్తాము. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా కామన్ క్యాన్సర్స్, ఎక్కువ మంది రెండింటి బారిన పడతారనుకున్నాం. ఆ రెండింటికి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మనకి పెద్దపేగు క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. బాగా హెవీగా స్మోక్ చేసే వాళ్ళకి, హెవీ స్మోకర్స్కి, ఊపిరితిత్తుల క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే అవకాశం ఉంటుంది మనకి. ఇప్పుడు మనం వీటిని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో చేసే టెస్టులు ఇవి. సో ఇవి అంటే జబ్బు లక్షణం లేకుండానే మనం వాటిలో టెస్టులు చేసి అవి కనుక మనం ముందే కనుక అంటే త్వరితగతిన వాళ్ళని మనం పసిగట్టి వాటిని నిర్ధారణ చేయగలిగినప్పుడు ఏంటంటే వాటిని మనం మొదటి దశల్లోనే పట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఎర్లీ స్టేజెస్ అంటే 1-2 దశలని ఎర్లీ స్టేజ్ అంటాము, 3 స్టేజ్ వచ్చేవరకు లోకల్ అడ్వాన్స్డ్ అంటాం, 4 స్టేజ్ చివరి స్టేజ్, 4th స్టేజ్ అంట. సో ఈ ఎర్లీ స్టేజెస్ క్యాన్సర్స్ అంటే 1-2 దశల్లో కనుక మనం ఈ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా కనుక మనం పట్టుకోగలిగితే వాళ్ళకి చికిత్స చేయటం సులభం అవుతుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది, అట్లానే క్యాన్సర్ని జయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు స్క్రీనింగ్ టెస్ట్ అన్నారు కదా, సో అసలు ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎవరెవరికి చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ ఇలా వచ్చిన వ్యక్తుల్లో వాళ్ళకి ఎంత కాలంలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తారు?
0: యా, సో మొట్టమొదటి ఏంటంటే మనం ఇంతకుముందు అన్నట్టుగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో, జబ్బు లక్షణాలు లేని వాళ్ళల్లో చేయించుకునేది. సో మీరు ఉదాహరణకి తీసుకుంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్కి మనకి స్క్రీనింగ్ టెస్టులు చూస్తే మనకి వేరియస్ రికమెండేషన్స్ ఉంటాయి. వాటి ప్రకారం 40-45 సంవత్సరాల లోపల ఉన్నోళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. 45-55 సంవత్సరాల వయసులో సంవత్సరానికి ఒకసారి ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ అంటే రొమ్ము ఎక్స్రే అంటాం, ఇది చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లానే సంవత్సరానికి ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 55 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి రొటీన్గా ఉండే క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్. అంటే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ లేనోళ్ళల్లో కామన్ పీపుల్కి మనకి ఈ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్. ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం అంటే మనకి గైడ్లైన్స్లో లేకపోయినా కూడా ఒకటి ముఖ్యంగా మనం అందరం మాట్లాడుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. వీటిల్లో ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ మెన్స్ట్రుల్ సైకిల్ నెలసరి అవుతున్న వాళ్ళు నెలసరి బ్లీడింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి నెల ఒకసారి వాళ్ళ రొమ్ము ఎగ్జామిన్ చేసుకోవచ్చు. సో దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు 2 రొమ్ముల పరిమాణం ఎలా ఉంది, అది పరిమాణంలో ఏమైనా తేడా ఉన్నాయా, చనుమన 2 ఒకే లెవెల్లో ఉన్నాయా, ఒకవైపు పైకి వెళ్ళినాయా లేదా, చర్మం ఎలా ఉంది, ఇట్లాంటివి వాళ్ళు పరీక్ష చూసుకోవచ్చు. అట్లానే ఎగ్జామినేషన్ సొంతగా అంటే రొమ్ముని ఫ్లాట్ ఫింగర్స్ తోటి అంటే చేతి వేళ్ళని పొడుగ్గా సాచి మనం సర్క్యులర్గా అంటే గుండ్రంగా తిప్పుతూ మన రొమ్ముని అన్ని పార్ట్స్ని, కుడి రొమ్ముని ఎడమ చేతితో, ఎడమ రొమ్ముని కుడి చేతితోటి గుండ్రంగా తిప్పుకుంటూ అన్ని పార్ట్స్లో రొమ్ము పార్ట్స్ అన్నింటినీ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి నెల చేసుకోవాల్సిన ఇది.

0: పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు అయితే మర్చిపోకుండా ప్రతి నెల 1వ తారీఖు పరీక్ష చేసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ బ్రెస్ట్ గురించి వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ఏదైనా మార్పు, ఏమాత్రం చిన్న మార్పు ఉన్నా కూడా వాళ్ళు పసిగట్టే అవకాశం ఉంటుంది, వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదించవచ్చు. ఇది స్థూలంగా రొమ్ము గురించి. ఇక రెండో అతి ముఖ్యమైన క్యాన్సర్ ఏంటంటే సర్వెక్స్ క్యాన్సర్. ఎక్కువ మంది మహిళలు ఈ జబ్బు బారిన పడుతూ ఉంటారు. ఇది చాలా సింపుల్ టెస్ట్. మనకి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. ప్రతి మారుమూల గ్రామంలో మనకి ప్రతి గైనకాలజిస్ట్ చేయగలిగే టెస్ట్. ఈ టెస్ట్ అనేది 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ కానీ లేదా హెచ్పీవీ టెస్ట్ అనేది కూడా చేయవచ్చు. మనం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ని కూడా ఆ ప్యాప్స్మియర్లో టెస్ట్ బాగా చెక్ చేస్తారు. అది ఏదో ఒకటి అంటే రెండు కలిపి చేసుకోవచ్చు, లేకపోతే విడివిడిగా చేసుకుంటే ప్రతి 3 సంవత్సరాలకు ప్యాప్స్మియర్, ప్రతి 5 సంవత్సరాలకి హెచ్పీవీ టెస్ట్, రెండు కలిపి చేసుకుంటే 2 కలిపి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ టెస్ట్, అందరికీ అందుబాటులో ఉండేది. ఇకపోతే పెద్దపేట క్యాన్సర్ కూడా మనకి ఎక్కువ మంది దాని బారిన పడే అవకాశం ఉంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే 45 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనకి మలంలో రక్తము లీక్ అవుతుందా లేదా తెలుసుకోవటానికి ఒక టెస్ట్ చేస్తాం, స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ అంటాం. అది సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. అలాగే డాక్టర్ చేత ఎగ్జామిన్ చేయించుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు. వాళ్ళు రక్తం ఎలా ఉంది ఏంటి అనేది పరీక్ష చేస్తారు. అలాగే కొలనోస్కోపీ అనే టెస్ట్, అంటే ఇది గొట్టం పరీక్ష. ఇది మొత్తం పెద్దపేగు మొత్తం వాళ్ళు చూసి ఆ దారి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది చూసే అవకాశం ఉంటుంది. సో ఈ పెద్దపేగు కొలనోస్కోపీ టెస్ట్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. ఇవి కామన్గా వచ్చే క్యాన్సర్స్. ఇవి కాకుండా ఈ నోటి క్యాన్సర్స్ ఎవరిలో ఎక్కువ కామన్గా ఉంటాయంటే ఈ గుట్కాలు, పాన్పరాగు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ అలవాటు ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించి నీ నోటి పరీక్ష చేయించుకోవచ్చు. అలాగే హెవీ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో లంగ్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ అందుబాటులో ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి లోడోస్ సిటీ స్కాన్ అని చెప్పి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టెస్టులన్నీ ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన టెస్టులన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉన్న వాళ్ళల్లో ఉండేది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సపరేట్ గైడ్లైన్స్ ఉంటాయి. అవి పర్టికులర్ డాక్టర్స్ని సంప్రదించి దానికి తగ్గ సలహా పొందాల్సి ఉంటుంది.
1: సార్, ఇంతకుముందు మీరు మహిళల రొమ్ము క్యాన్సర్ గురించి చెప్పారు కదా, ఆ రొమ్ము క్యాన్సర్ అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా, లేదు అంటే జనరల్గా కూడా వస్తుందా? ఒకసారి అంటే అది వచ్చాక ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుందంటారా?
0: ఇది రెండు ఉన్నాయి మీ ప్రశ్నలో. మొదటిది ఏంటంటే మనకి జన్యుపరంగా వస్తుందా రాదా అన్నది. ఎస్, రొమ్ము క్యాన్సరు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉన్న జబ్బు. సో వీటిలలో అంటే ఇంత ముందు అనుకున్నట్టుగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది అంటే చిన్న వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళు కానీ, లేదా ఫ్యామిలీలో ఒక సైడే మోర్ దాన్ 1 జనరేషన్లో సేమ్ క్యాన్సర్ బారిన, రొమ్ము క్యాన్సర్ బారిన పడుండటం కానీ, లేకపోతే ఒకే వ్యక్తిలో 2 రొమ్ము క్యాన్సర్స్ రావటం కానీ, లేదా మేల్స్లో రొమ్ము క్యాన్సర్ రావటం కానీ, లేదా ఒక వ్యక్తిలోనే రొమ్ము క్యాన్సరు, ఓవరి క్యాన్సరు ఇట్లా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇది జన్యుపరమైన లోపం వల్ల వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళకి టెస్టులు చేస్తాం. సో పర్టికులర్గా మనం కామన్గా మాట్లాడుకునే టెస్టులు BRCA1, BRCA2 అనే జీన్ టెస్ట్ చేస్తాం. అది చేసిన తర్వాత మనం పేషెంట్లో అది గుర్తించిన తర్వాత, అది ఆ పర్టికులర్ పేషెంట్లో మనం అది గుర్తించిన తర్వాత వాళ్ళ తోబుట్టువుల్లో వాళ్ళ పిల్లల్లో మళ్ళీ ఈ టెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ తోబుట్టువుల్లో ఆ జన్యుపరమైన టెస్ట్ లోపం ఉందని తెలిసిన, పిల్లలకి లోపం ఉందని తెలిసిన వాళ్ళకి సపరేట్గా మళ్ళీ వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, గైడ్లైన్స్ ఇవ్వటం, అలాగే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉండటానికి కూడా కొన్ని సలహాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవది, మనకి జన్యుపరమైన క్యాన్సర్ అయినా జన్యుపరమైన క్యాన్సర్ రాకపోయినా తిరగబెట్టే అవకాశం ఉందా అనేది మనం చూసుకున్నట్టయితే, మనం ఏ స్టేజ్లో వాళ్ళని నిర్ధారించాము, ఏ స్టేజ్లో పేషెంట్కి మనం చికిత్స చేసాము అనే దాన్ని బట్టి, స్టేజ్ని బట్టి

0: వాళ్ళు సక్సెస్ అయ్యే పర్సంటేజ్ మారిపోతూ ఉంటుంది. ఎర్లీ దశలో కనుక మనం నిర్ధారణ చేయగలిగి వాళ్ళకి చికిత్స చేయగలిగితే ఎక్కువ శాతం మంది, మోర్ దాన్ 90% పూర్తిగా దాని నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ల గురించి, వీటి గురించి స్ట్రెస్ చేసేది.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ఏ విధంగా చేస్తారు?
0: క్యాన్సర్ నిర్ధారణ చేయటం అనేది ఏంటంటే మనం అది బయాప్సీ ద్వారా. సో ఎక్కువ శాతం మంది ఏంటంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేసి మన క్యాన్సర్ ఉందా అని అడగటం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ని ఎప్పుడూ కూడా బయాప్సీ టెస్ట్ ద్వారా కానీ, సూది పరీక్ష ద్వారా కానీ, ఏదో ఒక పరీక్ష ద్వారా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే అది క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు కానీ, కేవలం స్కాన్లో బట్టిన దాన్ని బట్టి అది క్యాన్సర్ ఉండడానికి అవకాశం ఉందంటాం కానీ అది నిర్ధారణ చేయడానికి ఖచ్చితంగా మనం చెప్పలేము. అసలు మనం క్యాన్సర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఈ ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒకటి చెడు అలవాట్లు. ఈ అలవాట్ల ద్వారా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పొగాకు, ఆల్కహాల్ ఈ రెండు మంచివి కాదు, వీటి వల్ల మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు అలవాట్లు మార్చుకోవాలి, మానుకోవాలి. ఈ అలవాట్లు లేని వాళ్ళకి మన బాధ్యతగా పిల్లలకి వీళ్ళందరికీ మనం ఎడ్యుకేట్ చేసి ఈ అలవాటు బారిన పడకుండా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. రెండవది వ్యాక్సినేషను. సో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే దానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 9 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి మనం ఈ వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాము. ఒక్కొక్కసారి మనకు వాళ్ళు ఆ 9 నుంచి 14 సంవత్సరాల వయసులో మనం చేయలేకపోయినా, ఈవెన్ అప్ టు 25-26 ఇయర్స్ వరకు కూడా ఈ వ్యాక్సినేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అధిక బరువు వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం సాధ్యమైనంత వరకు మన ఎత్తుకు తగ్గట్టుగా బరువుని మనం చూసుకోవటం ద్వారా, అధిక బరువు లేకుండా ఉండటం ద్వారా కొంతవరకు మనకి ఈ అధిక బరువు వల్ల వచ్చే క్యాన్సర్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇది చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం 1-30 నిమిషాల పాటు వ్యాయామం అనేది తప్పనిసరి. ఇది చేసుకోవటం ద్వారా మనం యాక్టివ్గా ఉంటాము, మన రోజు చురుగ్గా ఉంటుంది, అట్లనే మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం. ఇక ఆహారానికి వస్తే, ఆహారంలో తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవటం చాలా మంచిది. సమతుల్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు రెడ్ మీట్ని మనం అవాయిడ్ చేసుకోవటం మంచిది. రెడ్ మీట్ వల్ల మనకి పెద్దపే క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుంచుకొని ఇలాంటి పాటించడం ద్వారా కొంతవరకైనా మనల్ని మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: క్యాన్సర్ గురించి, దాని లక్షణాలు, అలాగే క్యాన్సర్ వల్ల కలిగే పరిణామాలు తదితర ఎన్నో విషయాల గురించి డాక్టర్ కృష్ణారెడ్డి గారు చాలా చక్కగా మా శ్రోతలకు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరపున ధన్యవాదాలు డాక్టర్ కృష్ణారెడ్డి గారు. సార్కోమా క్యాన్సర్ అవగాహనా మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ జి కృష్ణారెడ్డి, క్యాన్సర్ వ్యాధి నిపుణులు. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

10:31 దాటి 32 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం హారివిల్లులో. మరి క్వశ్చన్ ఏంటి అంటే గనక నీళ్లు పోసి ట్రైన్ నడిపించేయచ్చు, అదే హైడ్రోజన్ ట్రైన్ని భారతదేశంలోని ఏ నగరాల మధ్య నడిపారు? మరి ఈ క్వశ్చన్కి చూద్దాం ఎవరెవరు మెసేజెస్ చేశారు. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆరాధ్య మెసేజ్ చేస్తున్నారు నంద్యాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి. ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సరా?

థర్డ్ క్వశ్చన్ కూడా అడిగాను. నెక్స్ట్ ఇంకా మెసేజ్ మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. చండిక వరలక్ష్మి వాసు గారు మెసేజ్ చేశారు గంటలమ్మపాలెం మచిలీపట్నం మండలం నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు, హర్యానాలోని సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియ గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉపేంద్ర గారు పాలమూరు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఎస్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్.

ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ వేటపాలెం. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మెకానిక్ వెంకట చలపతి గారు, రమేష్ గారు మెసేజ్ చేశారు అనంతపురం నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఈ హైడ్రోజన్ రైల్ను ఏ ఏ నగరాల మధ్య నడిపారు అని చెప్పాను కదా, జింద్, ఇంకా సోనిపట్. హర్యానాలోని ఈ రెండు నగరాల మధ్య హైడ్రోజన్, మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ని నడిపించడం జరిగిందనమాట. సో ఇంకా ఇది సక్సెస్ అయితే కనుక ప్రతి ఒక్క ఇంజిన్ కనుక మనకి హైడ్రోజన్గా మారిపోతుంది, అప్పుడు ఇంకా ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు, ఎకానమీ కూడా అందరికీ సులువుగా ఉంటుందన్నమాట. సో ఇంకా మన హరివిలలో ఇప్పుడు ప్రశ్న వచ్చేసి ఏంటంటే, దక్షిణ భారత పరిధిలో పొడవైన ఆర్ఓఆర్ రైల్ ఓవర్, రైల్ వంతెన ఏ జిల్లాలో ఉంది? అంటే ఇప్పుడు రోడ్డు పైన రోడ్డు ఉంటుంది కదా, దాన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంటాం. అలాగా ఒక రైలు వంతెన, అదే రైలు పట్టాలపైన ఇంకొక రైలు వంతెన ఉంటే దాన్ని రైల్ ఓవర్ రైల్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది? సో తెలిస్తే కనుక 8662 4888 14కి మెసేజ్ చేసేయచ్చు. మన రాష్ట్రంలోనే ఉంది, అది ఏ జిల్లాలో ఉంది?

10:43 దాటి 15 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లులో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, దక్షిణ భారతదేశ పరిధిలో పొడవైన ఆర్ఓఆర్ రైల్ ఓవర్ రైల్ వంతెన ఏ జిల్లాలో ఉంది? మరి ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అన్న కదా, మరి ఇంతకీ ఏ జిల్లా? పాట అయితే విన్నారా, హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో ఏఎం రతన్ శివగణేష్ గారు లిరిక్స్ అందించారు. ఓకే, ఒక్కడు మూవీ నుంచి. మరి ఇంకా పాట వింటే ఆన్సర్ వచ్చేస్తుంది. మరి సరే, వచ్చేసింది ఆన్సర్ చాలా మంది నుంచి. చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఈ ప్రశ్నకు. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. అంటే అతిపెద్దది అని చెప్పి అన్నాను, పాట విన్నారా అని చెప్పి అందుకనే అడిగాను, పాటలోనే ఉంది ఆన్సర్. హంపాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారా? కాదు కాదు, వగ్గ శివయ్య గారు ముంత పెద్దన్న గారు మెసేజ్ చేస్తున్నారు. ఆన్సర్ వచ్చేసి హంపాపురం గ్రామం. ఓకే, రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్, నెక్స్ట్ ఇంకా రంపిచెర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు. గురుస్వామి నాయుడు గారు గోదావరి రైలు వంతెన అడగట్లేదు, ఇక్కడ ఏంటంటే రైలు పట్టాల మీద ఇంకొక రైలు పట్టాలు వెళ్తుంది. ఇంకొక రైలు పట్ట ఎలా వెళ్తుంది? అది కూడా ఒక బ్రిడ్జ్ మీద వెళ్తుంది కదా, అందుకని దీన్ని ఆర్ఓఆర్ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అని చెప్పేసి అంటారనమాట. సో రోడ్డు మీద రోడ్డు ఉంటే దాన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంటారే, అలాగా ఆర్ఓఆర్ అనేది ఎక్కువగా పెద్దగా ఉంటుంది. అది ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నాను అనమాట క్వశ్చన్ అది. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి రాజమహేంద్రవరం అంటున్నారేంటి, అక్కడ కూడా ఉందా? అయితే నాకైతే తెలియదు. మరి ఇదైతే ఇప్పుడు నేను చెప్పేది చాలా అతిపెద్దది అనమాట. మెసేజ్ ఇంకెవరు చేస్తున్నారు? అజిత్ సింగ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఆన్సర్ ధవళేశ్వరం బ్రిడ్జ్. అయ్యో, ధవళేశ్వరం బ్యారేజ్ కదా, సారీ అది రైలు వంతెన అయితే కాదనుకుంటా. ధవళేశ్వరం బ్యారేజ్ అది, ప్రకాశం బ్యారేజ్ లాగా. గూడూరు మనుబోలు భాస్కర్ గారు పెడన నుంచి, నెక్స్ట్ ఇంకా ప్రొద్దుటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. దస్తగిరి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. దీపికా గారు హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారా? ఓకే, మరి ఎక్కడ ఏ జిల్లాలో ఉంది? ఎన్టీఆర్ జిల్లాలో అయితే కాదు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఆదిత్య సార్ అంటూ పాలెం పోలియ గారు ఆళ్లగడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్. బంగారాజు గారు ఆదోని నుండి మెసేజ్ చేశారు. హైదరాబాద్లో ఉందా? కాదు, ఆంధ్రప్రదేశ్లోనే అని చెప్పి అన్నా కదా. గుడ్ మార్నింగ్ సార్ అంటూ గుంతకల్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు కోటగిరి మల్లికార్జున్ గారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మోహిత్ రావు గారు బెంగళూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చండికా వరలక్ష్మి వాసు గారు గంటలమ్మపాలెం మచిలీపట్నం మండలం నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. వడియంపేట అనంతపూర్ నుంచి నాగార్జున లక్ష్మి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రమేష్ వెంకట చలపతి గారు మెసేజ్ చేస్తున్నారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నందం జగదీశ్వరరావు గారు లక్ష్మి గారు కలకత్తా కాదండి. అభిరామ్ గారు ధర్మవరం నుండి మెసేజ్ చేస్తున్నారు, మల్లికార్జున గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఎస్, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు సత్య భార్గవి గారు. కొంకణ్ రైల్వేస్ అయితే కాదు, సౌత్ సెంట్రల్ రైల్వేసే అది. అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు నవోదయ కాలనీ నుంచి అక్తర్ గారు వర్లీ బాషా గారు ఇమాంబి. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మిర్యాలగూడ నుంచి మెసేజ్ చేస్తున్నారు నాని. భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా మెసేజెస్ అయితే చాలా మంది చేస్తున్నారు, ఆల్రెడీ వస్తుంది కదా అని అనుకుంటున్నాను. ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఏమైనా వెదర్ ప్రాబ్లం, అందుకనే రాకపోయి ఉండొచ్చు అనుకుంటా. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, దక్షిణ భారతదేశ పరిధిలో పొడవైన

ఆర్ఓఆర్ రైల్ ఓవర్ రైల్ వంతెన అతిపెద్దదైంది ఏ జిల్లాలో ఉంది అన్న కదా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. మరి ఇంకా హరివిలిలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, ట్రైన్స్ రక్షణకు కొలిజన్ నివారణకు భారత రైల్వే అమలు చేసే పద్ధతి పేరేమిటి? ట్రైన్స్ రక్షణ కోసం ఇంకా కొలిజన్ నివారణకు భారత రైల్వే అమలు చేసే పద్ధతి, అంటే యాక్సిడెంట్స్ కాకుండా, ఎదురుబెదురు యాక్సిడెంట్స్ కాకుండా రైల్వేస్ ఒక నెట్వర్క్ అనేది ఒక సిస్టమ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఆ సిస్టమ్ పేరేమిటో తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

10:53 దాటి 43 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం హరివిల్లులో. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ట్రైన్స్ రక్షణ కోసం అండ్ కొలిజన్ నివారణ కోసం భారత రైల్వే వాళ్ళు అమలు చేసే పద్ధతి, ఒక సిస్టమ్ అయితే ఉందన్నమాట. మరి ఇంతకీ ఏమిటా సిస్టమ్ తెలిస్తే కనుక మెసేజ్ చేసామన్నా కదా. చూద్దాం ఎవరెవరు మెసేజెస్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఉపేంద్ర గారు పాలమూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ప్రియా గారు అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి నాగభూషణ శివయ్య గారు మెసేజ్ చేశారు హంపాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి రమేష్ గారు, వెంకట సలపతి గారు మెసేజ్ చేశారు. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ముందు ప్రశ్నను ఏమనుకున్నాను అంటే రోడ్ కమ్ రైలు వందనని చెప్పి రాజమండ్రి అని చెప్పాను అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. అవునా? ఎస్, రోడ్ కమ్ రైలు వందన అయితే రాజమండ్రిలోనే చాలా పెద్దది. ఎస్, ఇక్కడ రైల్ ఓవర్ రైలు అడిగాను. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. నెక్స్ట్ ఇంకా కొనకండ్ల రమణారావు గారు మెసేజ్ చేస్తున్నారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. విఆర్ బాబు గారు అజిత్ సింగ్ నగర్ నుండి మెసేజ్ చేస్తున్నారు, సెన్సార్ సిస్టమ్ ఉంది, ఆ సెన్సార్ సిస్టమ్కి ఒక పేరు అయితే పెట్టారు రైల్వే వాళ్ళు, ఆ పేరు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. పాలెంపోలియ గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బంగారు రాజు గారు ఆదోన్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకు నుంచి ఆదిశేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. దీపిక గారు హైదరాబాద్ నుండి, ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటో తెలుసా? కవచ్. సో దీన్ని ఏంటంటే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, ATP అని కూడా పిలుస్తారనమాట. అలాగే కొలిజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. మొత్తానికి కవచ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. నిరంతరం రద్దీ ప్రాంతాల్లో ట్రైన్ రాకపోకల్ని గమనించడం, మానవ తప్పిదాలను సరిచేయడం, ప్రమాదవశాత్తు ఏదైనా రెండు ట్రైన్లు ఎదురుబదురు వస్తుంటే గనక ఆటోమేటిక్గా ఆ ట్రైన్స్లో బ్రేక్స్ వేసేసి ఆ ట్రైన్స్ని ఆపి రక్షించడం ఈ కవచ్ యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. సో ఇంకా దీంతోపాటు కొన్ని ట్రైన్స్ అనేవి 100 KMPH, 120 KMPH ఇలాంటి స్పీడ్ పైన కూడా వెళ్తూ ఉంటాయన్నమాట. అటువంటి ట్రైన్స్లో లోకో పైలట్స్కి రియల్ టైంలో సిగ్నల్స్ అందించడం, వార్నింగ్ సైన్స్ అందించడం ఈ కవచ్ యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. సో మొత్తంగా చెప్పాలంటే ప్రయాణం అనేది సులువుగా, రైలు ప్రయాణం అనేది సులువుగా చేయడం, అండ్ అలాగే సిగ్నలింగ్ వ్యవస్థ ఎక్కడ కూడా స్తంభించకుండా ఇంకా కొలిజన్ రాకుండా చూసుకోవడం అనేది ఈ కవచ్ యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. దీన్ని 2016 నుంచి అమలు చేస్తున్నారు. మరి ఇవి ఈనాటి సంగతులు అయితే హరివిల్లులో. మరి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం. నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మూడు దేశాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియాకు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షులు రిగోర్డానా సిల్జనోవస్కా దావుకోవాతో రాష్ట్రపతి ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కాగా ఒక భారత రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. మునిగూడలి నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలను తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాటులో భాగంగా పుష్కర పంచాయతీల అభివృద్ది పనులపై మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట్ర పోలీసును మరింత సన్నద్దం చేయడమే రిట్రీట్ ముఖ్య లక్ష్యమని హోంమంత్రి అనిత తెలిపారు. విజయవాడ అంబేద్కర్ కన్వెన్షన్ హాల్లో ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో రాష్ట్ర పర్యాటక రంగానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు లభించింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిన్న ఈ అవార్డును అందుకున్నారు. మన ఇల్లు మన లోకేష్ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి మండలాల్లోని 3000 మందికి మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఈ రోజు రేపు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు. కొండవాలు అటవీ దేవాదాయ సహా వివిధ ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివాసం ఉంటున్న వారు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. దేశంలో డెంగీ వ్యాధి నివారణకు గాను జపాన్కు చెందిన తకేడా బయోఫార్మా అనుబంధ సంస్థ తకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా అభివృద్ది చేసిన క్యుడెంగా వ్యాక్సిన్ను భారత్లో విడుదల చేసేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతి ఇచ్చింది. గతంలో డెంగీ సోకిందా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా ఎలాంటి ముందస్తు పరీక్షలు లేకుండానే దీనిని తీసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ഭാരതി FM 101.3. ഹായ്, ഹലോ, നമസ്തേ, ഗുഡ് മോർണിംഗ്. സിനിമാ പ്രേമികളందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన సినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది అండ్ ఇవాల్టి బర్త్డే స్టార్స్ ఎవరు, కొత్త కొత్త అప్డేట్స్ ఏంటి, అసలు ఇలాంటి డీటెయిల్స్ అన్ని షార్ట్ అండ్ కూల్గా మీకోసం రెడీగా ఉన్నాయి. మరి అన్నీ మాట్లాడేసుకుందాం. బట్ అంతకన్నా ముందు మరి మీ ఆర్జే శృతి వచ్చింది అంటే నాని పాట రావాలి కాబట్టి నాని పాట వచ్చేస్తుంది. మరి మీరేం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3. రైట్ నో మీ అందరి కోసం MCA మూవీ నుంచి సాగర్ ప్రియా హేమేష్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. దిలీప్ బందారి మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి లిరిక్. ఈ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. మన డార్లింగ్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న కాప్ డ్రామా మూవీ స్పిరిట్ ఆల్రెడీ 40% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది బాస్, అండ్ అనుకున్న డేట్ కే మూవీ రిలీజ్ చేసేస్తామని అంటున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఓకే, అదే కదా మన ఫ్యాన్స్ కి కావాల్సింది. ఏమంటారు, అనుకున్న టైంకి అనుకున్నట్టుగా అనుకున్న టైంకి అంటే ఆ డేట్కి సినిమాలు రిలీజ్ అయిపోతే ఫ్యాన్స్కి అంతకన్నా కావాల్సింది ఏమంటుంది చెప్పండి, ఏమంటారు. సో ఇది పక్కన పెట్టేస్తే, ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ గురించి, ఫస్ట్ హాఫ్ స్టోరీ గురించి చాలా జోరుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. వెల్, అది నిజమా లేక నిజంగానే రూమరా అనేది మనకి తెలియదు, కానీ సినిమా మాత్రం 2027 మార్చి 5న రిలీజ్ కాబోతోంది. ఇదైతే 100% కన్ఫర్మ్ ప్రస్తుతానికి, అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకుందాం అప్డేట్స్, బట్ రైట్ నౌ మీ అందరి కోసం కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

హైది నెంబర్ 150 సినిమాని చెప్తే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 11:25 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. రామ్ చరణ్ పెద్ది మూవీ సక్సెస్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారు అని మనం వెయిట్ చేసాం కదా. ఆల్రెడీ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ ప్లాన్ అయితే ఉంది, దాన్ని రెడీ చేసే ప్లాన్ లో ఉన్నట్ట. స్టైలిష్ అండ్ హై యాక్షన్ సీన్స్ తో ఫుల్ పవర్ ప్యాక్డ్ గా తీస్తున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. అదే మ్యాటర్. సో మై డియర్ రామ్ చరణ్ ఫ్యాన్స్, రెడీ అయిపోండి మీరు. అండ్ ఇంకో సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమాలో మ్యూజిక్ డిఎస్పి కాదని కూడా టాక్ వస్తోంది. మరి ఎవరై ఉంటారు అంటే, మ్యాటర్ ఏంటంటే, లేదు ఇప్పుడు చెప్పను, కొంచెం బాగా చెప్తా. బట్ రైట్ నా మీ అందరి కోసం పెద్ద మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు విందాం వివిధ భారతి కార్యక్రమాలు.
2: డిఎస్పీ కాకుండా బాలీవుడ్లో ఒక లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తారని టాక్ అయితే వినిపిస్తోంది. అఫ్కోర్స్ ఇది రూమర్ కూడా అవ్వచ్చు. ఒకవేళ నిజమైతే మాత్రం డిఎస్పీ అండ్ సుకుమార్ గారి కాంబినేషన్ మ్యూజిక్ని పక్కా మిస్ అయిపోతారు ఫ్యాన్స్. ఏమంటారు అంతే కదా. సో ప్రతి సినిమా హిట్ అయినండి వీళ్ళ కాంబినేషన్లో, అసలు ఆల్బమ్స్ అన్నీ కూడా అదిరిపోతాయి. వెల్, సుకుమార్ గారు ఏం ఆలోచిస్తున్నారో, మరి చెర్రీ ఫ్యాన్స్ కోసం ఎలాంటి సర్ప్రైజులు ప్లాన్ చేశారో నెక్స్ట్ వెయిట్ చేద్దాం అప్పటిదాకా. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్, అంటే సుకుమార్ గారు అండ్ డిఎస్పీ కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ ప్లే చేస్తున్నాను మీకోసం. అండ్ ఫస్ట్ అయితే పుష్ప 2 సినిమా నుంచి వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత బ్రేక్ తర్వాత మనం బర్త్డే స్టార్స్, ఇవాళ బర్త్డే స్టార్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: కొంచెం క్రాప్ మార్చి ఆ షర్ట్ మీద టీషర్ట్ వేసామనుకో, అద్దిరిపోద్ది. అచ్చు మహేష్ బాబులా ఉంటా తెలుసా.
1: ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం.
2: మరి నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, తడదళ్ళ ఆడిపోద్ది. టిట్టో సానియా మీరు సొలా ఉంటావు తెలుసా.

Tipu and Priya paadina beautiful song ayithe vinesaru. DSP music composition and Chandra Bose gari lyric jagadam sir paniche song vinna tarvata 11:40 cross ayipoyi 45 seconds ayipindi mana Vivid Bharati studios lo time. So mari ee roju happy days cinema tho youth heart throb ga maripaina hero Varun Sandesh birthday anamata. Chala natural ga chala simple ga untundi tana acting. So mari kotta bangaru lokam emaindi ee vela maro charitra ilanti manchi manchi musical hits అన్నమాట తన సినిమాలన్నీ. అండ్ మరి లేటెస్ట్ గా కొత్త కొత్త స్టోరీస్ తో ఆడియన్స్ కి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మరి లవ్లీ హీరో. సో మరి తనకైతే ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ బర్త్డే విషెస్ కూడా చెప్పేస్తున్నాను. మరి నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరంటే హీరోయిన్ మధుశాలిని బర్త్డే కూడా ఈరోజు. ఓకే సో మరి నెక్స్ట్ హ్యాపీ డేస్ సినిమా నుంచి కార్తీక్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ వనమాలి గారి లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఎగ్జాక్ట్లీ అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ 11:47 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. తన అసాధారణ నటనతో ప్రతి క్యారెక్టర్ కి జీవం పోసిన శివాజీ గణేశన్ గారి వర్ధంతి అనమాట ఈ రోజు. మరి అటు తమిళ ఇండస్ట్రీకే కాదండి, భారతీయ సినిమాకే ఆయన పేరు, ఆయన చాలా ప్రత్యేకం. అటు హిస్టరీకి సంబంధించిన క్యారెక్టర్స్ అవ్వనివ్వండి, ఇటు పురాణాలకు సంబంధించిన క్యారెక్టర్స్ అవ్వనివ్వండి, అండ్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు, ఇలా ఏ పాత్ర అయినా సరే తనదైన ఎక్స్ప్రెషన్తో, డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని మెస్పరైజ్ చేసేస్తారు. దాదాపు 300 సినిమాలకి పైగా ఆయన యాక్ట్ చేశారనమాట. నటిగర్ తిలగం అనే బిరుదుని సంపాదించారు. అలాగే మన ఇండియన్ సినిమాలకి ఆయన చేసిన సేవకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. సో శివాజీ గణేషన్ గారు వర్ధంతి సందర్భంగా ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మీకోసం. ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట ఆత్రి గారి లిరిక్ లో. ఈ సాంగ్ ఆత్మబంధు సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

విష్ణు విన్యాసం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి ఒక్క నెలలో 3 సినిమాలు, ఎవరికండి ఇలాంటి లక్ దొరికేది అసలు. సో ప్రెసెంట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మమితాకి దక్కిందనమాట. ఈ మంత్ 23 విజయ్తో యాక్ట్ చేసిన జననాయకన్ సినిమా రిలీజ్ అవబోతోంది. అండ్ ఆగస్ట్ 14th వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్యతో యాక్ట్ చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రిలీజ్ కాబోతోంది. అండ్ ఆ తర్వాత జస్ట్ 1 వీక్ లోనే ఆగస్ట్ 21st మలయాళం మూవీ బెల్లహం కుటుంబ యూనిట్ రిలీజ్ కాబోతోంది. సో బిజీ అయిపోతుంది మన మమిత. ఎనీవేస్ మరి సూపర్ కదా. నెక్స్ట్ మన తెలుగులో తెలుగు హీరోలతో చేయడమే ఆలస్యం, వెయిట్ చేద్దాం ఆ రోజు కోసం. ఓకే సో మరి టాక్సిక్ సినిమా నుంచి అయితే ఆల్రెడీ తబాహి సాంగ్ రిలీజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక రొమాంటిక్ సాంగ్ రాబోతోంది, అది కూడా ఈ రోజే. తారా సుతారియా అండ్ మన రాకీ భాయ్ లీడ్స్ లో ఆ సాంగ్ లో కనిపించబోతున్నారు. అండ్ మూవీ అయితే ఆగస్ట్ 26th రిలీజ్ కాబోతుంది. ఓకే మరి నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, మహాభారతం స్ఫూర్తితో మన శర్వానంద్ నెక్స్ట్ సినిమా ఉండబోతోందిట. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఎస్, మ్యాటర్ ఏంటంటే మన శర్వ ఒక కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారు. మహాభారతంలోని ఒక ఇంపార్టెంట్ సీన్ నుంచి ఆ మూవీ స్టోరీ ఉంటుందని టాక్ అనమాట. సో ప్రెసెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతోందట. ఓకే సో మరి నారీ నారీ నడుబంబురారి అండ్ బైకర్ వీటి సక్సెస్ తర్వాత రాబోతున్న సినిమా, వెయిట్ చేద్దాం దానికోసం కూడా. ఓకే సో మరి నెక్స్ట్ టైం అయితే 12 o'clock కి రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేసి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, మళ్ళీ మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నారి నారి నడుమ మురారి సినిమా నుంచి హరిచరణ్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. సో మరి బ్యారల్ ఐ ఫిష్, ఈ ఫిష్ స్పెషల్ ఏంటంటే దీని తల భాగం కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా అండి, ఈ చేప కళ్ళు కూడా ఈ తల లోపలే ఉంటాయట. అంత స్పెషల్ చేప అనమాట ఇది. చాలా రకం సముద్ర జీవుల్ని లోతైన సముద్రాల్లో 1930s అంటే 1930s కనిపెట్టారు శాస్త్రవేత్తలు ఎన్నో రకాల సముద్ర జీవుల్ని. బట్ ఈ ఫిష్ని మాత్రం కొన్ని సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు. డ్రమ్ లాంటి ఆకారం అండ్ దానిలో కన్ను ఉండడంతో దీనికి బ్యారల్ ఐ ఫిష్ అని పేరు వచ్చిందనమాట. చాలా లోతైన సముద్రంలో 600 మీటర్ల నుంచి 800 మీటర్ల లోతులో ఒక స్పెషల్ జోన్లో ఇది ఈదుతూ కనపడిందితో మన సైంటిస్టులకి, అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం మనం విషయాలు బోలెడని. బట్ రైట్ నౌ మీ అందరికోసం ప్రేమ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సో మరి లవ్లీ సాంగ్ పాడింది ఎస్పీ బాలుగారు అండ్ చిత్ర గారు అనమాట, ఆత్రి గారి లవ్లీ లిరిక్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు విందాం వివిధ భారతి కార్యక్రమాలు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೆ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు జోన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో యాక్చువల్గా అండి, మనకి ఇంట్లో గీజర్ స్విచ్ వేసుకుంటే వేడి నీళ్ళు వస్తాయి కదా, కానీ సముద్ర అడుగున భూమి నుంచి సహజంగానే వేడి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయట. వాటిని హైడ్రోథర్మల్ వెంట్ ఫీల్డ్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. అక్కడ ఆల్మోస్ట్ 350 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 400 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ అనేది ఉంటుంది, ఉష్ణోగ్రత. అయితే మ్యాటర్ ఏంటంటే, అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇప్పటి వరకు రికార్డ్ చేయని 2 కొత్త హైడ్రోథర్మల్ వెంట్ ఫీల్డ్స్ ని డిస్కవర్ చేశారట. స్పెషల్ ఏంటో తెలుసా, అక్కడ అంత ఉష్ణోగ్రత, అంత హై టెంపరేచర్ ఉన్నా కూడా, అంత వేడున్నా కూడా చాలా చిన్న చిన్న సముద్ర జీవులు అన్నీ కూడా అక్కడ చాలా హ్యాపీగా బతికేస్తున్నాయట. అసలు ఇమాజిన్ చేయండి, మనం చంద్రుడి గురించి, అంతరిక్షం గురించి తెలుసుకుంటున్నాము అనుకుంటున్నాం కదా, కానీ మన భూమి పైన ఇలాంటి మహాసముద్రాల్లో ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయని ఒక కొత్త ప్రపంచం ఇంకా ఉంది. అదే మ్యాటర్. సో నేచర్ సర్ప్రైజెస్ అంటే అంతే కదా, ఎప్పటికీ స్పెషల్ అనమాట. సో మాట్లాడుకుందాం ఇంకా కొన్ని విషయాలు. బట్ రైట్ నో మీ అందరికోసం మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో కృష్ణ పాడిన పాట ప్లే చేస్తున్నాను. కొత్త బంగారు లోకం సినిమా నుంచి శ్రీకాంత్ అర్ధాల లిరిక్స్ అనమాట ఈ సాంగ్కి. విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నేచర్ సర్ప్రైజెస్ అంటే అండి, నాకు ఇంకొక విషయం గుర్తొచ్చిందనమాట. ఒక పువ్వు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు పూసిందట, మళ్ళీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు కనిపించింది, అది కూడా మన ఇండియాలో. సో అమేజింగ్ డిస్కవరీ గురించి మనం న్యూస్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్గా 12:30కి హైదరాబాద్ కేంద్రం నుంచి అయితే తెలుగులో వార్తలు వచ్చేస్తాయి కదా, మరి దాని తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో మన డిస్కవరీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భవిష్యత్తులో దేశంలో జరిగే ఏ పరీక్షలో కూడా పేపర్ లీకేజీలు లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీక్లను నివారించేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్తో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి దేశ యువత ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంట్ భవన్ సముదాయంలో ఈరోజు జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళ్ మిలన్ అని పిలిచే ఈ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి మోదీ సమావేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు జైల్లో ఉన్నారని మోదీ చెప్పారు. బాధ్యులకు వీలైనంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు కూడా ప్రధానమంత్రి సమావేశంలో తెలియజేశారు.
1: पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया.
2: As soon as reports of paper leak emerged, the government took swift action. 13 individuals were arrested and sent to jail. To ensure that the future of students was not affected, the NEET re-examination was conducted on priority and the results were declared in a timely manner. Strict measures have also been put in place to prevent such incidents from recurring.
1: दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम उठाया गया है.
0: భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించినట్లు రిజిజు చెప్పారు. ప్రతి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలోనూ భారతీయ రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రైతుల సంక్షేమం, జాతీయ ప్రయోజనాల ధ్యేయంగా ఈ ఒప్పందాలన్నీ కుదిరాయని ఆయన ఉద్ఘాటించారు. పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాలను ప్రస్తావిస్తూ బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ నిర్మాణాత్మకమైన సానుకూలమైన పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు సహకరించాలని రిజిజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ దేశానికి సేవ చేయడానికి, దేశ భవిష్యత్తు కాపాడడానికి, యువత సంక్షేమం కోసం పనిచేయడానికి పార్లమెంట్ సభ్యులందరూ ఎన్నికై పార్లమెంట్కు వచ్చారని ఆయన అన్నారు. విశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారత్లో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోదీని సత్కరిస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అభినందన తీర్మానాన్ని ఆమోదించాయి. నీట్ పేపర్ లీక్ కేసుతో పాటు పలు ఇతర అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ నిర్వహణలో సహకరించాలని ప్రతిపక్షాలను ఓం బిర్లా కోరినప్పటికీ సభ్యులు నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో కూడా అనేక మార్లు సభాధిపతి వాయిదాలు వేశారు. కేంద్ర మంత్రులు పత్రాలను సమర్పించిన తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మాట్లాడేందుకు అనుమతించారు. నీట్ అంశంపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల గురించి ఖర్గే ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రతిపక్ష అధికార పక్షాల గందరగోళం కారణంగా ఎగువ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మరింత సమగ్రంగా, సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియపై చర్చించింది.

ఇందుకు ఎన్నికల కమిషన్ ఈరోజు కోల్కతాలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఐడియా సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 24 ఎన్నికల జిల్లాల నుంచి ఎన్నికల అధికారులు, అలాగే దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నికల నిర్వాహకులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, ఎన్నికల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ప్రత్యేక ఓటింగ్ ఏర్పాట్లను మరింత సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితం చేయడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సిక్కింలోని నామ్చే జిల్లా సమర్థంలో ఉన్న ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నామ్చి జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం రక్షణ బృందాలు ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీశాయి. కొండ చర్యలు విరిగిపడడం వల్ల దెబ్బతిన్నట్లు భావిస్తున్న సొరంగంలో సుమారు 25 మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగోలేతో ఫోన్లో మాట్లాడారు. ఈ పరిస్థితిని, సహాయక చర్యలను ప్రధానమంత్రి సమీక్షించారు. నామ్చి జిల్లా యంత్రాంగం ఎన్హెచ్పిసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట విపత్తు నిర్వహణ దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల విభాగం, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సహకారంతో సహాయ చర్యలు జరుగుతున్నాయి. సిక్కిం నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ మంత్రి, ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని కూడా ఆమోదించిందని చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టు పూణేలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ తదితరులు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశాలలోని కొన్ని భాగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయి. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరక్కల్, కర్ణాటక, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వరద పరిస్థితి మరింతగా క్షీణించింది. మృతుల సంఖ్య 10కి పెరిగింది. జోర్హాట్, చరైదేవ్, దిబ్రూగఢ్, శివసాగర్, ధీమాజీ, తిన్సుఖియా, గోలాఘాట్లతో సహా రాష్ట్రంలో 16 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దీనివల్ల 3 లక్షల మందికి పైగా ప్రజా ప్రభావితమయ్యారు. 19,000కు పైగా హెక్టర్లలో పంట పొలాలు నీట మునిగాయని అంచనా వేస్తున్నారు. నిన్న 5 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరదల వల్ల మరణాల సంఖ్య 10కి చేరుకుంది. 101 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి 9,600 మందికి పైగా ఆశ్రయం కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, ఇతర సంస్థలు 6,700 మందిని వరద ప్రాంతాల నుంచి రక్షించాయి. విశేషాలు మరొకసారి. భవిష్యత్తులో దేశంలో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలు లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు

ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి అండ్ మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి 12:40 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో యాక్చువల్గా అండి ఇంతాక నేను చెప్పాను కదా నేచర్ సర్ప్రైజ్ అంటే నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది, ఒక పువ్వు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు పూసింది, మళ్ళీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మనకు కనిపించింది మన ఇండియాలో అని చెప్పి. సో అది ఏంటంటే ఒక రేర్ హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్ ఒకటి అనమాట, ఏకంగా 158 సంవత్సరాల తర్వాత కనిపించింది మన సైంటిస్టులకి. సో ఆల్పైన్ అంటే మీకు తెలుసు కదా ఎత్తైన పర్వత ప్రాంతాలకు సంబంధించిన అని అర్థం అనమాట. సో హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్ లాస్ట్ టైం ఆ పువ్వుని 1867లో అండి బ్రిటిష్ పీరియడ్లో రికార్డ్ చేశారట. సో ఆ తర్వాత మళ్ళీ అది కనిపించకపోయేసరికి ఇంకా పువ్వు అంతరించిపోయిందిలే అనుకున్నారు చాలామంది. బట్ మన నేచర్ దగ్గర అయితే కొత్త ప్లాన్ అయితే ఉందన్నమాట. సో మళ్ళీ రీసెంట్గా బొటానికల్ సర్వే చేసిన రీసెర్చర్స్కి ఈ పువ్వు మళ్ళీ కనిపించింది ఒక పెద్ద సైంటిఫిక్ వెరిఫికేషన్ తర్వాత. ఎస్, ఇది 1867లో ఉన్న ఆ పువ్వే అని చెప్పి కన్ఫర్మ్ చేశారనమాట. సో మరి ఇంతకీ హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్స్ అన్నాను, మరి ఇప్పుడు ఎక్కడ కనిపించింది ఇది ఆలోచిస్తూ ఉండండి, బ్రేక్ తర్వాత చెప్తా. రైట్ నౌ మీ అందరి కోసం అద్భుతం సాంగ్ అయితే వచ్చేస్తుంది లవర్స్ మూవీ నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

గారి బ్యూటిఫుల్ లిరిక్ అండ్ మన చిత్ర గారు పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్. అసలు గీతాంజలి సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:50 రీచ్ అయిపోతుంది అనమాట. అండ్ మనం ఉన్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, సో మరి ఇందాక న్యూస్ లో చెప్పారు కదా మన దేశంలో మొత్తం భారీ వర్షాలు పడబోతున్నాయని. సరే అవి పడినా పడకపోయినా అవి మూడ్ మార్చుకున్నా సరే మనం ఈ పాటతోటి పడేసేలా చేద్దాం అనమాట. ఓకే, వర్షం పడేలా చేద్దాం. ఎనీవేస్, సో మరి ఇంతకీ మన ఆల్పైన్ ఫ్లవర్స్ గురించి వచ్చేస్తే, ఎక్కడ హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్స్ అన్నాను, మరి ఇప్పుడు ఎక్కడ కనిపించాయి 158 సంవత్సరాల తర్వాత అంటే అరుణాచల్ ప్రదేశ్లోని చునా వ్యాలీలో అనమాట. అసలు ఊహించండి, ఒక్క పువ్వు ఆల్మోస్ట్ 1.5 సెంచరీ వరకు దూరంగా ఉండడం, మళ్ళీ మనకి కనిపించడం, ఎంత పెద్ద సర్ప్రైజ్ కదా. సో దీనివల్ల ఒక మెసేజ్ అయితే క్లియర్, మన అడవుల్లో, మన సముద్రాల్లో, మన హిమాలయాల్లో, అసలు మన నేచర్లో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి, ఎన్నో మిస్టరీస్ ఉన్నాయన్నమాట, అంతే కదా. సో మరి చాలా చాలా చాలా అలా అలా దాక్కొని ఉన్నాయి మనకు కనపడకుండా. సో మన ప్రకృతిని కాపాడుకుంటూ ఉంటే ఇలాంటి వండర్ఫుల్ డిస్కవరీస్ మనం ఇంకా చాలా చూడొచ్చు, చాలా చేయొచ్చు, ఏమంటారు, అంతే కదా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది, మాట్లాడుకుందాం ఒక బ్రేక్ తర్వాత. బట్ రైట్ నా మీ అందుకోసం ఎస్పీ చరణ్ పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, చిరునవ్వుతో సినిమా నుంచి సిరివెన్లు గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్, అలా వెళ్ళాలి మనం సరదాగా అంటే మనం తినేది జాగ్రత్తగా తినాలి. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, ఆరోగ్యం మహాభాగ్యం, ఇవన్నీ మనం చాలాసార్లు విన్నాం కదా. అండ్ మీకు విషయం తెలుసా, ఈరోజు వరల్డ్ జంక్ ఫుడ్ డే అన్నాం కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ అన్ని జంక్తో నింపేశారే అనుకోండి, చాలా కష్టం. యాక్చువల్గా ఈ వరల్డ్ జంక్ ఫుడ్ డే పర్పస్ ఏంటో తెలుసా అండి? మన ఫేవరెట్ స్నాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం అప్పుడప్పుడు తీసుకునే స్నాక్స్ ఏవైతే ఉంటాయో, వాటిని మనం ఇబ్బంది పడేలా కాకుండా లిమిట్గా ఎంజాయ్ చేయమని చెప్పడం ఉద్దేశం అన్నమాట. మనం ఎంజాయ్ చేసే చాలా ఫేవరెట్ స్నాక్స్ మనకి యాక్సిడెంటల్గా డిస్కవర్ అయ్యాయి, మనకి తెలుసు కదా, మన చిప్స్ కానీ ఏవైనా సరే, ఇదైతే తెలుసు కదా మనకి. అయితే ఇవాళ వరల్డ్ ఫేమస్ ఫుడ్స్ అయిపోయినాయి అవన్నీ. అయితే ఈ మ్యాటర్ ఏంటంటే, జంక్ ఫుడ్ అనేది మనకి అప్పటికప్పుడు హ్యాపీనెస్ని ఇస్తుంది, చాలా హ్యాపీగా మన స్టమక్ ఫుల్గా, అరే ఏ ఉంది అసలు టేస్ట్, ఇలాంటివన్నీ అనిపిస్తాయి అప్పటికప్పుడే. కానీ హెల్దీ ఫుడ్ ఎలా ఉంటుంది? మనం చాలా కాలం హ్యాపీగా ఉండేలా చేస్తుంది. ఇదొక్క తేడా తెలిస్తే చాలు.

ఓకేనా? సో తినండి, బట్ లిమిట్గా ఎప్పుడైనా. ఓకేనా? సో మనం హ్యాపీ వరల్డ్ జంక్ ఫుడ్ డేని హ్యాపీగా చేసుకోవాలని నేనైతే విష్ చేస్తున్నాను. ఓకే, సో మరి రైట్ నౌ స్టూడియోలో టైం 1 o'clock రీచ్ అయిపోతుంది కాబట్టి మరి కొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: भारती FM 101.3
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మంగళ్ మిలన్ గా పిలువబడే జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారాంతపు వ్యూహాత్మక సమావేశం పార్లమెంట్ హౌస్ లో ఈ ఉదయం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ నీట్ పరీక్షల పారదర్శక నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 1న పుణేలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ది సంక్షేమాన్ని సమంగా అమలు చేస్తున్నామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన 3000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దేశీయ అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ఉండేలా కృషి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డును మంత్రి నిన్న నిర్వాహకుల నుంచి అందుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ తెలిపారు. ఈరోజు అనంతపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. విశాఖ పోర్టును శిక్షణలో ఉన్న 22 మంది ఐపీఎస్ అధికారులు ఈరోజు సందర్శించారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి చెందిన ఇద్దరు విదేశీ అధికారులతో కూడిన ఈ 22 మంది అధికారుల బృందం తమ శిక్షణలో భాగంగా మారిటైమ్ సెక్యూరిటీ మాడ్యూల్పై అవగాహన కోసం విశాఖ పోర్టును ఈరోజు సందర్శించింది. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు పంపవచ్చు, లేదా MyGOV.in వెబ్సైట్కు గానీ, లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆయుష్ ఆసుపత్రులు వైద్య కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటర్పోయాం ధీరా ప్రోగ్రామ్లకి. సో ఇవాల్టి షో మనం ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? గెలుపంటే టాలెంటా లేక ఎప్పటికీ ఓటమిని ఒప్పుకొని తత్వమా? ఇలా ఎవరైనా క్వశ్చన్ వేస్తారనుకోండి, ఆన్సర్ ఎవరి దగ్గర ఉన్నా లేకపోయినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మన ఛాంపియన్ పివి సింధు ఇచ్చేసిందనే చెప్పాలి. జపాన్ ఓపెన్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఒక ఇండియన్ కూడా ఉమెన్స్ టైటిల్ గెలవలేకపోయారు అన్నమాట. సో కానీ మన పివి సింధు ఆ హిస్టరీని మార్చి జపాన్ ప్లేయర్ని ఓడించి జపాన్ ఓపెన్ టైటిల్ని గెలిచిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా హిస్టరీ క్రియేట్ చేసింది. 2022 తర్వాత తనకి ఇదే బిగ్గెస్ట్ టైటిల్ అనమాట, అలాగే సూపర్ 750 కూడా. సో మాట్లాడుకుందాం కొన్ని విషయాలు, ఓకే? సో మరి రైట్ నో మీ అందరి కోసం సఖీ సినిమా నుంచి అయితే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో హరిహరన్ క్లింటన్ పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. వెయిటర్ గారి లిరిక్లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ

Yes, beautiful song ఇది వినేశారు సఖి సినిమా నుంచి. సో మరి జనరల్ గా అంటే ఛాంపియన్స్ అంటే ఎప్పుడు కంటిన్యూస్ గా గెలిచే వాళ్ళేమో అనుకుంటూ ఉంటాం కదా, కానీ ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడే వాళ్ళే అసలైన ఛాంపియన్స్. సింధు జర్నీ మనకి నేర్పించేది అదే కదా. ఇప్పుడు కొన్ని రోజులు క్రిటిసిజం వచ్చింది, కొన్ని రోజులు ఇంజురీస్ అయ్యాయి, ఇంకొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చాయి, కానీ ఒకరోజు ఒక గట్టి కంబ్యాక్ ఇచ్చింది. సో సక్సెస్ కావాలంటే కావాల్సింది కూడా అదే కదా, ఎన్నిసార్లు గెలిచామో కాదు, ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ ప్రయత్నిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్, అంతే కదా. సో కొన్నిసార్లు మన లైఫ్ చాలా ఛాలెంజెస్ విసురుతూ ఉంటుంది, దాన్ని ఫేస్ చేసి ధైర్యంగా అడుగేస్తేనే మనం ఆటలో అయినా లైఫ్లో అయినా గెలిచేది. ఇదే పాయింట్ బేస్ చేసుకుని మీకు ఇంకొక బ్యూటిఫుల్ ప్లేయర్ అమేజింగ్ జర్నీ గురించి చెప్తాను, ఓకేనా? సో బట్ రైట్ నౌ మీ అందరి కోసం మిస్ ఇండియా సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

Yes, 115 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన టైం సమ్మరీ. ఒడిశాకి చెందిన పాయల్ నాగ్ చిన్నప్పుడండి ఒక హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ యాక్సిడెంట్ వల్ల తన రెండు చేతులు రెండు కాళ్ళు కోల్పోయింది. అయితే చాలామంది ఏంటంటే ఈ యాక్సిడెంట్ వల్ల తన లైఫ్ ఇంకా అయిపోయింది అనుకున్నట్ట, కానీ అందరూ అనుకున్నట్టు అది తన ఎండింగ్ అయితే కాదు, అదే తన అసలైన స్టార్ట్ పాయింట్. మరి ఆ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి అయితే మన న్యూస్ బ్రేక్ తర్వాత చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరి కోసం కేడీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయటమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. ముడి పొగాకుపై అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. వార్తల వివరాలు: భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1వ తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అమరావతి సచివాలయంలో నిన్న సమీక్షించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. 1వ తేదీన విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, యూనివర్సిటీతో పాటు జీఎంఆర్ మన్సాస్ ఎడ్యుకేసిటీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈరోజు అనంతపురంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందని, తక్కువ సమయంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేశామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మందగించిన పనులు ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నాయని మంత్రి చెప్పారు. 2019లోనే తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈపాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని మంత్రి రామానాయుడు చెప్తూ,
1: బట్రస్ డ్యామ్ ని 100% కూడా మన ఫస్ట్ ఇయర్ లోనే మనం నిర్మాణం పూర్తి చేయడం, దయాపురం వాళ్ళ నిర్మాణం కూడా అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం పూర్తి చేయడం కూడా జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ వైబ్రో కాంపాక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇటువంటి పోలవరం ప్రాజెక్టు రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్, ఈ టర్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి క్లిష్టమైనటువంటి టర్నల్స్ ను కూడా 100% పూర్తి చేయడం జరిగింది. ఏదైతే లెఫ్ట్ కనెక్టివిటీ సంబంధించి టన్నెల్ ఈ 2026 నవంబర్ కల్లా పూర్తి చేయబోతూ ఉన్నాం.
0: దేశీయ అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి మరో అరుదైన గౌరవం దక్కింది. పర్యాటక రంగ అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు గాను రాష్ట్రానికి లభించిన బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డును మంత్రి నిన్న నిర్వాహకుల నుంచి అందుకున్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ది కోసం చేస్తున్న కృషికి ఈ అవార్డు నిదర్శనమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని అన్నారు. కొండవాలు, దేవాదాయ, అటవీ

మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:30 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో 1:20 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి రీజనల్ న్యూస్.

0: భూములతో సహా వివిధ ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్న వారు ఈ పట్టాల ద్వారా లబ్ది పొందారని, మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి లోకేష్ చెబుతూ,
1: ఈరోజు రెండో విడత కింద 3,000 కుటుంబాలకి శాశ్వత భూహక్కు కల్పిస్తున్నాం. సుమారుగా 1,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ రోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు. నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం. 24 గంటలు నీరు అందించే కార్యక్రమం మేము స్వీకారం చుట్టాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి. ఇంకో పక్కన పెన్షన్, తల్లికి వందనం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలు బస్ లో ఉచితంగా ప్రయాణించేదానికి స్త్రీ శక్తి కూడా మేము తీసుకొచ్చాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం.
0: ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులతో కలిసి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ని పార్లమెంట్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఇది కేవలం ముడి పొగాకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని వారు వివరించారు. జీఎస్టీ పెంపు కారణంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీని 40% నుంచి 28% తగ్గించాలని మంత్రులు కోరారు. రాష్ట్రంలో కొత్తగా సిద్దం చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన గర్భిణులకు ఈ వాహనాలతో రవాణా సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర 500 ప్రత్యేక వాహనాలను వినియోగించనున్నారు. ప్రతి ఏటా సుమారు 2,75,000 మంది బాలింతలు ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు. దేశంలోనే సాంస్కృతిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. విజయవాడలో నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా 2 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జూలై 25-26 తేదీలలో ఉండవల్లి గుహల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 8-9 తేదీలలో గుంటూరు విద్యానగర్ రింగ్ రోడ్లో అమరావతి చిత్రకళ వీధి పేరుతో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాకు మంజూరైన రోడ్లను 15 రోజుల్లో ప్రారంభించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాను వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగానూ అభివృద్ది చేస్తామని చెప్పారు. 14 తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో పోలవరం ఎడమ కాలువ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాంబిల్లి మండలం పంచదార్లలో మైనింగ్పై కమిటీ వేసి ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ఫసల్ బీమా యోజనకు సంబంధించిన గోడపత్రికను ఆమె నిన్న భీమవరంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మన ఇల్లు మన లోకేష్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. ముడి పొగాకుపై అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: हे नेहा, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కె సాథ్.
3: PM जय अब गरीबों की जय बन गई है।

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: Bharti FM 101.3.
1: ఎగ్జాక్ట్లీ అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మన స్టూడియోలో టైం 1:32 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి ఈ రోజు ధీరా షోలో పారా ఆర్చరీ అథ్లెట్ పాయల్ నాగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి మనకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మనం ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి భయపడిపోతూ ఉంటాం, కానీ పాయల్ లైఫ్లో అంత మేజర్ యాక్సిడెంట్. మరి ఇంతాక నేను చెప్పాను కదా, న్యూస్ బ్రేక్ కన్నా ముందు మనకి పాయల్ నాగ్కి యాక్చువల్గా ఒక హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ యాక్సిడెంట్ వల్ల తన రెండు చేతులు రెండు కాళ్ళు కోల్పోయింది అని చెప్పేసి. సో అంత మేజర్ యాక్సిడెంట్ అయినా కూడా తన లైఫ్లో తన రెండు కాళ్ళు చేతులు కూడా కోల్పోయినా తన ధైర్యం మాత్రం కోల్పోలేదు, ఎక్కడా కూడా తన పట్టుదల కోల్పోలేదు. ఫస్ట్ తను తన నోటితో డ్రాయింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిందట, అండ్ తర్వాత తన లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే పారా ఆర్చరీ వైపు తన అడుగులే. సో మరి ఈ గేమ్ని టీవీలో చూసి స్పెషల్గా స్టార్ అథ్లెట్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, తన గేమ్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆర్చర్ అవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకుందిట. మరి అనుకోగానే కాదు కదా, దానికి తగ్గ ట్రైనింగ్ కూడా కావాలి కదా. సో దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, మరి పాయల్ నాగ్ ట్రైనింగ్ గురించి రైట్ నా మీ అందరికోసం భాగ్మతి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట అండ్ శ్రీజో లిరిక్లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్ మరి పారా ఆర్చరీలో షైన్ అవ్వాలని డిసైడ్ చేసుకుంది మన పాయల్ నాగ్. అయితే దానికైతే చాలా కష్టపడాలి, అదైతే కన్ఫర్మ్ కదా మనకు కూడా తెలుసు. ఒక స్పోర్ట్స్లో రాణించాలి అంటే దానికి విపరీతమైన ప్రాక్టీస్ ఉండాలి, ప్రతిరోజు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి, అండ్ ఎంతో కృషి కావాలి, ఎంతో పట్టుదల కావాలి. సో ఇవన్నీ కూడా ఉండాలి కదా. అయితే ఇక్కడ తనకి కోచ్ కూడా హెల్ప్ చేశారట. స్పెషల్గా డిజైన్ చేసిన పరికరాన్ని యూజ్ చేసి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేదట మరి పాయల్ నాగ్. సో మరి స్పెషల్లీ పాయల్కైతే ప్రాక్టీస్ ఒక్కటే సరిపోదు కదా, ప్రాక్టీస్, దానికి తగ్గ పేషెన్స్, దానికి తగ్గ పట్టుదల, ఇవన్నీ కూడా ఉండాలి. ఆ మూడు ఉన్నాయి కాబట్టే రీసెంట్గా బ్యాంకాక్లో జరిగిన పారా ఆర్చరీలో వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాయల్ తన ఇన్స్పిరేషన్ అయిన శీతల్ దేవిని ఫైనల్లో ఓడించి గోల్డ్ మెడల్ గెలిచింది. నిజంగా అద్భుతం కదండి. పాయల్ నాగ్ స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఒక్కటి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సో మరి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఉదిత్ నారాయణ అండ్ సుజాత పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంచు చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మాట్లాడుకుంటాం. యాక్చువల్గా అండి, ఒక మంచి మాట లైఫ్ని మార్చేస్తుంది అంటారు, కానీ కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, ఒక మనిషి జీవితం కూడా వేరొక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. పాయల్ లైఫ్లో ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. తను ఎంచుకున్న ఆటలో తన ఇన్స్పిరేషన్ ఎవరు? సీతల దేవి. అయితే సీతల ఆటని టీవీలో చూసినప్పుడు నేనెందుకు ఆడలేను తను ఆడగలిగినప్పుడు అని అనుకుందంట. సో అదే థాట్ పాయల్ లైఫ్ని పూర్తిగా మార్చేసింది, ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చింది తనకి. సో మరి ఇన్స్పిరేషన్ అంటే పెద్ద పెద్ద లెక్చర్స్ ఇవ్వాల్సిన పని అయితే లేదు కదా, మనం చేసే చిన్న చిన్న యాక్షన్స్ ఇంకొక లైఫ్కి ఒక హోప్ ఇస్తే అంతకు మించి ఏముంటుంది చెప్పండి కదా. ఇక్కడ సీతల వల్ల ఇంకొక అమ్మాయి ఇన్స్పైర్ అయ్యిందనమాట, సీతల వల్ల, సీతల్ ఆట వల్ల. ఒక విషయం ఏంటంటే, ఒక సింధు కానివ్వండి, ఒక పివి సింధు కానివ్వండి, ఒక పాయల్ నాగ్ కానివ్వండి, ఒక సీతల్ దేవి కానివ్వండి, ఆర్ ఏదైనా ఒక పర్సన్, ఏదైనా ఒక ప్లేయర్ కానివ్వండి, నాకైతే అర్థమైంది ఒకటే అనమాట వీళ్ళ జర్నీస్ చూస్తే. చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం నరసింహ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్పీ బాలు గారు ఆయన చిత్ర పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. నేనే ఇష్టపడ్డాను సినిమా నుంచి సిరివెన్నెల గారు లిరిక్ అనమాట. ఇది 149 క్రాస్ అయిపోయి 46 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో ఈ రోజు మన పారా ఆర్చరీ అథ్లెట్ పాయల్ నాగ్ గురించి

బ్యూటిఫుల్ సాంగ్ కదా, నరసింహ సినిమా నుంచి శ్రీరామ్ అండ్ కోరస్ పాడిన పాట, ఎర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్ అనమాట. సో మరి జీవితం అంటే పోరాటం, పోరాటంలోనే ఉంది జయం, ఏమన్నా లిరిక్ అసలు. యాక్చువల్గా అండి ఈ స్టేట్మెంట్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, అండ్ ఆల్సో పివి సింధు వల్ల నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, కంబ్యాక్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పాయల్ లాగ్ స్టోరీతో నాకు అర్థమైంది ఏంటంటే, మన శరీరానికి లిమిట్స్ ఉండొచ్చు కానీ మన గోల్స్కి అయితే కాదనమాట. యాక్చువల్గా మనందరం కూడా ఒక రేస్లో ఉంటాం, లైఫ్ అనే ఒక రేస్ అంతే కదా. కొంతమంది ఫాస్ట్గా గెలిచేస్తారు, కొంతమంది నెమ్మదిగా చేరుకుంటారు, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆపకుండా నడవడం, అంటే ప్రయత్నం ఆపకపోవడం అనమాట. సో అలా ప్రయత్నించిన వాళ్ళే సక్సెస్ అవుతారు. సో లైఫ్లో కష్టాలు కాదు, ధైర్యంగా ఉండడం పర్మనెంట్ అవ్వాలన్నమాట, అది నేర్చుకోవాలి. ఓకేనా? సో స్టే స్ట్రాంగ్ అండ్ స్టే ఇన్స్పైర్డ్. ఓకే, సో మన వల్ల మనం ఇంకొకరికి కూడా ఇన్స్పైర్ అవుతున్నాం అంటే అంతకు మించి కావాల్సింది, అంతకు మించిన కావాల్సిన సక్సెస్ మనకి ఇంకేదైనా కావాలా చెప్పండి. సో అలా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇది వాటి ధీర. మళ్ళీ మనం నెక్స్ట్ ఎగ్జాక్ట్గా 2:30 సండే సందడిలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

भारती एफएम 101.3। హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్, నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:31 క్రాస్ అయిపోయి 18 seconds అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం మన బ్యూటిఫుల్ గేమ్ షో సండే సండేలోకి. మరి అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. మరి ఇక్కడైతే మరి నా కోసం చాలా మెసేజెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి. ఒకసారి ఎవరెవరు పంపించారో చూసేద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, భోజనం చేశారా, వెల్కమ్ టు సండే సండే. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు గారు, వెల్కమ్ నవ్వుల హాహా శృతి హాసిని గారికి. ఓ మొత్తాన్ని నా పేరు మార్చేశారనమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నంద్యాల పర్షా, హలో వెల్కమ్ టు యూ ప్రోగ్రామ్ అక్క అంటూ మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ హాయ్, ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం కాదరి వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్ చేశారు, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, సందరే సందరికి స్వాగతం సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేటు నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భానుజైనుద్దీన్ మెసేజ్. సో అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ గేమ్ షోలోకి. సో మరి ఏంటి మ్యాటర్ అంటే క్వశ్చన్ ఒకటే అడుగుతాను అనమాట స్ట్రైట్గా, దాని ఆన్సర్ ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. అండ్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114, 8662488114, ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. ఓకే సో మరి ఏంటంటే 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? దీనికి ఆన్సర్ ఎగ్జాక్ట్గా నాకు మన వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఇంకా చాలా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మరి అవన్నీ తెలుసుకోవాలి, ఆన్సర్ చేయాలంటే మీరేం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి రైట్ నౌ మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా, వచ్చేస్తుంది గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: PM జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

అనంత శ్రీరామ్ గారి లిరిక్ అనమాట. అండ్ రాహుల్ నంబియార్ అండ్ శ్వేత పండిట్ పైన సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా నుంచి 243 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన సందడి టైం అనమాట. అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ కాదు విష్ అయితే వచ్చింది. శుభ మధ్యాహ్నం శృతి మేడం, ఎలా ఉన్నారు? క్షేమమైన సందడే సందరికి స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారనమాట. హలో అండి, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాం. ఓకే, సో మరి నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ వీరేష్ గారు. అండ్ నెక్స్ట్ చైతన్య, రమాదేవి, పునీత అండ్ వాయల్పాడ్. ఓకే, వాయల్పాడ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. రాంగ్ ఆన్సర్. అజ్జజ్జో, 13 అయితే కాదు, 13 ఇయర్స్ కాదనమాట. నెక్స్ట్ కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దస్తకరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శృతి గారు, విబి తెలుగు విజయవాడ నాట్ వర్కింగ్ ఇన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అని చెప్పైతే మెసేజ్ వచ్చింది. ఎవరు ఇంతకీ పేరు ఊరు అయితే లేదు, బట్ అప్పుడప్పుడు మనకి సిగ్నల్ ప్రాబ్లమ్ తోటి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ వచ్చేస్తుందని అనుకుంటున్నాను. మరి ఇక్కడైతే చాలా మెసేజెస్ వచ్చాయి చాలా ఊర్ల నుంచి, సో వస్తుందని నేను అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి, సిద్దిపేట మండలం కడప జిల్లా నుంచి 16 అని మెసేజ్ చేశారు, 16 కూడా కాదు. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటే గీతారెడ్డి విసన్నపేట నుంచి 7 ఇయర్స్ కింద 39, 8 ఇయర్స్ తర్వాత 46 అంటూ మెసేజ్ చేశారు. గీతారెడ్డి గారు కొమ్మదేసి మీ ఏజ్ ఏమైనా పంపించారా ఏమిటండి? అయ్యయ్యో, కాదు కాదు ఇది. అండ్ నెక్స్ట్ మెసేజ్ బంగారరాజు ఫ్రమ్ ఆదోని. ఓకే, సో 8 అన్వర్ గారు, బంగారరాజు ఫ్రమ్ ఆదోని అన్వర్ అని పంపించారు ఏమిటో 8 అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ 15 ఇయర్స్ అంటూ ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి పంపించారు. నో రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ 33 అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్, రాంగ్ ఆన్సర్ మీది కూడా. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ 15 ఇయర్స్ అంటున్నారు. అండ్ భాస్కర్ పడన్ నుంచి 23. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, సో డిలీట్ అయిపోయింది, ఎవరు ఏమిటి మనకి తెలియదు అనమాట.

0: నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్, ఐ ఆమ్ అక్తర్ అండ్ వాలి భాష ఓకే 15 R అని చెప్పేసి ఇంకొక ఆన్సర్ పంపించారు కదా, అది రైట్ ఆన్సర్. ఓకే సో వర్ నెక్స్ట్ గోపి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది, బట్ అదైతే కాదు గోపి గారు, ఫస్ట్ ఆన్సర్ రైట్. ఓకే సో నెక్స్ట్ జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మంగళగిరి నుంచి దామల్ల చిన్మస్థానరావు, ఇంకా దామల్ల పెద్దమస్థానరావుగా నమస్తే అండి అంటూ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలక నారాయణ గారు, అనసూయ గారు యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి అజ్జో దగ్గర దాకా వచ్చారు, ఒక్కటే 1 ఇయర్ తేడాతో పంపించేశారు. అరే రే రాంగ్ ఆన్సర్ అయిపోయింది అందుకే. సో ట్రై చేయండి నెక్స్ట్. ఓకేనా నెక్స్ట్ దీపిక హైదరాబాద్ నుంచి కూడా 15 ఇయర్స్ అంటున్నారు, బట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ ఆదోని మండలం అనమాట. శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ 16 అని పంపించారు. నో 16 అయితే కాదండి. నెక్స్ట్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ్ వగ్గ శివయ్య ముంత పెద్దన్న, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ అయితే వచ్చింది వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. ఓకే రెండు నెంబర్లలో నుంచి వచ్చిందేమిటి మీ మెసేజ్. ఎనీవేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి గారు, యశోదా జానకి రాజు గారు, అర్రే రే మీరు కూడా చాలా దగ్గరకు వచ్చారు, ఒకటే ఒక నెంబర్ తేడా అనమాట. సో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ తోటి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల పంపించారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఎంఎంఎస్ నివాస్ గారు నా వాయిస్ నచ్చినందుకు. అండ్ ఓకే నల్లపాడు గుంటూరు నుంచి మీ ఆన్సర్ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ పాలెం పోలయ అళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుంచి 2 ఆన్సర్స్లో 1 రైట్ అండి, 16 అయితే మాత్రం కాదు. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ చైతన్య రమాదేవి పునీత, ఓకే మళ్ళీ ట్రై చేశారా మీరు ఈ గ్యాప్లో. ఓకే సో 21 కూడా కాదు, ఇంకొంచెం వెళ్ళాలి మీరు. ఓకే నెక్స్ట్ కాకర్ నుంచి శేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శేఖర్ గారు. నెక్స్ట్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ, నో మీరు కూడా ఒక్క నెంబర్, ఒకే ఒక్కటి. నెక్స్ట్ హాయ్ శృతి గారు ఐఎమ్ బ్యాక్ మీ వీరాభిమ అని బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే సో రైట్ ఆన్సర్ పంపించారు. అక్కర్పాకు నుంచి రమా గారు, ఇంకా సుధాకర్ రైట్ ఆన్సర్, సుధీకర్ ఫ్రమ్ కర్నూల్. ఓకే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వర్క్ చేయట్లేదు అన్నది మీరా? ఓకే అదేదో ఇంతకే పెట్టచ్చు కదండి మీ పేరు. ఎనీవేస్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పెడని జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు ఓకే సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీ విశాఖపట్నం నుంచి 3 రోజుల నుంచి మాకు కూడా సిగ్నల్ రావడం లేదు మేడం అంటున్నారు. ఓకే మరి ఈ కొంచెం అప్పుడప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చూడాలి మరి, నాకు కూడా ఐడియా లేదు యాక్చువల్గా అయితే. నెక్స్ట్ నాగలక్ష్మి గారు నంది వెలుగు తెనాలి మండలం, ఓకే క్వశ్చన్ వినలేదు మేడం అంటూ మెసేజ్ చేశారు. ఓకే నో ప్రాబ్లం, మళ్ళీ ఎలాగో రిపీట్ చేస్తాను. సో మ్యాటర్ ఏంటంటే 7 సంవత్సరాల క్రితం మీ వయస్సు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత, ఇది నా క్వశ్చన్. ఓకే 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? ఓకే సో మన 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసండి రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుని అయితే చెప్పేస్తాను. బట్ రైట్ నౌ సాయి కార్తీక్ పాడిన పాట వచ్చేస్తుంది, సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజిషన్లో, ఖాసర్లో శ్యామ్ లిరిక్ అనమాట. రాజా ది గ్రేట్ సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
2: ఏట్రా మనకు అమ్మాయి పడదన్నారు, ఇప్పుడు ఏమైంది?

Yes, beautiful song at the winner 0254 cross up 9 seconds I pende mana time and my next message maniki. Okay, కోల నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి 15 ఇయర్స్ మేడం అంటున్నారు. లేదు కాదు. ఓకే, సో మా నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకినాడ జిల్లా వెంకటేష్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఇప్పటికే మూడు సార్లు రిపీట్ చేశాను వెంకటేష్ గారు. ఓకే, సో మరి నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం ఎన్ఎంటి క్వశ్చన్ మేడం అజ్జో. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్లోకి వచ్చేసారు. మొత్తానికి పట్టేశారు నేను ఇచ్చిన క్లూ. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ చిల్క నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గజ్వేల్ నుంచి శైల వెంకటేష్ సుగుణ రామ్ ప్రసాద్ అండ్ రామ్ చరణ్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ 9 or 8 అంటున్నారు అన్నమాట. గీతారెడ్డి గారు విసనపేట నుంచి కాదు. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి మస్తానిక భాష రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ నేతాజీ రూపేష్ ప్రేమ్ కుమార్ సత్యవీడి నుంచి తిరుపతి డిస్ట్రిక్ట్ అనమాట. ఒకటా హౌ హౌ అయ్యయ్యో, నేను అసలు

0: సంవత్సరాల క్రితం మీ వయసు 8 అన్నప్పుడైనా మీరు 1 అని ఎలా పంపించారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఎనీవేస్, నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చైతన్య గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారనమాట, వాయల్పాడు నుంచి. అండ్ సుందరి పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ 9 అని వచ్చింది, పెద్దకాక నుంచి పద్మ భవ్య. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంట, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి 9 అయితే కాదు, 9 అస్సలు కాదు. ఓకే నెక్స్ట్ జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఎంవి సుబ్బారావు గారు కోలనుకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ లత ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే తమ్మవరం పెద్దకూరపాడు పాలనాడు డిస్ట్రిక్ట్. ఓకే సో కేలం సీతారామాంజనేయులు గారు 9 ఇయర్స్ అంటున్నారు. కాదండి, 9 అయితే కాదు. నెక్స్ట్ మెసేజ్ ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు దేవసేన తిరుపతి నుంచి. ఓకే సో ఎన్ని 16 సంవత్సరాల? నో, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ దీపిక హైదరాబాద్ నుంచి 17 నుంచి 18కి వచ్చారా? ఓకే ఇంకొంచెం రావాలి మీరు, ఈ లెక్కలో చూస్తే ఓ 4, 5, 6, 7 తర్వాత వస్తారు. ఓకేనా? నెక్స్ట్ అక్క ఎఫ్ఎం ఆడియోనా అంటూ మెసేజ్ ఒకటి, ఏజ్ 8 అని ఒకటి ఏమటో మరిది. ఓకే సో ఓకే పార్షానా, ఓకే సో ఏమిటో మరి నాకు అర్థం కాలే తమ్ముడు. సో ఏంటి ఇంతకి ఏజ్ 8 అయితే కాదు ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ హలో శృతి గారు అంటూ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం పాపంపేట బాలరాజు గారు, ఇంకా అనురాధ 15 ఇయర్స్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే రెండిట్లో ఒకటి రైట్, 30 అయితే కాదు. ఓకేనా? ఎంఎస్ దుర్గారావు గారు ఓకే సో రైట్ ఆన్సర్ నో నో, యాప్ డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేయండి అప్పుడు ఓకే అయ్యింది అంటూ ఒక మనకి సలహా చెప్పారనమాట. సో మరి ఇలా ట్రై చేయండి ఎవరైనా రాని వాళ్ళు. ఓకేనా? సో కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే సో రావట్లేదు యాప్ అన్నట్లు. ఓకే నమస్తే మేడం, నంద్యాల నుంచి ఇస్మాయిల్ ఆన్సర్ తెలీదు అంటున్నారు. ఆహా ఎంత పద్ధతిగా ఒప్పుకున్నారు మీరు. నెక్స్ట్ నంద్యాల నుంచి పాషా ఏజ్ 21 నో. నెక్స్ట్ అయితే ఎవరింతకి వివి రెడ్డి గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు 65 ఇయర్స్ అంటున్నారు. అయ్యో బాబోయ్ వెళ్ళిపోయారు చాలా దూరం. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. నో నో నో ఆశా, మీరు కూడా కొంచెం దాటారు. ఓకేనా? నెక్స్ట్ మెసేజ్ ఏజ్ 19 అంటున్నారు. నో నో, ఏజ్ 19 కూడా కాదు. సో మొత్తానికి అలా అలా అలా ట్రై చేసేస్తున్నారు. సో ఇంతకి ఏమై ఉండొచ్చు న్యూస్ బ్రేక్ తర్వాత చెప్తాను. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చెప్పేస్తున్నాను, 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? ఓకే సో ట్రై చేయండి. ఇక్కడ చాలామంది ఇంకా ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు, వాళ్ళ కోసం ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, స్టే ట్యూన్డ్.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి అమరావతిలోని సచివాలయంలో నిన్న సమీక్షించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన 3000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను 72% పూర్తి చేశామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. దేశీయ అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ఉండేలా కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాంక్లేవ్లో రాష్ట్రానికి లభించిన బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డును మంత్రి నిన్న నిర్వాహకుల నుంచి అందుకున్నారు. ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. అనకాపల్లి జిల్లాకు మంజూరైన రోడ్లను 15 రోజుల్లో ప్రారంభించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దేశంలోనే సాంస్కృతిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పోడపాటి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11780 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
3: మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. మన స్టూడియోలో టైం 3:04:26 దాటిపోయిందన్నమాట. సో రైట్ నౌ మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి ఏంటంటే, 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత, అసలు ఏ రేంజ్లో ట్రై చేస్తున్నారంటే, ఇక్కడ చాలా మెసేజెస్ వచ్చాయి ఈ గ్యాప్లో కూడా నాకు. ఓకే సో మరి ఎవరు పంపించారు అంటే, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హాయ్ అంటూ 20 అనే ఆన్సర్ అయితే వచ్చింది మనకి. ఓకే చిత్తూరు నుంచి పేరైతే లేదు మరి. ఓకే సో మరి రాంగ్ ఆన్సర్ అదైతే. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న. ఓకే విజయవాడ రేడియో రావట్లేదు అని మెసేజ్. నెక్స్ట్ విజయవాడ తిరు 15 ఇయర్స్ అంటూ పంపించారు. అండ్ కుంచనపల్లి నుంచి శ్రీనివాసరావు గారు, సురేష్ ఆన్సర్ 8 అంటున్నారు. దీపిక హైదరాబాద్ నుంచి 24-25 ఇయర్స్ అని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ 16 ఇయర్స్ అంటూ నరేంద్ర బాబు కృష్ణలంక విజయవాడ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉపమండలం కాజు నుంచి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి 17 ఇయర్స్ అంటున్నారు. 27 ఇయర్స్

సుధీకర్ కర్నూలు నుంచి పంపించారు. నెక్స్ట్ ఇమ్రాన్ ఖాన్ సీమా విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం 16 ఇయర్స్ లేదా 9 ఇయర్స్ అంటున్నారు. అండ్ పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కీర్తిరాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి నెక్స్ట్ మెసేజ్ ఓకే. సో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు నాకు అంటూ శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి. అజ్జో 16 ఇయర్స్ అన్నారు కదా ఇంతాక. ఓకే, ట్రై చేసి ఉండాల్సింది అలానే. నెక్స్ట్ దశగిరి సంధ్య 23 అంటూ పంపించారు. ఓకే, సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి 23 అనమాట, 23 ఏళ్ళు. ఓకేనా? సో అదే మ్యాటర్, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో మరి మనం ఒక రోజులో సూర్యాస్తమయం సూర్యోదయం చూస్తూ ఉంటాం కదా. సపోజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతరిక్షంలో ఉన్న స్పేస్ స్టేషన్లో అంతరిక్ష వ్యోమగాములు ఉంటుంటారు కదా, వాళ్ళు ఒక రోజులో ఎన్ని సూర్యోదయాలు చూస్తారు? ఇది నా క్వశ్చన్. మరి జనరల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ అంటారు కాబట్టి అందుకోసం ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆస్ట్రోనాట్స్ ఒక రోజులో ఎన్ని సూర్యోదయాలు చూస్తారు? అంతరిక్ష వ్యోమగాములు ఆ పైనుంచి ఎన్ని సూర్యోదయాలు చూస్తారు? మీకు ఆన్సర్ తెలిస్తే నాకు పంపించేసేయండి. సో మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, దానికి అనమాట. రైట్ నో మీ అందరి కోసం తెలుసు కదా సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: ஆர்ஓ விவித் பாரதி எஃப்எம் 101.3.
1: ఎస్ మనము సందడి సందడి గేమ్ షోలో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ మనకి మంగళగిరి నుంచి దామర్ల చినిమాస్తానరావు గారు దామర్ల పెద్దమస్తానరావు గారు పంపించారు రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. అండ్ మున్నమ్మ పెద్దపరియ అండ్ తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పులిపాటి వెంకటేష్ సత్యవతి లక్ష్మీకాంత్ రవళి రామకృష్ణ విహాన్ష్ విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఈరోజు ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఉంది మేడం అంట మోహన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కప్పలతోటి నుంచి పంపించారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈజీగా అడుగుతాను ట్రై చేయండి. ఓకేనా నెక్స్ట్ హంప

0: మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి విద్యార్థి ట్యూన్ చేయి.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00 రీచ్ అయిపోతుంది. మరికొద్ది సేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా విపక్షాలు సహకరించాలని, రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. నీట్ పేపర్ లీక్ ఘోర పాపమని, ఇలాంటివి మళ్లీ జరగకూడదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి లీక్లను నివారించడం జాతీయ బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ది సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మంత్రి లోకేష్ చేతుల మీదుగా 3,000 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మునికోడల నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలను తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలని మోడల్ పుష్కర పంచాయతీగా తీర్చిదిద్దేందుకు 7 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సామాన్యుల ఇబ్బందులు తొలగించేవే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఇవి ప్రజలకు మేలు చేసేవే తప్ప ఏ ఒక్కరికి నష్టం చేయవని మంత్రి స్పష్టం చేశారు. ముడి పొగాకుపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని తగ్గించాలని రాష్ట మంత్రులు, ఎంపీలు కేంద్రాన్ని కోరారు. రాష్ట మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టుపాటి రవి, డోలాశ్రీ బాల వీరేంద్రనాయస్వామి కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిశారు. ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ వ్యయం అంచనాపై అధ్యయనం చేసేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ సంస్థకు అనుమతించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. దీనికి 4 నెలల కాలపరిమితి నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదాయ పన్ను వసూళ్ల లక్ష్యం 1.42 లక్షల కోట్ల రూపాయలుగా పెట్టుకున్నామని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు పన్ను వసూళ్లలో 2 రాష్ట్రాల్లో 19.47% వృద్ధి సాధించామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని పేర్కొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1వ తేదీన పూణేలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 4:03 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం వివిధ ప్రోగ్రాంలోకి. సో మరి ఈ రోజు వివిధాలు స్పెషల్, లిరిసిస్ట్ స్పెషల్ అనమాట. సో మీకోసం సిరివేనెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాం. ఫస్ట్ అంతం సినిమా నుంచి ఎస్పి బాలు గారు పాడిన ఈ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్.

ఏప్రిల్ ఒకటి విడుదల మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి ఈ లవ్లీ సాంగ్ ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన మను అండ్ చిత్ర పాడిన పాట అనమాట. సో మరి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:15 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. మరి ఈ రోజు వివిధాలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు బ్యూటిఫుల్ లిరిక్స్ అయితే వింటున్నారు. మరి నెక్స్ట్ ఆపద్ బాంధవుడు సినిమా నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

బొంబాయి ప్రీడు మూవీ నుంచి ఎస్పీ బాలు గారు అండ్ ప్రతిమారావు పాడిన సాంగ్ అయితే వినేశారు. సిరివెల్ల గారు లిరిక్. సో మరి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత స్టూడియోలో టైం 4:26 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. ఈరోజు లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే ధర్మక్షేత్రం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

గాయం సినిమాలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మన చిత్ర గారు పాడిన పాట. సో అలుపన్నది ఉందా ఎగిరే అలకు, అసలు ఎంత అద్భుతమైన పాట కదా ఇది. సో ప్రేమకి జీవితానికి ఒక అందమైన ఎగ్జాంపుల్గా మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. మరి ఈ సాహిత్యం వల్లే ఈ పాట ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గా అనిపిస్తుంది. సో మరి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు. నెక్స్ట్ అయితే గోల్కొండ హై స్కూల్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. సో శ్రీకృష్ణ అండ్ గీతా మాదిరి పాడిన పాట, ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

నిజంగా 96లో వచ్చిందండి ఈ సినిమా. అసలు అప్పటి నుంచి 30 సంవత్సరాలు అయినా కూడా స్టిల్ బీట్స్ ఇన్ అవర్ హార్ట్స్ అని చెప్పచ్చు. ఏముంది కదా అసలు, అది మన సిరివెన్నెల గారి పాట మహిమ, ఆ రాసే పెన్నులోని మహిమ అనమాట. అండ్ లవ్లీ లవ్లీ సాంగ్స్ అయితే మీరు ఎంజాయ్ చేశారు కదా. మరి ఇంకా బోలెడని పాటలు, బట్ అవన్నీ నేను జస్ట్ 50 మినిట్స్లో వేయలేను కదా. సో ఎనీవేస్, మొత్తానికైతే ప్రయత్నం అయితే చేశాను మిమ్మల్ని అలా అలా ఎంజాయ్ చేయించడానికి. బట్ రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 4:50 అయిపోయింది కాబట్టి మీ శృతి టాటా బాబే చెప్పేసి టైం కూడా అయిపోయింది. అండ్ ఆర్జు చేతన్ వెన్నెల ప్రోగ్రామ్తో రెడీగా ఉన్నారు. సో మరి నేనైతే బాబే చెప్పేసిన, మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జు శృతి సైనింగ్ ఆఫ్.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. చిన్న చిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారు చేస్తాయి అనే ప్రసిద్ధి నానుడింది. అంటే అర్థం, మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంలో మొదలుపెట్టి దీర్ఘకాలం ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయొచ్చు. ఆదాయాన్ని ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించేవారు బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. ఏదైనా సరే, ముందు ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఖర్చుల ప్రణాళిక వేసుకొని ఒక డైరీని ఏర్పాటు చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించి సాంకేతిక పరమైన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్న చిన్న ఖర్చులను లెక్క చేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తమయ్యి ఇబ్బంది పెడతాయి. ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని కొన్ని డబ్బు ఆదా చేసే సలహాలు మీకోసమే చేతంతో వెన్నెల ప్రోగ్రాంలో. ఫస్ట్, కిరాణా బడ్జెట్ వేసుకుందామండి మనము. మీకు కావాల్సిన సరుకుల జాబితాను తయారు చేసుకొని బడ్జెట్ వేసుకోండి, లేదా మీరు చివరకు అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండొచ్చు. పండుగ సీజన్లో లేదా అతిథులను ఆహ్వానించినప్పుడు ఒక జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి. దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది. ఆన్లైన్ విడిగా కొనేవాటితో కంపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లేదా విడిగా కొనేవాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏవైనా ఎక్కువ తగ్గింపు ధరలు ఉన్నాయేమో పోల్చుకొని చూసుకోండి.

అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఒక ధర మాత్రమే కాకుండా ఆన్లైన్లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోండి. మీరు మెడిసిన్స్ కొనేటప్పుడు మీ బిల్పై డిస్కౌంట్ వచ్చే ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. అంతేకాకుండా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఇది కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులకు అవసరమవుతుంది. ఇకపోతే ఎంటర్టైన్మెంట్కి వచ్చేదానికి ఇంకొక షెడ్యూల్ వేసుకోవాలి. నిజంగా విశ్రాంతి కావాలంటే డిన్నర్ లేదా మూవీకి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్ళవద్దు. ఏ రెస్టారెంట్లో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో ఈ ఆఫర్స్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి, ఆ వెబ్సైట్స్ పరిశీలించండి. మీరు సినిమా టికెట్స్ బుక్ చేసే ముందు ఆపరేటర్ ఏవైనా కార్డ్స్పై ఆఫర్స్ పెడతాడేమో తెలుసుకోండి. కొన్ని బ్యాంకులకు వీటితో టైఅప్ ఉంటుంది, మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సేవింగ్కి సేవింగ్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురు చూడండి. పండుగ సీజన్స్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి, కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. పెద్ద వస్తువులు కొనేటప్పుడు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ఉంటుంది కదా అని ఏదో అన్బ్రాండెడ్ తీసుకుంటే మళ్ళీ వాటి రిపేర్ ఖర్చు అవి ఎంతకాలం సాగుతాయో మీకు తెలియదు. సేవింగ్లో ఇంకొక టిప్ ఏంటంటే అవసరం లేని వస్తువులను అమ్మడం. డబ్బు సంపాదించడానికి ఇది ఒక మంచి పద్ధతి. కొంతమంది అనవసరపు వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు, అయితే వస్తువులను అమ్మేటప్పుడు తెలివి అవసరం. ఇటీవల కొన్ని వెబ్సైట్స్ పాత వస్తువులను అమ్మడానికి యూజర్ ఫ్రెండ్లీ సైట్స్ చేసింది.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. క్రెడిట్ కార్డ్ ఎమర్జెన్సీలోనే వాడండి. ఎస్, ఇది ప్రతి ఒక్కరికి చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం, క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్లో ఉంచితే అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. పెట్రోల్ బంక్స్లో, ఫ్యూయల్ స్టేషన్స్లో సర్చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది. యూజ్ యువర్ కార్ అండ్ అదర్ లగ్జరీ ఐటమ్స్ జుడిషియస్లీ. సాధ్యమైనంత వరకు కార్కి బదులు బైక్ని వాడండి, లేదా దగ్గరలో అయితే నడిచి వెళ్ళడం ఇంకా మంచిది. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్ని ఎంచుకోండి. ఇందుకు మీరు సమయ పాలన పాటించడం అవసరం. మనం ఈ చిన్న చిన్నవి అనుకుంటాం, కానీ ఇవి ఫ్యూయల్ని చాలా సేవ్ చేస్తాయి. అంతేకాకుండా మీ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. దేర్ ఆర్ మెనీ బ్యాంక్స్ విచ్ ప్రొవైడ్ ఆటో స్వీప్ ఫెసిలిటీ. అంటే మీ అకౌంట్ కొంత మొత్తాన్ని నిర్దేశిస్తే దానంతటదే ఆ మొత్తం డబ్బు ఫిక్సడ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆర్థిక పరమైన సమాచారం తెలుసుకుంటే మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా, లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్థిక వస్తువు కొనుగోలు చేసే ముందు ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి. ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ హెల్త్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంక్రీజింగ్ యువర్ ఫైనాన్సెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. Only with a promise that I'll get back to you with more such interesting and useful information in our next segment. Till then, bye. My program pai mee amoolyamaina salahalu soochanala koraku meeru maaku call leda message cheyagalaru. Maa phone number 9515227039. Phone number marosari 9515222.

7039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@amc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@amc1@gmail.com. This program is sponsored by Adventist Media.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెరవ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు ఎఫ్ఎం రెయిన్బో విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు వింటారు.

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం టీ కోడూరు నుండి కోరుతున్న శ్రోతలు రవీంద్ర శర్మ, మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, భానురెడ్డి, శ్రీనివాసాచారి, అరుణ, అనిత, అపర్ణ, నేత్రావతి, లలితమ్మ, హిమబిందు, మేఘమౌక్తిక, హిమబిందు, సంయుక్త, సౌందర్య, రాజమ్మ, సుభద్రమ్మ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మరో చరిత్ర. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

0: पीएम जय अब गरीबों की जय बन गई है।
1: భారత దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, ఎం నాగమునమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మంచి మనసులు. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వింటారు.

0: वर्ष से अधिक उम्र के देश के हर बुजुर्ग को अस्पताल में मुफ्त इलाज मिलेगा।
1: देश युवत चेसुकुन्नारक नूतन संवत्सर संकल्पम 70 ఏళ్లు పైబడిన వృద్ధులకై ఆయుష్మాన్ వయ వందన కార్డు తయారు చేయాలని 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స బహుమతిగా అందజేసి భారతదేశాన్ని ఆయుష్మాన్ చేయాలని నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల వృద్ధులకు ఆయుష్మాన్ వయ వందన కార్డు తయారు చేయించండి. అధిక వివరాలకై 1455555 కి కాల్ చేయండి.

ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం నుండి కోరుతున్న శ్రోతలు భరత్ లాల్, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట చిట్టి చెల్లెలు.

శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం తాడిపత్రి పుట్లూరు రోడ్ నుండి కోరుతున్న శ్రోతలు రఘునాథ్ శర్మ, జయంతి, శ్రావణి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట దేవదాసు. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు.

ఈ ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి కోరుతున్న శ్రోతలు వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నర్సింగ్రావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట గడ్డికోట రహస్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన పాట వింటారు.

ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు, అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట ఊరికి మునగాడు. ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం చక్రవర్తి.

0: ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో.
1: ఎందుకు?
0: ఇదే

సంసోది కెడితే సుడి తిరిగిందా, మగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా, సుడి కోసం సోది కెడితే సుడి తిరిగి

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255533, ఎస్టిడి కోడ్ 08554. శ్రోత లైన్లో ఉన్నారండి, పలకరించేద్దాం. మొదటి శ్రోత, హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఓకే, మీరు జోక్స్ తో రెడీగా ఉన్నారా అండి? జోక్స్
1: చెప్తా,
0: చెప్పండి. చెప్పండి
1: మేడం. డాక్టర్ పేషెంట్ మేడం. డాక్టర్ అడుగుతాడు పేషెంట్ను, అవునయ్యా నేను ఏం చెప్పినా వాకింగ్ చేయమన్నాను కదా, ఎన్నిసార్లు చేస్తున్నావు రోజుకో అని అడుగుతాడు మేడం. అప్పుడు పేషెంట్ ఎందుకు, నేను డైలీ చేస్తాను సార్, నేను మీకు చెప్పినట్టు వాకింగ్ చేస్తున్నాను అంటే, రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నారు వాకింగ్ అని అడుగుతాడు డాక్టర్ మేడం. నేను రోజుకు వచ్చి 20 సార్లు వాకింగ్ చేస్తున్నాను డాక్టర్, సోఫా దగ్గర నుంచి ఫ్రిడ్జ్ వరకు 20 సార్లు పోయేస్తాను డాక్టర్ అని చెప్తాను మేడం.
0: ఓకే, అది వాకింగ్ అంటారు?
1: ఫ్రిడ్జ్ వరకు 20 సార్లు అంటే తినేసే కదా మేడం.
0: అవునండి,
1: హార్ట్ బీట్కి 20 సార్లు పెరుగుతాయంటే డాక్టర్ అబ్బా అంటారు మేడం.
0: బాగుందండి, చెప్పారు
1: కదా.
0: చెప్పండి.
1: తండ్రి కొడుకులు మేడం. రే రాము, బ్రహ్మలాక్షణస్ అంటే ఎవరు అని అడుగుతాను మేడం కొడుకును. ఆ అబ్బాయి వండుకొని వాళ్ళ మమ్మీని చూపించి, ఇదో మమ్మీనే కదా డాడీ అని అంటారు మేడం. బ్రహ్మలాక్ష అంటే మమ్మీనే కదా డాడీ అంటే, వాళ్ళ మమ్మీ ఇట్లా చూస్తానట్లు అయ్యూ ఎంత పని చేసావురా అంటారు మేడం. రాత్రికి ఆ భోజనం అన్ని కట్టేరా మనకి అని చెప్తానే వాళ్ళ మమ్మీ చూస్తానని అయ్యో అంటారు మేడం.
0: ఓకేనండి, బాగుంది. కానీ అలా అనకూడదు కదండి. బాగుందండి, ఓకే, ధన్యవాదాలు. అంతా బాగున్నామండి, ధన్యవాదాలండి కాల్ చేసి మీ జోక్

0: శ్రోతలు లైన్లో ఉన్నారండి, పలకరిద్దాం. హలో హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: అనంతపురం జిల్లా కుడేరు మండలం గొట్టుకూరు గ్రామం నుంచి చేస్తాను మేడం.
0: ఓకే, మీ పేరండి?
1: నా పేరు నాగరాజ్ మేడం.
0: నాగరాజు గారు, జోక్స్ రెడీగా ఉన్నారా?
1: రెడీగా ఉన్నాం మేడం.
0: ఓకే చెప్పండి.
1: ఒక డాక్టర్ బయట బోర్డు ఏమని పెట్టించాడంటే మేడం, ఏదన్నా 100కి 1000 రూపాయలు అని పెట్టించాడు మేడం బోర్డు.
0: 100కి 1000 రూపాయల?
1: అంటే ఇప్పుడు పేషెంట్ ఎవరన్నా వచ్చేగినా నేను ట్రీట్మెంట్ చేసినప్పుడు బాగైతే వాళ్ళు నాకు 100 రూపాయలు ఇవ్వాలా.
0: ఓకే,
1: ఇవాళ బాగా కాకుండా ఉంటే నేను వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తాను బోర్డు పెట్టించాడు.
0: డాక్టర్ 1000 రూపాయలు ఇస్తాడు బాగా కాకపోతే?
1: బాగా కాకపోతే ట్రీట్మెంట్.
0: బాగుందండి ఇది
1: అని చెప్పి బోర్డు పెట్టింటే నేట్లో ఆడిపోతాడు మేడం. నేట్లో ఆడిపోయి సార్ అంటాడు. అంటే ఏమని అంటే నాలుగు మీద అసలు రుచే తెలియలేదు సార్ అని అనమాట. పోయి ఏంటిన్నా కూడా తప్పకుండా సార్, టేస్టే కనపడదు, నా నాలుగు చూడండి సార్ అని అంటే బ్యాక్ వేసి అట్లా ఎట్లా చూసి నర్స్ అంటాడు మేడం. నర్స్ పోతుంది, నర్సుని పిలుస్తాడు మేడం. నర్సుని పిలిచి 5వ బోర్డులోను 2వ దాంట్లో బోర్డు ఉంటుంది కదా, 5వ బోర్డులో 2వ నెంబర్ ఓ డబ్బీ ఉండదు, ఆ డబ్బీ తీసుకోండి రా అంటాడు మేడం. ఆయన తీసుకొని వస్తాడు మేడం డబ్బీను. ఆ డబ్బీ తీసుకొని వచ్చి నేలకి మీద 2 సుక్కలు వేస్తాడు
0: మేడం.
1: 2 సుక్కలు వేస్తే సపరేట్ చూడానంటే సార్ ఇది కిరిగినాలి అని అంటాడు బిరుగున. అయితే 100 రూపాయలు అని పిచ్చుకొని పోయినాడు సార్. ఇప్పుడు ఎందుకు వచ్చాను ఎట్లా కానీ 100 రూపాయలు 1000 రూపాయలు పిక్కోవాలని మళ్ళా 2 రోజులు గ్యాప్ ఇచ్చుకొని మళ్ళా పోయినా మేడం. మళ్ళా పోతే మళ్ళా సార్ పోయినప్పుడు సార్ అని అంట, ఏమప్పా మళ్ళా వచ్చినావు బాగుంటుంది, ఇప్పుడు నాలుగు రుచులు బాగా చేస్తున్నాయి అంటే సార్ బాగా చేస్తున్నాయి కాకపోతే ఒకటే సార్ నాకు సరిగ్గా వినపడదు సార్ అని అంట. రెండోసారి ఏమి సరిగ్గా వినపడలేదు సార్ నువ్వు చెప్పేదాన్ని అని నేను సైకిల్ చేసిన అనమాట. మళ్ళా నర్స్ అన్నాను, నర్స్ అంటానే ఆయన మిండలేదు సార్ ఏమంటే అదే చెప్పినా కదా నీకు 5వ బోర్డులో 2వ నెంబర్ దానికి తీసుకోనరా షోల్ దగ్గర వినపడతావు సరిగ్గా అంట. కిరిగినా సార్ దాన్ని తీసి నా షోల్లో పోతాను, నా షోల్ పోతాయి వినపడింది కదా 100 రూపాయలు అన్నాడు అంట.
0: బాగుంది అండి జోక్.
1: అట్లా మేడం ఏదైనా కానీ అట్లా చేసేటప్పుడు డాక్టర్ దగ్గర అలా చేయకూడదు మేడం, నిన్న చెప్పాలి మేడం.
0: నిజమేనండి, డాక్టర్ దగ్గర తమాషాలు ఆడకూడదు.
1: తమాషాలు ఆడకూడదు కదా మేడం.
0: అవునండి, ధన్యవాదాలండి, మంచిగా జోక్ చెప్పారు, శ్రోతలందరినీ కడుపుబ్బ నవ్వించారు, ధన్యవాదాలండి మీకు. శ్రోతలు మంచి జోక్స్తో శ్రోతలందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నారండి. మరో శ్రోతని పలకరిద్దాం, లైన్లో ఉన్నారు. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: పెరోలి నుంచి మేడం.
0: ఎక్కడి నుంచి అండి?
2: పెరోలి.
0: పెరోలి
2: మధ్యకేర మండల్ కర్నూలు డిస్ట్రిక్ట్.
0: ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, మీ పేరండి?
2: నా పేరు హర్షవర్ధన్ మేడం.
0: హర్షవర్ధిని?
2: హర్షవర్ధన్.
0: హర్షవర్ధన్ అబ్బాయి. ఓకే, మంచి జోక్స్ అయితే సిద్ధంగా ఉన్నారా?
2: జోక్స్ అంటే లేదు కానీ జీకే క్వశ్చన్ అడుగుతాను మేడం.
0: జీకే క్వశ్చన్? ఇది జీకే క్వశ్చన్లు చెప్పుకునే సమయం కాదండి, జీకే క్వశ్చన్కి సపరేట్ ఇంకొకటి ఉంది. ఇది జోక్స్, మంచి జోక్స్ శ్రోతలందరినీ కూడా హ్యాపీగా ఉంచడానికి ఈ ప్రోగ్రాము. కాబట్టి మీకు తెలిసిన ఏదో ఒక జోక్ చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి పర్లేదు.
2: ఒక చదువుకున్నోడు ఉంటాడు, ఒక చదువుకున్నోడు ఉంటాడు మేడం. ఇద్దరు హోటల్ పోతారు మేడం. పోయినాక చదువుకునేవాడేమో నాకు ఈ టేబుల్ క్లీన్ అంటాడు మేడం. చదువుకున్నోడికి తెలియక నాకు కూడా 2 టేబుల్ క్లీన్లు అంటారు
0: మేడం. ఓకే, బాగుందండి, ధన్యవాదాలండి. ఈసారి కాల్ చేసినప్పుడు మంచి

0: జోక్స్ రెడీగా ఉండండి. ఎవ్రీ ట్యూస్డే జోక్స్ ఉంటుంది. మీరు మంచి జోక్స్ చెప్పి మాకు శ్రోతలందరినీ కూడా కడుపుబ్బా నవ్వించవచ్చు. ఓకే, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. శ్రోతలు ఇంకొక జోక్స్ చెప్పేలోపు నేను ఒక జోక్ చెప్తానండి. ఓకే, శ్రోతలు లైన్లోకి వచ్చేసారండి, పలకరిద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: మేడం కర్ణాటక పావగడ నుంచి మేడం.
0: కే పావగడ నుంచి మీ పేరండి?
1: మద్దిలేటప్ప మేడం.
0: మద్దిలేటి?
1: మద్దిలేటప్ప.
0: మద్దిలేట పేరే మద్దిలేటప్ప?
1: అవును మేడం.
0: ఓకే, బాగుందండి పేరు, నేను ఫస్ట్ టైం వింటున్నాను.
1: లేదు మేడం, మన పక్క అనంతపురం డిస్ట్రిక్ట్ కడపాయి పక్క అంతా మన పేరు వాళ్ళు ఎక్కువ ఉండదు మద్దిలేటప్ప.
0: అదే ఎక్కడో విన్నానండి, నాకు అంత గుర్తు రావట్లేదు, కానీ మద్దిలేటప్ప అనేది ఇంటి పేరు అనుకున్నాను, కానీ పేరే అనుకోలేదు.
1: లేదు మేడం, మద్దిలేటి స్వామి అని కదిరి నరసింహస్వామి వాళ్ళ బ్రదర్ అంటారు మేడం.
0: అది ఇన్షియల్ అనుకున్నా నేను ఫస్ట్, పేరే అని తెలియదు నాకు.
1: మా ఇంట్లోనే నలుగురు ఉన్నాం మేడం, మా తాత పేరు మద్దిలేటప్ప.
0: అది మీరు పేరు అనేటప్పటికి ఇది ఫస్ట్ టైం వింటున్నానే, నేను ఇంటి పేరులా విన్నాను కానీ పేరుగా ఎప్పుడు వినలేదు.
1: ఓకే మేడం.
0: ఓకే, జోక్స్ తో సిద్ధంగా ఉన్నారా అండి?
1: ఉన్నాం మేడం.
0: ఓకే చెప్పండి.
1: మా అమ్మ స్కూల్ జరుగుతూ ఉంటుంది మేడం, పిల్లలంతా కాల్ గలా చేస్తుంటారు. మేడం ఒకరిని అబ్జర్వ్ చేసి ఆ పిల్లోని నిలబెడతారు మేడం, స్టాండ్ అప్ అని చెప్తే వాడు స్టూల్ మీద ఎక్కి నిల్చుకుంటాడు. వానికి కొద్దిగా కోపం ఉంటుంది మేడం, పిల్లలు అందరూ కూర్చొని వాడు ఒకటే నిల్చుకుంటాడు అని చెప్పేసి. సడన్ గా మేడం ఆ పక్క తిరిగినాడు, పాలన చేసేటప్పుడు వీడు జనగణమన చెప్తాడు మేడం. జనగణమన అధినాయక చేయాలంటే అయిపోయి మేడం,
0: అందరూ నిలబడిపోతారు,
1: అందరు నిలబడిపోతారు. వాడు మేడం కూడా అట్లే చూస్తాను మేడం నిల్చుకొని.
0: ఓకే, అందరికి పనిష్మెంట్?
1: అందరికి పనిష్మెంట్, వాడొకరికి బాధ అయింది ఒక్కడే నిలబెట్టింది జనం మధ్యలో. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు జనగణ మన అధినాయక నుంచి పాల్పడారు మనం.
0: ఓకే, అబ్బాయి మంచి తెలివైన వాడు,
1: అంత స్టాండ్ అయిపోయారు మేడం. ఎలాగో వచ్చేసి వాడిని మేడం అడుగుతారు, ఎందుకలా నువ్వు ఇలా చేసావంటే, మేడం నిన్ను జనంతో అలా చేస్తున్నారు, నన్ను మాత్రం నిలబెట్టినారు మేడం మీరు అంటాడు. వరే వద్దు, అదే కాదు నువ్వు చేసే దీంట్లో పక్క వాడు కంప్లైంట్ చేస్తాడు, వాడు చేస్తాడని నీకు నిలబెట్టినాను అన్నాడు. సారీ మేడం అని చెప్పేసి కూర్చోండి మేడం.
0: బాగుందండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ మేడం. మేడం పాట మేడం?
0: పాట వేస్తానండి, ఒక మంచి పాట వేస్తాను, వినండి.
1: ఓకే.

0: हेलो
1: हेलो,
0: हेलो, मी हासे मा గీతమండి.
1: नमस्ते मैडम।
0: నమస్తే అండి. మంచి
1: బాగున్నారు
0: హాస్యంతో
1: మేడం?
0: రెడీగా బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం,
0: ఓకే, జోక్ చెప్పేస్తారా అండి?
1: చెప్తాం మేడం.
0: ఓకే, చెప్పండి.
1: ఒక ఊర్లో సంత జరుగుతున్నది మేడం. సంత వాళ్ళు అనుకుంటున్నది ఒక ఆయమ్మ. సంత వాళ్ళు అనుకుంటే పిల్లోడిని సంకలు ఎత్తుకుంది పోయింది సంతలోకి. ఇంకా పిల్లోని సంకలో వాడు ఎత్తుకుంటే వాడు సంకలోనే ఉన్నాడు, వాడు ఏడ్చుకోకుండా. సంకలో పిల్ల మాట మర్చిపోయింది. సంతలోకి పోయినాక సరుకులు అన్ని తీసుకున్నాక నా పిల్లోడు లేడు, సంత తిరుగుతుందంట, సంత అంతలకి తిరుగుతుందంట.
0: ఓకే, సంకలో
1: సంత
0: పిల్లోని పెట్టుకొని
1: తిరుగుతుంటే అందరూ ఏందమ్మా ఎత్తుకుడతాడు తల్లి అయ్యాలంటే, లేదమ్మా సన్నపిల్లోని ఎత్తుకేసినాను, ఏడ పోయినాడు అంట. సంఖలో ఉండేది ఎవరు మాట? ఈ పిల్లని కోసమే నాయనా అంటే అన్నట్టు మేడం.
0: దేవుడా,
1: థ్యాంక్ యూ మేడం.
0: బాగుందండి. చంకలో పిల్లోని పెట్టుకుని ఊరంతా తిరగడము.
1: సంతంతో తిరిగిందంట మేడం.
0: ఓకే, బాగుందండి మీ జోక్.
1: సంసారం సదరంగంలో పాటేయండి మేడం.
0: ఓకేనండి, తప్పకుండా వేస్తాను. శ్రోతల హాస్యాన్ని కూడా విందామండి.
1: ఓకే మేడం,
0: ఓకే, ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: హలో హలో, హలో, ఓకే, మన శ్రోత లైన్లోకి వచ్చేలోపు నేను ఒక హాస్యం చెప్తాను, వినండి. టీచర్ కిట్టుతో అంటాడు, కిట్టు నీకు ఎన్నిసార్లు చెప్పినా హోంవర్క్ చేయని వారిని ఇంటికి పంపించేస్తానని ఎన్నిసార్లు చెప్పాను కిట్టు నీకు అని టీచర్ పాపం ప్రతిరోజు క్లాసులో అంటూనే ఉంటుంది. ఈ మాటను రోజు కిట్టు వింటూనే ఉన్నాడు. అప్పుడు కిట్టు ఏమంటాడంటే, రోజు ఇదే మాట చెప్తున్నారు మ్యామ్, మీరు హోంవర్క్ చేయని వాళ్ళని ఇంటికి పంపించేస్తాను అని. ఈరోజైనా నన్ను పంపించండి మేడం అంటాడు కిట్టు. శ్రోత లైన్లో ఉన్నారండి, పలకరించేద్దాం. హలో,
2: నమస్తే. అరుణ కుమార్ మేడం గారు.
0: నమస్తే అండి. పోలరాయి గారు బాగున్నారా?
2: మేడం చాలా రోజులు మీతో మాట్లాడతాను.
0: ఓకే, నేను కూడా మీతో మాట్లాడి చాలా రోజులైందండి. ఓకే, హాస్యంతో సిద్ధంగా ఉండే ఉంటారు మీరు.

0: నిర్వహిస్తున్నందుకు మా శ్రోతల తరపున మీకు మెయిన్ థ్యాంక్స్.
1: మీకు ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. చెప్పండి చెప్పండి.
0: సంభాషణ మేడం, ఆమె పట్టుకునే టీ తీసుకురా అని ఆమె అంటారు. ఆమె టీ తీసుకుని వచ్చేటప్పుడు ఈయన అద్దాలు పెట్టుకుంటారు, పెట్స్ పెట్టు. ఏమంటే మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్తా మీరు అద్దాలు పెట్టుకుంటారు. ఇప్పుడు డాక్టర్ చెప్పినాడు నాకు తలనొప్పి వచ్చినప్పుడు మాత్రం పెట్టుకో అని అన్నాడు సార్. నీకు ఎప్పుడు తలనొప్పి వస్తే అప్పుడు అద్దాలు పెట్టుకోని డాక్టర్ అన్నాడంట. ఇంకోటి జోక్ మేడం.
1: ఓకేనండి, ఇంకో చెప్పండి.
0: భార్యాభర్తల సంభాషణ. భర్త భార్య ఉంటారు, భర్త అనే ఒక పొద్దు కాడ భార్య
1: లేపుతుందమ్మా.
0: ఏమండి ఇంట్లో ఏదో దేం తిరుగుతున్నట్లు నాకు అనుమానంగా ఉంది అని అంటే, ఎవరికో నేను 30 ఏళ్ళ నుంచి దెయ్యంతో సంసారం చేస్తాను, ఇంకో దెయ్యం వచ్చి.
1: ఓకే అండి, బాగుంది. పాపం భార్యని దయ్యని చేశారా?
0: లేదు అంటే జోకులు మాత్రం మేడం ఇది.
1: ఓకే ఓకేనండి, నాకు అర్థమైంది.
0: అదే ఆయన అంటారు అనమాట, నేను సంసారం చేస్తాను, ఓ దయ్యం వచ్చి రావడానికి ఆస్కారం లేదని ఆయన అంటాడు.
1: ఓకే ఓకే,
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే బాగుందండి, ధన్యవాదాలండి. ఓకేనండి, నేను మరొక జోక్ చెప్తాను. శ్రోత లైన్లోకి వచ్చారు, మాట్లాడేద్దాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే విజయలక్ష్మి గారు, బాగున్నారా?
2: థ్యాంక్ యూ అండి కనుక్కున్నందుకు. బాగున్నామండి. ప్రస్తుతం ఇప్పుడు మదనపల్లిలో ఉన్నాను. మీ ప్రోగ్రామ్ వస్తుంది, తగులుతుందో లేదో చూద్దామని ట్రై చేశా.
1: మదనపల్లి దగ్గర కదండి, తగులుతుంది.
2: అవునండి,
1: మీరు పొద్దుటూరు నుంచే చేసేవారు. పొద్దుటూరుకి మదనపల్లికి సేమ్ డిస్టెన్సే అనుకుంటా.
2: అవునా, మదనపల్లిలో ఉన్నాను, చూద్దామండని ట్రై చేశా, తగిలింది. ప్రేమికులండి ఇద్దరు, రాజేష్ ప్రియా అని ఉంటారు. ఇవాళ నీకు నచ్చినవన్నీ కొనుక్కో, ఎంత ఖర్చు పెట్టినా డబ్బుల గురించి అస్సలు ఆలోచించకు ప్రియా అంటాడు. అయ్యో బాబోయ్, నిజంగా నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వి కావటం నిజంగా నా అదృష్టం తెలుసా అంటుంది రాజేష్. నేను చెప్పేది పూర్తిగా వినవే, నీ అలా నీతో అన్నట్టు నాకు రాత్రి కలలు వచ్చింది. శుభాకాంక్షలండి.
1: ఓకేనండి, మీకు కూడా
2: గోరింటాకు పెట్టుకోండి.
1: తప్పకుండా అండి, ఆషాఢ మాసం స్పెషల్.
2: పెళ్లి కాని వాళ్ళు కూడా దేవుని కాడ గోరింటాకు పెట్టి 5 మందికి ఇస్తే పెళ్లి కూడా కుదురుతుంది.
1: ఓకే, మీ మాటలు విని మీతో వాళ్ళందరూ ఫాలో అవుతారు.
2: ఖచ్చితంగా పెట్టుకోవాలి మేడం, ఆదివారం ఆషాఢ మాసం పెట్టుకుంటే ఇంక ఎక్కడ లేని అదృష్టం మనకేనండి.
1: ఓకే, అందరికీనా అండి?
2: అందరికి.
1: ఓకే ఓకే,
2: ప్రతి ఒక్కరికి. నేను నిన్ననే మన ఆదివారమే పెట్టేసుకున్నా, నాకు ఆషాఢ మాసం వచ్చేసేసింది కన్నుల పండగగా. అందరు ప్రతి ఒక్కరు పెట్టుకోండి, ఎందుకంటే అందానికే కాదండి అది, గోర్లకు మంచిది. గోరు చుట్టూ లేకుండా, గోర్లు పుచ్చిపోకుండా, ఇప్పుడు ఉన్నట్టుండి వర్షాలు వస్తాయి కదా, కాళ్ళు జిల్లలు పెడుతూ ఉంటే అన్నిటికీ మంచిది, ఆరోగ్యానికి మంచిది, అందానికి అందము మంచిది, బాగుంటుంది.
1: ఓకే, ధన్యవాదాలండి, మీకు కాల్ చేసి మాకు చిట్కాలు మంచి విషయాలు చెప్పినందుకు.
2: థ్యాంక్స్ అండి. యాకాశ పండగ వస్తుంది, పండగలన్నీ ఎంట పెట్టుకుంటుంది, ఉగాది వస్తుంది ఊడ్చుకొని పోతుంది, అందుకని ఇప్పుడు యాకాశ పండగ నుంచి గోరంటాకు మొదలు పెట్టండి.
1: ఓకే, తప్పకుండా అండి, మా శ్రోతలందరూ విన్నారు కాబట్టి ఫాలో అయిపోతారు. ఓకే, ధన్యవాదాలండి. ఓకే, ఇప్పుడు నేను ఒక భార్యాభర్తల సంభాషణ చెప్తాను, అందులోనే శ్రోత కాల్ లైన్లో ఉన్నారండి, పలకరించేద్దాం. హలో,
3: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి?
3: నా పేరు ఇరుస్వామిరెడ్డి మేడం, రాప్తాడు మండలం బొమ్మే పడుతుంది. ఇరుస్వామిరెడ్డి
1: మాట్లాడుతున్నాను. ఇరుస్వామిరెడ్డి గారు, జోక్స్తో సిద్ధంగా ఉన్నారా?
3: సిద్ధంగా ఉన్నాను మేడం.
1: ఓకే చెప్పండి.
3: ఇప్పుడు మన గూగుడు పరస క్లీజ్ పేర్ల పండుగ కదా, బస్సు ఫుల్గా పోతుంది మేడం. పోతా ఉంటే బస్సు వెంకటాపురం అట్లా మధ్యలోకి పోతేనే నిలిచిపోయింది బస్సు. పోతే అయ్యా డ్రైవర్ ఇంకా అయ్యా మగవాళ్ళు అంతా దిగండి, అట్లా ముందుకు నూకండి పదాము, స్టార్ట్ కాలేదు అన్నాడు. మగవాళ్ళు దిగినారు, స్టార్ట్ కాలేదు, మళ్ళీ ఆడవాళ్ళు దిగండి అమ్మా ఇట్లా అంతా నుంచి పోతాది ముందుకి అన్నారు. ఆడవాళ్ళు దిగినారు, స్టార్ట్ కాలే. మూడో జాతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దిగమనలేదు కదా పాపం, వాళ్ళు దిగండి మమ్మల్ని దిగమనలేదు కదా, మేము దిగము, మీరే నూకండి, మేము పనికి వాళ్ళమా, మేము మాకు ఎందుకు చెప్పలేదు మీరు, అప్పుడు డ్రైవర్ అందరినీ అమ్మ తల్లి మా తప్పు ఇది సర్దుబాటు చేసి

0: సార్ చూసుకొని పోయినారు మేడం.
1: ఓకే, బాగుందండి. అందరికీ వాళ్ళని పిలవనందుకు పనిష్మెంటా?
0: అంతే మేడం, వాళ్ళని వాళ్ళకి చెప్ప, ఆడవాళ్ళు దిగమన్నాడు, మగవాళ్ళు దిగమన్నాడు, మూడో జాతి వాళ్ళని చెప్పలేదు కదా.
1: ఓకేనండి, బాగుందండి.
0: పాట వేస్తారా మేడం? వీలైతే
1: వీలైతే తప్పకుండా వేస్తానండి. కాల్స్ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి, పాపం వాళ్ళు అదే పనికి చేసి అవకాశం, అదే నాకు గ్యాప్ దొరికితే పాట వేస్తానండి.
0: ఓకే ఓకే,
1: ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
1: హలో
2: హలో
1: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? పత్తికొండ నుంచి. మీ పేరండి?
2: ఎస్
1: యాస్మిన్. స్టూడెంటా? స్టూడెంట్వా నువ్వు? ఓకే, నీ వాయిస్ తెలుసు, కొంచెం గట్టిగా మాట్లాడు, వినిపించట్లా మీ వాయిస్.
2: అవునా మేడం?
1: ఇప్పుడు కొంచెం వినిపిస్తోంది. ఓకే చెప్పండి మా, మంచి జోక్తో సిద్ధంగా ఉన్నారా? చెప్పు.
2: నెహ్రూ అమెరికాలో రోడ్డు పైన వెళ్తుంటే అమెరికా ప్రెసిడెంట్ కాదు, ఇది రోడ్లో వాష్రూమ్ చేస్తుంటారా, నెహ్రూ వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ ని క్వశ్చన్ చేస్తాడు, ఇలా రోడ్డు పైన వాష్రూమ్ చేయకూడదు కదా అని. అక్కడ వెళ్ళి వాష్రూమ్ చేసే వాళ్ళ ఏమో ఇండియన్స్, అక్కడ అమెరికాలో వెళ్ళి ఇండియన్ గబ్బులు చెప్తున్నారు, మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా మారరు కదా. అంతే,
1: మన ఇండియా వాళ్ళని ఎప్పుడు తక్కువ చేయకూడదండి. ఓకే, బాగుంది, కానీ ఇంకా మంచి జోక్స్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ టైం మంచిగా బెటర్గా. హలో
3: హలో
1: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
3: పిల్లలన్న మేడం గారు, సనత గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురి జిల్లా. బాగున్నారు మేడం గారు?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా?
3: బాగున్నాను మేడం గారు.
1: ఓకే, జోక్ చెప్పండి, మంచిగా చెప్పండి.
3: భార్య భర్తలు జోకే, కానీ నూతన వధవరులు 6 నెలలు అయింది మేడం గారు పెళ్ళి అయ్యి. తర్వాత ఆమె అంటుంది, ఏమి చాలా రోజులు అయింది కదా, చాలా నెలలు అయింది ఇప్పటికి మాకు పెళ్ళి అయ్యి. ఆవిడ పిల్లలు ఎట్టెట్టున్నారు, మా అమ్మాయిలు ఎట్టున్నారు, మా తమ్ముళ్ళు ఎట్టున్నారు, అన్నగారు ఎట్టున్నారు, పోయి చూసొద్దాంపా అని అంటుంది. ఆయన ఏమంటాడు, ఏమే ఇల్లు ఇరిసి నువ్వు అట్ట చెప్తా అన్నావు, దీర్వాళ్ళు పయ్యార్లో 8 తులాలు ఉంది, కిందార్లో 6 తులాలు ఉంది, 4 మూట్లు దీ ఉండాలి, 8 మూట్లు ఒడ్లు ఉన్నాయి, ఇవన్నీ ఇరిచిపెట్టి నేను మాత్రం ఇల్లు మాత్రం కదలను, నువ్వు పోతావో పో, లేకుంటే నేను మమ్మల్ని పోతాను, ఇల్లు మాత్రం వదలను అని అంటాడు మేడం గారు. అన్ని తర్వాత సరేలు నువ్వే పోయిరా లక్షణం కానీ ఆయన అంటుంది భార్య. పోయేటప్పుడు పిల్లలు కాయలు తినే తీసుకో మర్చిపోయి పొరపాటు పడేవు, ఎదురు చూస్తూ అంటారు పిల్లలు అని ఆయన అంటుంది. సరేలే తీసుకొని పోతానని ఎప్ప పోయినాడు, ఎట్ట పోయినాడు, మార్కెట్కి పోయినాడు ఎప్ప, పెద్ద మార్కెట్కి పోయి టమోటాయలు వంకాయలు దెండకాయలు కాయలు తినే తీసుకోమంటే ఎప్ప
1: కూరగాయలు తీసుకెళ్తున్నారు,
3: 5-5 కేజీలు మోసాన్ని మోసపోయినాడు. మోసుకుపోతా అంటే మోసుకుపోతా అంటే ఏం జరిగింది, ఏం అల్లుడు సంచి సంచి ఎత్తుకొస్తానంటే సరైన బరువు పట్టలేకొస్తానంటే ఏమో పోండి పోండి పోండి ఎదురుకు పోండి ఎదురు పోండి ఎదురు పోండి అని ఎత్తుకొచ్చేసి, ఏంటి అల్లుడు ఇవంటే నీ బిడ్డ చెప్పిండే తినే పిల్లులకి తినే కాయలు తీసుకోవండి అత్త, పిల్లలు దీనికో తినేటప్పుడు పెద్దోళ్ళు కూడా పాపం చూసుకుంటుంటారు, దిష్టి కళ్ళు తగులుతాయి కదా, అందుకని పెద్ద పిల్లలు పెద్దోళ్ళు సన్న పిల్లలు తినేది తెచ్చినాను అత్త అని అంటాం మేడం గారు.
1: ఓకే, బాగుందండి. చివరికి తినడానికి ఏమీ లేవు, వండుకోవడానికి మాత్రమే ఉన్నాయి.
3: అన్ని తర్వాత ఏం జరిగింది మరి, ఏమా అల్లుడు వచ్చినాడు అంటే, వచ్చినాడు పాపా, ఏం పాపా అన్ని కూరగాయలు ఎత్తుకొచ్చినాడు, నీకు ఏదో తినేకి తెలుసుకోమంటే పనికి మాలు మంచిమా, నాకు అత్తవారు చిక్కినాడు చూడమా, నీకు మొగుడు దిక్కిండేది నాకు మొగుడు దిక్కిండేది ఇద్దరు ఒకటే పాపా, ఏం ఎడంపట్టేం లేచి నా పొద్దు చేసుకున్న పొద్దు అంటే మేడం గారు.

0: ఉందండి మీ జోకు.
1: అంతేనా గారు?
0: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. చెప్పండి. శ్రోతలు మంచిగా జోక్స్ చెప్పి శ్రోతలందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నారంటే మీ అందరికీ ధన్యవాదాలు. మరో లాస్ట్ కాల్ పలకరించేద్దామండి. హలో హలో హలో నమస్తే అండి, మీదే చివరి కాల్, ఫాస్ట్ గా చెప్పేయాలి. మీ పేరండి? బాగున్నానండి. మీ పేరండి? భాగ్యమ్మ గారు. మీతో చాలా సార్లు మాట్లాడారు.
1: విజయలక్ష్మి గారు బాగా చెప్పినారు మేడం, జోక్ చెప్పినారు, జోక్ తో ఇంకా గోరింట గురించి చెప్పినారు. కానప్ప పుల్లన్న గారు గానీ బాగా చెప్పినారు, మంచి జోక్.
0: మీకు ఒక్క నిమిషమే సమయం ఉందండి, తొందరగా చెప్పేయాలి.
1: చెప్తా మేడం, చిన్న జోకేలే మేడం.
0: చెప్పేయండి.
1: భార్య భర్త సంభాషణ మేడం. భర్త భార్యతో ఇలా అంటాడు, ఏంటి పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు తలనొప్పి తలనొప్పి అని అంటున్నావు కదా, పదాం భర్తలకి ఎంఆర్ఐ స్కానింగ్ చేపిస్తాను అంటాడు. ఎంఆర్ఐ స్కానింగ్ చేపిస్తే ఎంత అవుతుందండి అంటుంది. అంటే 8,000 అవుతుంది అంటాడు. కాదండి, నిన్న మనం షాప్ కు పోయినాం కదా, అక్కడ చీర పట్టు చీర షాప్ కు పోయినాము, అక్కడ చీర 8,000 చెప్పినారు కదా అంటాడు, అంటుంది భార్య. అంటే భర్త ఏమంటాడంటే, ఆ చీరకు దీనికి ఏం సంబంధము అంటాడు. ఆ చీర తీసిలేదనే కదా నాకు సగా నొప్పి వచ్చింది, అది ఈ తన్నప్పి నాకు వచ్చేది కాదు కదా అంటుంది మేడం.
0: ఓకే, ఆ ఎంఆర్ఐ స్కాన్ బదులు నాకు చీర తీసి ఇచ్చేస్తే
1: నాకు వచ్చేది కాదు కదా అంటుంది మేడం. భర్త అంటాడు మేడం.
0: చాలా బాగుందండి.
1: అవును మేడం,
0: ధన్యవాదాలండి భాగ్యమ్మ గారు, మంచి జోక్తో చెప్పారు. ఓకే, తప్పకుండా పెట్టుకోండి, ఆషాఢ మాసం కదా.
1: అవును మేడం.
0: ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. శ్రోతలు ఇంతవరకు మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలు, చిన్నారుల భద్రతే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను 2028 డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఏడాది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సాకారం చేస్తూ యుఏఈ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈరోజు సమావేశమై చర్చించింది. ఆహార శుద్ధి రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యుఏఈ ముందుకు వచ్చింది. మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన పంట ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా వేగవంతంగా రూపాంతరం చెందాలని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈరోజు ప్రారంభమైన రిట్రీట్ కార్యక్రమానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట వ్యాప్తంగా వచ్చిన ఉన్నత పోలీసు అధికారులను ఉద్దేశించి మంత్రి సందర్భంగా ప్రసంగిస్తూ భవిష్యత్ సవాళ్లను ముందుగానే అంచనా వేసి పోలీసు వ్యవస్థను సిద్ధం చేయటమే ఈ రిట్రీట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మహిళలు, చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్న మంత్రి మహిళలపై నమోదవుతున్న నేరాలను సుమారు 4% తగ్గించగలిగామని తెలిపారు. ఈ 2 రోజుల రిట్రీట్లో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ భద్రత, వామపక్ష తీవ్రవాద నిర్మూలన, మత సామరస్య పరిరక్షణ వంటి 6 కీలక అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం గత 2 ఏళ్లలో 24611 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని

0: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో 12,484 కోట్ల రూపాయలు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకే కేటాయించామని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జలవనరుల శాఖపై ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్టంలోని 36 ప్రధాన ప్రాజెక్టులను 35,555 కోట్లతో 2028 డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను మంత్రి వివరించారు. పోలవరం ఎడమకాలు ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 13,82 కోట్ల రూపాయలు ఇవాళ ఓయండం పనుల నిమిత్తం ఇచ్చాం. రాష్ట్రం బడ్జెట్ లో 51% రాయలసీమకి మనం 12,484 కోట్ల రూపాయలు పెట్టాం. జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమం 3,326 కోట్ల రూపాయలు మనం ఇచ్చినటువంటి పరిస్థితి. 99% పనుల్ని ఈ జలధార జలహారతి కార్యక్రమంలో విత్ ఇన్ 100 డేస్ లో మరి వీటిని కంప్లీట్ చేయగలిగి
0: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వర్చువల్ విధానంలో అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్తో పాటు స్వర్ణ గ్రామ ఆరోగ్యదర్శిని కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మెగా పేరెంట్స్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. గత 2 సంవత్సరాల్లో చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని తప్పక పాటించాలని, అలాగే ప్రతి పాఠశాలలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, తల్లిదండ్రుల సెల్ఫోన్లలో విద్యార్థికి సంబంధించిన ఈ యాప్ సమాచారం ఉండాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన రాష్ట మంత్రుల బృందం ముడి పొగాకుపై ఉన్న జీఎస్టీని 28% తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్లు, రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్డీఏ కూటమి ఎంపీలతో కలిసి ఆర్థిక మంత్రిని న్యూఢిల్లీలో ఈరోజు కలిశారు. ముడి పొగాకుపై ప్రస్తుతం అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ముడి పొగాకుకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర వ్యవసాయం రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన మంత్రుల బృందం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అభివృద్ది, రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మార్కెటింగ్ సదుపాయాల బలోపేతం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ది తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి వార్షిక గిరి ప్రదక్షిణ ఈ నెల 28-29వ తేదీల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. సింహగిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల మార్గాన్ని పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో వెంకటరావు ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లుంబిని పార్కు నుంచి ఎంవీపీ సర్కిల్, ఇసుకతోట జంక్షన్, డబుల్ రోడ్ జంక్షన్, సీతమ్మధార, మురళీనగర్, మారియట్ హోటల్ మీదుగా జాతీయ రహదారి, ఎన్ఎస్టీఎల్, కుమారి కళ్యాణ మండపం నుంచి తొలిపావంచ వరకు గిరి ప్రదక్షిణ మార్గాన్ని బస్సులో ప్రయాణిస్తూ పరిశీలించారు. రహదారుల మరమ్మతులు, అభివృద్ది పనులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, భూగర్భ కేబులింగ్ పనులు, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తుల కోసం వేచి ఉండే ప్రదేశాలు తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రుల బృందం రేపు సమావేశం నిర్వహించనుంది. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అమరావతిలోని సచివాలయంలో రేపు ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ అనగాని సత్యప్రసాదులతో కూడిన ఈ మంత్రుల బృందం గుర్తింపు పొందిన 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ సమావేశాన్ని

నిర్వహిస్తారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు కూడా అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రేపటికి సంబంధించిన వాతావరణ సూచనలను వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ

0: ఉంది. రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారి జీవనోపాధి, విద్య, ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుపడేలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నగరంలో ఈ రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో 10 మంది స్థానిక విభిన్న ప్రతిభావంతులకు రెట్రోఫిటెడ్ 3 వీలర్ మోటార్ సైకిళ్లను మంత్రి ఈ సందర్భంగా అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలు, చిన్నారుల భద్రతే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పట్టుపురుగుల పెంపకంలో దోమకాటు బెడద మరియు నివారణ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికిర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇబ్రహీం బాషా గారి ప్రసంగం వింటారు. నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ, 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు, 8:15 శాసనసభ శాసనమండలి కార్యకలాపాలపై సమీక్ష ఉంటుంది. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:40 శృంగభంగం నాటిక వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ కర్ణామృతం 2వ భాగం వింటారు. 6:30 వినద గుమాట వ్యాఖ్యాత శ్రీ ఎంయు పండిత్. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో గొర్రె మేకపిల్లల సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తలు సిద్ధరాంపురం పరిశోధన స్థానం పశు వైద్యాధికారి డాక్టర్ బి రఘుకరణ్ నాయుడు గారి సూచనలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూర్ మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం చావడి సంభాషణ కార్గిల్ విజయ్ దివాస్. సంభాషణ శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. 8:00 న్యాయ సలహాలు కార్యక్రమంలో హిందూ వారసత్వ చట్టం గురించి న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30

నిమిషాలకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:30 చిత్రసీమ సినిమా పాటలు. తొమ్మిది గంటలకు ఏకచిత్రగానం. శీర్షికన చిత్రం నుంచి పాటలు వింటారు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు. 10:00 వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కాతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: రేపటి మా సాయం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ కె గంగన్న పాడిన జానపద గీతాలు వింటారు. అనంతరం శ్రీమతి టి లింగమ్మ పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ నిజామాబాద్ జిల్లా కేంద్ర సమర్పణ, 8:00 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు, 8:15 పార్లమెంట్లో జరిగే కార్యక్రమాలు, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి, 8:45 కానుక నాటిక రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ పివి రామ్ గోపాల్, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 నాటిక ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 10:45 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.
0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వినండి ఒక పాట.
2: పూవల్లే నవ్వు

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ఇప్పుడు విందాం. ముందుగా ధనమా దైవమా చిత్రం నుంచి. సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తర్వాతి పాట విందాం. దేవదాసు చిత్రం నుంచి ఘంటసాల కె రాణి ఆలపించిన పాట ఇది. సాహిత్యం సముద్రాల, సంగీతం సిఆర్ సుబ్బురామన్.

0: ఏమన్నా
1: ఉన్నమాట అన్నాను. ఏ
0: మళ్ళీ అను, ఒళ్ళు వాచిపోతుంది.
2: అందుకే ఇంట్లో పెద్దబాబు గారు కాచుకున్నారు కరెచ్చుకుని.
3: నమ్మతో చెప్పావా?
2: నాకేం పని? పంతులు గారు వెళ్ళి చెప్పారు.
3: తర్వాత
2: ఇంకెప్పుడు నేను బళ్ళకు రానిన్నారు.
3: నేను వెళ్తే కదా
2: బళ్ళకి రానేదావా?
0: చదువుకోదలుచుకోలేదు. మిఠాయి ఏం తీసుకురాలే?
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.

కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. మానస వీణ చిత్రం కోసం కేజే యేసుదాసు, పి సుశీల్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరు విన్న పాట ఎలా చెప్పను చిత్రంలోది. గానం మల్లికార్జున, సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం కోటి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నీ స్నేహం చిత్రం నుంచి ఉష ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విందాం. నిర్ణయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం గణేష్ పాత్ర, సంగీతం ఇళయరాజా.

శ్రోతులు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వింటాం ఒక లలిత గీతం.

శ్రోతలు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 అవుతోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహనా ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నార్త్ మాసిడోనియా రాజధాని స్కోప్జేలో ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానాతో జరిపిన చర్చల అనంతరం రాష్ట్రపతి ముర్ము మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమీక్షించినట్టు తెలిపారు. ఐటీ, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, బయోటెక్నాలజీ, పర్యాటకం, సినిమా రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని రాష్ట్రపతి చెప్పారు. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి ఇండియా, నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరం ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुई. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశం ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు చెరో 3 సార్లు వాయిదా పడిన అనంతరం చివరకు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులతో సభా మధ్యలోకి దూసుకెళ్లి నినాదాలతో సభకు తీవ్ర అంతరాయం కలిగించారు. సభా మర్యాదలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు కొనసాగించేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ గందరగోళం సద్దుమణగలేదు. దీంతో నిత్యం జరిగే ప్రశ్నోత్తరాల సమయం, 0 అవర్ వంటి కీలక కార్యక్రమాలు కూడా నిర్వహించలేక చివరకు ఉభయ సభలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆహార, ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్య

0: తో సహా అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీని ప్రకారం అన్ని మంత్రిత్వ శాఖల్లో సంస్కరణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిరసనలు ఆపి నిర్మాణాత్మక సూచనలు ఇస్తూ అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
1: ప్రైమ్ మినిస్టర్ ఇస్ వెరీ క్లియర్ కి హమే రిఫార్మ్స్ కర్నే హోంగే. హర్ మంత్రాలయ కో కహా జా రహా హై, ఇంక్లూడింగ్ శిక్షా మంత్రాలయ, కి ఆప్ రిఫార్మ్స్ లాయే. ఆజ్ కి పరిస్థితి కే హిసాబ్ సే హమ్ లోగో కో వ్యవస్థా నిర్మాణ కర్నే కి జరూరత్ హై. ఆప్ సుజావ్ దేంగే, హమ్ కరేంగే రిఫార్మ్స్. కల్ సే సంవాద్ కే దర్వాజే ఖులే హై.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడి వైద్యులతో సమావేశం నిర్వహించారు. దేశ రాజధానిలో నిన్న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నిరసనల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం నడ్డా లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాల హాస్పిటల్ను కూడా సందర్శించి అక్కడ చేరిన నిరసనకారులను పరామర్శించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. అందులో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం అనే సవాలును ఎదుర్కొనేందుకు గత నెలలో నార్కటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినట్టు చెప్పారు. మ్యాన్మార్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో డ్రగ్స్ సంబంధిత విషయాలపై భారతదేశం క్రమం తప్పకుండా డైరెక్టర్ జనరల్ స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతోందని రాయ్ తెలిపారు. జౌళి దుస్తుల రంగంలో అంతర్జాతీయ పోటీతత్వాన్ని, ఎగుమతుల సన్నద్ధతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆయన, ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆటంకాలు ఎదురైనప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో హస్తకళలతో కలిపి భారతదేశ జౌళి దుస్తుల ఎగుమతులు 3,25,000 కోట్లు దాటాయని, ఇది 1.8% వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. 2024-25 ఈ ఎగుమతుల విలువ 3,19,000 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలిగే సమర్థవంతమైన పట్టణ స్థానిక సంస్థలను రూపొందించడానికి పరిశోధన, వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన బలమైన సంస్థలు అత్యావశ్యకమని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ తదుపరి తరం పరిపాలనా సంస్కరణలు, క్షేత్రస్థాయిలో ఆధారాలతో కూడిన నిర్ణయాలు, వృత్తిపరమైన సామర్థ్య పెంపుదల, బలమైన ఆర్థిక నిర్వహణ ఆధారంగా సాగాలని మంత్రి అన్నారు. మున్సిపాలిటీల సామర్థ్య పెంపుదల, మున్సిపల్ అకౌంటింగ్, ఆర్థిక నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడం కోసం ఐఐపీఏ పరిధిలోని సెంటర్ ఫర్ అర్బన్ స్టడీస్, ఐసీఏఐల మధ్య జరిగిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రేవాల్ మీడియాతో మాట్లాడుతూ, కమిషన్ అన్ని మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. దేశంలో మైనారిటీల పరిస్థితిపై కొందరు ప్రచారం చేస్తున్న అపోహలను ఆయన త్రోసిపుచ్చారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటారు.

0: తో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ నెల 24వ తేదీ వరకు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, నార్త్ మెసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసంగే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: కార్యక్రమంలో ముందుగా పట్టు పురుగుల పెంపకంలో దోమకాటు బెడద మరియు నివారణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికిర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇబ్రహీం బాషా గారి ప్రసంగం విందాం.
7: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కె ఇబ్రహీం బాషా. నేను ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ నుండి వచ్చానండి, శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు దోమకాటు, దాని యొక్క బెడద నివారణ, దానిపైన మనం మాట్లాడబోతున్నాము. దోమకాటు అన్నది ఆ పదము మనం ఎక్కువగా 6-7 సంవత్సరాల నుండి వింటున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు పట్టుపురుగుల్ని పెంపకం చేస్తున్న టైంలో మనం ఊజీ ఈగ సంబంధించిన బెడదని మాత్రమే చూసాం. అంటే ఊజీ ఈగ రేరింగ్ హౌస్ల కంటే పట్టు పురుగుల్ని మేపుతున్నటువంటి పెంపక గదిలోకి రావడము, పురుగుల పైన కూర్చోవడం, తన మెగోట్లని గుడ్లని దానిపైన ఉంచడం, ఆ తర్వాత ఆ ఊజి ఈగ మెగోట్లు పెరగడం ద్వారా ఆ పురుగు అనేది చనిపోవడం, లేదా గుళ్ళకి రంధ్రాలు పడడం, గుళ్ళు అల్లిన తర్వాత దానికి రంధ్రాలు పడడం, ఈ మెగోట్స్ బయటకు వచ్చి పీప మాదిరి మారుతున్న దశలో రంధ్రాలు పడడం, ఈ విధంగా మనకు నష్టాలు జరుగుతూ ఉండేటివి చూసాం. సో దాన్ని ఆపడం కోసం మనము దొంతరలు కానీ ఊజీ సైడ్లని రకరకాల మనం జాగ్రత్తలు తీసుకుంటూ రేడింగ్ పెంపకం

గదిలో మనం రేరింగ్ని పూర్తి చేస్తూ వస్తున్నాం అనమాట. కాకపోతే ఈ దోమ కాటు అన్నది మనం ఈ మధ్య కాలంలో వింటున్నాం, ఒక 6-7 సంవత్సరాలు అనుకోండి అక్కడ నుండి వింటున్నాం. ఈ విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏమంటే ఈ దోమకాటు అన్నది అదేదో దోమ కుడుతుంది దానివల్ల పురుగు చనిపోతుంది అన్న అపోహ వల్ల మనకు దోమకాటు అంటున్నాం. నిజానికి ఇవి ఈగలు లాంటివి అనమాట, అంటే ఊజీ ఈగ ఏమైతే ఉంటుందో దానికంటే చాలా చిన్న సైజులో పరిమాణంలో ఉంటుంది. అందువల్ల ఇది ఏమైపోతుందంటే మనం ఊజీ కోసం వేసినటువంటి ఊజీ మెష్ దొంతర ఏమైతే ఉందో దాంట్లో ఉన్న చిన్న రంధ్రాల్లో గుండా కూడా ఇది లోపలికి రాగలుగుతుంది. సో ఇది చిన్నగా లోపలికి రాగలుగుతుంది కాబట్టి దీన్ని దోమలాగా చెప్పడము. ఆ తర్వాత చనిపోయినటువంటి పురుగుల్ని చూసినప్పుడు అవి దోమ కుట్టడం వల్లనే చనిపోయిందని చెప్పి దోమకాటు అనేటువంటి పదాన్ని రైతులు వాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ దోమ గురించి అంటే ఈ దీనివల్ల కలుగుతున్నటువంటి నష్టాలు కానీ లేకుంటే దీనివల్ల ఈ బిడదని అంటే

ఎందుకంటే దీన్ని దోమలాగా చెప్పడము. ఆ తర్వాత చనిపోయినటువంటి పురుగుల్ని చూసినప్పుడు అవి దోమ కుట్టడం వల్లనే చనిపోయిందని చెప్పి దోమకాటు అనేటువంటి పదాన్ని రైతులు వాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ దోమ గురించి అంటే ఈ దీనివల్ల కలుగుతున్నటువంటి నష్టాలు కానీ లేకుంటే దీనివల్ల ఈ బిడదని అంటే ఎక్కువ దోమలు ముసురుకోవడం వల్ల రీడింగ్ హౌస్లో పురుగుల్ని పెంపకం చేయడం అనేది కష్టంగా భావించడం జరుగుతుందన్నమాట రైతులకి, ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో అక్కడ. సో దీని నుంచి మనము నష్టాన్ని నివారించుకోవాలనుకుంటే మొదటిగా ఈ ఈగ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇవి ఈగలు అని చెప్పినప్పుడు ఇది డిఫ్తీరియా అనేటువంటి క్రమానికి చెందినటువంటి అనమాట. దీంట్లో మనకు ముఖ్యంగా మూడు రకాల ఈగలు కనబడతాయి. ఒకటి బ్లూ ఫ్లైస్ అంటారు, అంటే కలర్గా ఉన్నటువంటి ఈగలు. కొన్ని ఈగల్లో కొంచెం వైలెట్ కలర్ అని అంటే నీలి రంగులో కానీ ఎర్ర రంగులో కానీ మనకి ఈగలు ఎక్కువగా కొంచెం కనబడతాయి. అంటే చాలా పెద్ద సైజులో ఈగలు ఉంటాయన్నమాట, కలర్తో కూడినటువంటి ఈగలు, దాన్ని బ్లూ ఫ్లైస్ అంటారు. రెండోది మనకు సంబంధించిన హౌస్ ఫ్లైస్, అంటే ఇంట్లో ఉన్నటువంటి ఈగలు, ఇలాంటి ఈగలు కనబడుతుంటాయి. మూడోది వచ్చేసి ఈ మాంసం సంబంధించినటువంటి ఈగలు, అంటే ఈ మాంసం అమ్ముతున్న చోట కానీ మాంసగుత్తులు ఉన్న చోట కానీ మనం ఇలాంటి ఈగల్ని చూస్తుంటామంట. సో మూడు రకాల ఈగలు మనకు కనపడుతుంటాయి యాక్చువల్గా. దీనిలో మన ఊజీ ఫ్లై కూడా ఒక రకమైన ఈగలాగానే దీంట్లో ఉంటుందన్నమాట. సో ఈ మాంసం సంబంధించిన ఈగలు ఎలాంటివి అంటే ఇవి చనిపోయినటువంటి కళేబరాలు, ఎక్కడైతే మాంసం కుర్తులు కుళ్ళిపోతూ ఉంటాయో అలాంటి దశలో ఉన్నటువంటి మాంసం కుర్తుల్లో ఇవి తన గుడ్లను కానీ లేకుంటే తన మెగోడు తన లార్వాలను కానీ ఈ ఈగలు పెట్టడం వల్ల అవి తన జీవిత చక్రము కంప్లీట్ చేసుకుంటాయి. అంటే ఆ లార్వాలు ఆ మాంసం కుర్తులని అరిగించుకుంటూ అవి పెద్దగైపి మళ్ళీ పీపా మాదిరి మారడం, పీపా నుండి ఈగగా మారడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఫ్లెష్ ఫ్లై గురించి ఇంకో విషయం మనం తెలుసుకోవాలనుకుంటే, ఒక పక్క రైతులకి ఇది బెడదలాగాను కొంచెం నష్టం కలిగిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయం ఒక పక్క ఉంటే, రెండో పక్క ఇదే ఈగ వల్ల ఈ ఫోరెన్సిక్స్ అంటే శవ పరీక్షలు చేస్తున్నప్పుడు ఎక్కడైనా కళేబరాలు ఇలాంటి చోట ఈ ఏ విధంగా ఈ మర్డర్ అనేటువంటిది కానీ ఎలా జరిగింది అని శవ పరీక్ష చేసేటప్పుడు ఈ ఈగలు సహాయపడతాయి. అంటే ఎంత సమయంలో ఇవి ఇన్సిడెంట్ జరిగిందని అంటే ఆ కళేబరం చనిపోయిన దశ ఎప్పుడు జరిగింది అన్నటువంటి దశని నిర్ధారించడం కోసము ఈ ఈగలు ఎప్పుడు వచ్చి ఆ గుడ్లు పెట్టాయి, ఏ లార్వాలు ఏ సైజులో వచ్చాయి, ఆ తర్వాత ఈ లార్వాలే పీపాలుగా మారాయా అనేది మనకు ఒక సమయంని నిర్ధారించడానికి అది పనికి వస్తుందన్నమాట. అంటే ఎంత సమయం తర్వాత ఈగలు అక్కడికి వచ్చి చేరాయి అనేది మనం నిర్ధారణ కోసం శవ నిర్ధారణ కోసం కూడా ఈ ఈగలను వాడతాం. ఎందుకంటే మాంసం కుర్తులు కుళ్ళిపోతున్నటువంటి మాంసం కుర్తుల దగ్గరికి ఈ వాసనని బేస్ చేసుకొని అక్కడ రాగలుగుతున్నాయి కాబట్టి ఇవి ఆ చనిపోయినటువంటి కళేబరాలు ఏదైనా కానివ్వండి, ఆ కళేబరాలు ఉన్నప్పుడు ఆ కళేబరాలు ఎంత సమయం ముందు ఇవి చనిపోయాయని చెప్పి నిర్ధారించడం కోసం ఈ ఈగలు యొక్క ఇది కూడా జీవ నిర్ధారణ అంటాం. జీవ నిర్ధారణ క్రమం లో ఈ శవ పరీక్ష చేసేటప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కోసం. ఇది ఒక పక్క అలాంటిది హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మన పట్టుపురుగుల్లో ఇది కలిగినప్పుడు రైతులకు ఉన్నటువంటి అపోహలను చెప్పండి లేకుంటే వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి విధానము, వాళ్ళు చేస్తున్నటువంటి అంటే దీన్ని ఆపడం కోసం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏమైతే ఉన్నాయో అవి కొన్ని మనం మాట్లాడుకున్నాం. మొదటిగా ఇవి ఊజీగా కంటే చిన్నగా ఉంది అని చెప్పినప్పుడు అవి ఊజీ మెష్లో నుండి లోపల దూరి వస్తున్నాయి కాబట్టి దాన్ని మనం ఆపుదామన్న ఉద్దేశంతో ఆ ఊజీ మెష్నే జీరో మెషిన్ ద్వారా అంటే ఇంకా చాలా చిన్న రంధ్రాలు ఉన్నటువంటి ఊజీ మెషిన్ని రేనింగ్ హౌస్కి ఈ ఊజీ ఈగలు రాకుండా ఆపడానికి ఎక్కడైతే వాడుతున్నారో ఆ ప్రదేశాల్లో ఈ జీరో మెషిన్ని వాడేస్తున్నారు లేదా రెండు మూడు మెషిన్ని కలిపి వాడుతున్నారు. ఎందుకంటే ఇవి లోపలికే రాకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో. దీనివల్ల ఏమవుతుందంటే రేరింగ్ షెడ్ లోపల ఏమైతేగినా మనం పట్టుపురుగులకి కావాల్సినటువంటి వాతావరణంలో ఎంతైతే గాలి కావాలనో ఎంతైతే ఉష్ణోగ్రత ఉండాలనో ఎంతైతేగినా వెలుగు లైట్ అనేది ఉండాలనో లేకుంటే ఎంతైతే టెంపరేచర్ ఉండాలనో ఉష్ణోగ్రత ఉండాలనో వీటి అన్నిటికీ అక్కడ ఎన్ని కిటికీలు ఉండాలా ఎంత గాలి ప్రసరణ జరుగుతుంది అనేది ఒక రేరింగ్ హౌస్ డిజైన్ చేయబడింది.
సో దీనికి మనం అడ్డుగా ఈ రేరింగ్ షెడ్లో ఈ ఊజీ మెషిన్ వేసినప్పుడు దాని ద్వారా వచ్చేటటువంటి గాలి సరిపోతుంది. కానీ ఎప్పుడైతే జీరో మెష్, చిన్న రంధ్రాలు ఉన్నటువంటి మెష్ మనం వాడతామో దానివల్ల గాలి ప్రసరణ లోపల జరగక లోపల తయారు

అయినటువంటి విషపూరితమైనటువంటి గాలులు బయటికి వెళ్ళలేక ఆ టెంపరేచర్ అనేది పెరిగిపోవడం వల్ల లేదా వాతావరణంలో ఈ తేమ శాతం అనేది కావాల్సిన దానికంటే ఎక్కువ వెళ్ళడం అంటే బయటికి వెళ్ళలేక వెళ్తుంది కాబట్టి లోపలే ఉండి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఆ పురుగులకి ఏమైతే ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సినటువంటి వాతావరణం కావాలనో అది దొరకదు అనమాట. దొరకడం దానివల్ల ఆ పురుగులు చనిపోవడం అంటే అక్కడ ఉన్నటువంటి ప్యాథోజన్స్ బట్టి మొదటిగా ఫ్లాచరీ అంటే బ్యాక్టీరియల్ డిసీజ్కి బారిన పడి మనకు ఫ్లాచరీ రావడానికి ఎక్కువ వస్తాయి. ఫ్లాచరీ అంటే పురుగులు ఆ కక్కోవడం కానీ బేదులు చేసుకోవడం కానీ చిన్నగా స్ట్రింక్ అయిపోవడం కానీ తినుకోకుండా పెద్దవి చిన్నవి పురుగులు ఉండడం కానీ లేకుంటే మౌల్ట్ దశలో చనిపోవడం కానీ ఆ తర్వాత నల్లగా మారి వాసనతో కూడినటువంటి విధంగా కుళ్ళిపోవడం కానీ ఇది మనం సాధారణంగా ఫ్లాచరీలో చూస్తాం. సో ఇలాంటి లక్షణాలే ఈ జీరో మెష్ వాడినప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకమైన రెండోది ఏమిటంటే ఈ ఊజీ ఈగ అనేది ఈ ఫ్లెష్ ఫ్లై అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇది పురుగులని కుడుతుంది, తద్వారా ఈ పురుగులు చనిపోతున్నాయి అన్నటువంటి అభిప్రాయం కూడా రైతుల్లో ఉంది. ఇక్కడ మనం కుట్టడానికి ఏదన్నా ఉన్నప్పుడు దాని యొక్క ముఖ భాగాలు ఏమైతే ఉంటాయో వాటిలో ఆ కుట్టడానికి కావాల్సినటువంటి మొన అంటే మన దోమకి ఏమైతే మొనలాగా ఉంటుంది, కుచ్చడం వల్ల రక్తం పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అలాంటి మొన దీంట్లో ఉండదు. దీన్ని స్పాంజింగ్ అంటారు, అంటే ఊరికే తేమను పీల్చుకొని తీసుకోగలుగుతుంది. అంటే తేమగా ఉన్న పదార్థం మీద ఒక తడిబట్ట ఉంచితే ఎట్లయితే నీళ్ళని పీల్చుకుంటుందో అట్లాంటి భాగాలే దీని యొక్క ముఖ భాగంలో ఉంటుంది అనమాట, మౌత్ పార్ట్స్లో ఉంటాయి. వాటి ద్వారా ఇది సక్ చేసుకుంటుంది కాబట్టి వీటిని కుట్టడానికి అవకాశం లేదు. సో ఇది కుట్టే అవకాశం లేదనే మాటని మనము గుర్తించుకోవాలి. ఇది ఆరోగ్యంగా ఉన్నటువంటి పురుగుని కుడుతుందన్న దానికి కూడా ఒక విషయం ఉంది. అంటే ఎక్కడైనా మీరు దోమకాటుతో బాధపడుతున్నటువంటి పెంపకం గదిలో బాధపడుతున్నటువంటి సెరికల్చర్ రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళు చూసింటారు. ఇక్కడ మన ఊజీ ఈగలో మనకు బారిన పడినప్పుడు మనము బతుకున్నటువంటి పురుగు మీదనే ఒక నల్లని మచ్చపాపం ఫామ్ కావడము లేదా దాని శరీరంని మనం నొక్కి చూసినప్పుడు లోపల ఒక మెగోట్ పెరుగుతున్నటువంటి మెగోట్ని మనము దాన్ని ఫీల్ కావచ్చు అన్నమాట. అలా కాకోకుండా లేకుంటే బతుకున్నటువంటి లార్వాల నుండి అవి బయటికి రావడం కూడా మనం గమనిస్తాం. యాక్చువల్గా ఆ మెగోట్స్ మళ్ళీ బయటకు వచ్చి పీపాలాగా మారుతాయి. అంటే బతుకున్న పురుగే ఊజీ వల్ల డ్యామేజ్ అవుతుంది అనేది చెప్పడానికి మనకు బతుకున్న పురుగులోనే ఇవి కనపడతాయి. ఇక్కడ మనము ఫ్లెష్ ఫ్లైని ఈగ తీసుకుంటే ఏ ఒక్క బతికినటువంటి పురుగుల్లో కూడా దీనికి సంబంధించిన లార్వాలు కనిపించవు. ఓన్లీ మనం ఎక్కడ చూస్తామంటే చనిపోయినటువంటి కలేబరాలు ఏవైతే పురుగులు చనిపోయి ఈ రేరింగ్ షూట్ ఏమైతే మనం పెట్టింటామో ఆ పడకలు దాని కింద పడిపోయినటువంటి పురుగులు చనిపోయినటువంటి పురుగులు కుళ్ళుతున్నటువంటి సమయంలో ఉన్నటువంటి పురుగుల్లో మాత్రమే దాని కడుపులు కొంచెం చీల్చి చూస్తే దాంట్లో లార్వాలు కనపడతాయి. అంటే చనిపోయిన పురుగుల్లో మాత్రమే లార్వాలు కనపడతాయి, బతికున్నటువంటి పురుగుల్లో మనకి ఈ లార్వాలు ఎక్కడా కానీ కనిపించవు. అంటే ఇవి బతుకున్న పురుగులకి డ్యామేజ్ చేయగలిగినటువంటి శక్తి దీనికి లేదు. ఇవి ఓన్లీ గుడ్లని లార్వాలని మాత్రమే ఉంచగలుగుతుంది ఒక శరీరం మీద. అప్పుడు కూడా తను ఏ శరీరం భాగం మీద ఉంచాలా అనేది ఈ పురుగులు చాలా శ్రద్ధగా గమనించి మరీ ఉంచుతాయి. అంటే పెట్టబోయేటువంటి గుడ్లు కానీ లార్వాలు కానీ అంటే గుడ్ల రూపంలోనూ కొన్ని సందర్భాలు పెట్టచ్చు, లార్వా రూపంలో కూడా కొన్ని సందర్భాల్లో పెట్టచ్చు అనమాట ఇవి. సో రెండు రకాలుగాను ఇవి జీవిత చక్రంలో రెండు విధాలుగాను ఇవి చేయగలుగుతాయి. సో ఇది అట్లా పెడుతున్నప్పుడు ఫాగోసైటిస్ అంటాం, ఇవి సార్కోఫాగ్ అనే క్రమానికి చెందినటువంటివి ఈ ఈగలు అనమాట. అంటే కుళ్ళుతున్నటువంటి శరీరాల మీద తన మాంసం మీద తన పిల్లల్ని అవి ఉంచుతాయి, అంటే లార్వాలని ఉంచుతాయి అనమాట. అవి చాలా రకాల జాతులు ఉంటాయన్నమాట దాంట్లో. సో ఆ జాతులు ఏ దశలో అవి ఎన్నుకోవాలంటే ఒక కలేబరం తయారవుతున్నప్పుడు అంటే చనిపోయినటువంటి కలేబరం తయారవుతున్నప్పుడు చనిపోయిన తర్వాత అది ఏ దశలో వచ్చి గుడ్లు పెట్టాలనేది మనకు వేరే వేరే రకాల జాతులు ఈగలు వేరే వేరే రకంగా పెడతాయి. సో మొదటిగా ఏంది ఇది ఎన్నుకోవడం అనేదే చనిపోయినటువంటి కలేబరాన్ని ఎన్నుకుంటుంది. అంటే రేనింగ్లో చనిపోయినటువంటి లార్వాలనే వెతుకుతూ ఈ ఈగలు లోపలికి వస్తాయి. ఇక్కడ బతుకున్నటువంటి లార్వాల దగ్గర ఇవి దగ్గరికి వెళ్ళవు. ఇది రైతులు ఎలా గమనించవచ్చు అంటే ఎక్కడైనా కానీ ఈ ఈగలు ఎక్కువ ముసురుకుంటున్నాయన్నటువంటి ఆ పల్లెలో మీరు వెళ్ళి చూసారంటే 4-5 రేరింగ్ హౌస్లు ఈ ఉన్నప్పుడు ఎక్కడైతే ఈ పురుగుల్ని పెంపకం చేస్తున్నామో సిల్క్ వామ్స్ని అక్కడ ఆ చనిపోని పురుగులు కానీ లేకుంటే 3వ దశలో కానీ లేకుంటే 2వ దశ పురుగులు కానీ ఉన్న చోట ఈ ఈగలు ముసురుకున్నట్టుగా మనకు కనపడదు.
మనకు ఎక్కడైతే పురుగులు చనిపోయి ఉంటాయో అవి మూడో దశ తర్వాత కానీ నాలుగో దశ

తర్వాత కానీ అక్కడ ఎక్కువగా ముసురుకొని ఉంటాయి. అంటే అక్కడ ఎక్కువ చనిపోయినటువంటి కళేబరాలు దొరుకుతాయి కాబట్టి అక్కడ ముసురుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆ కళేబరాలు లేవు కాబట్టి అక్కడికి ఇవి అక్కడికి చేరవు. ఎందుకంటే తనకు అవసరమైనటువంటి విషయం అక్కడ లేదనమాట. తన పిల్లల్ని పెట్టడానికి కుళ్ళిపోతున్నటువంటి మాంసమే అవసరం కాబట్టి కుళ్ళుతున్నటువంటి మాంసం వైపుకి వెళ్తాయి. కానీ ఇవి బతుకున్నటువంటి లార్వాల వైపుకి వెళ్ళినా అవి ఏమీ చేసుకోలేవన్నమాట. కాబట్టి అక్కడ మళ్ళీ దాని యొక్క సంతతి పెరగడం అనేది ఉండదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది, బతుకున్నటువంటి పురుగుల్లో లార్వాలు దొరకవు కాబట్టి ఇవి బతుకున్నటువంటి పురుగులకి డ్యామేజ్ చేయలేవు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి బతుకున్నటువంటి పురుగుల్ని దోమకాటగా ఇవి కుడతాయని దాన్ని ఇచ్చేసాయనటువంటి అపోహ మనలో ఉండుకోకుండా చూసుకోవాలి. ఇది చనిపోయినటువంటి పురుగుల్లో మనం పెడుతున్నప్పటికీ ఇవి మాత్రమే తన పిల్లల్ని తయారు చేసి అవి మాత్రమే ఈగల రూపంలో మారి అన్ని వేల పురుగులు తయారవుతున్నటువంటి అపోహను కూడా కొంతవరకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇక్కడ ఏంటంటే కలేబరాలు అనేటువంటి ఒక రేరింగ్ షెడ్లో, ఇక్కడ మొదటిగా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకటి చెప్తాను. ఇంతకుముందు మనము రైతులు పట్టుపురుగుల్ని తట్టల్లో మేపేటోళ్ళు, తట్టల్లో మేపుతున్నప్పుడు బెడ్ క్లీనింగ్ అని చేసేవాటోళ్ళం మనం. అంటే ఆకులన్నీ కట్ చేసి దాంట్లో మనము ఆకుల్ని వేసి ప్రతి 2 రోజులకు ఒకసారి బెడ్ ఎక్కువ అయిపోయినప్పుడు పైనటువంటి ఆకులలో పురుగులతో సహా తీసి పక్కన పెట్టుకొని కింద ఉన్నటువంటి బెడ్ దిబ్బల్లో బయట పడేసేవాళ్ళము. ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కొమ్మల్ని కానీ దానికి ఆకేసి ఆ విధంగా చేసుకునేవాళ్ళం తట్టల్లో మేపుతున్నప్పుడు. ఎప్పుడైతే మనము ఈ షూట్లలో మేపడం అనేది మొదలుపెట్టామో ఇక్కడ బెడ్ క్లీనింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనము ఆ దాని మీదనే షూట్లు పరుచుకుంటూ పురుగుల్ని మేపుకుంటూ వెళ్ళాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఏదన్నా పురుగు పెంపలు మేపు చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఈ పురుగులు వ్యాధి బారిన పడతాయి, ఎక్కువగా ఫ్లాచరీ ద్వారా కానీ లేకుంటే డ్యామేజ్ కావడం వల్ల కానీ లేకుంటే వేరే వ్యాధుల వల్ల కానీ డ్యామేజ్ అయ్యి పురుగులు చనిపోతుంటాయో ఆ చనిపోయిన పురుగులు బెడ్ కింద భాగంలోనే నిలబడిపోవడానికి అవకాశం ఉంది. సో బతికున్నటువంటి పురుగులు పైకొచ్చి తింటూ ఉంటాయి, కింద చనిపోయినటువంటి పురుగులు బెడ్ కిందనే ఉండిపోతాయి. కొద్ది దినాలకి ఇది వాసనలాగా బయటికి రావడం జరుగుతుంది. ఈ జరిగినప్పుడు ఈ ఈగలు అనేటివి ఈ వాసనను బట్టి దాని దగ్గర వస్తాయి. ఇది సంవత్సరం పొడవునా రావచ్చు కదా, మళ్ళీ కొన్ని నెలలు మాత్రమే మనం ఎక్కువగా చూస్తాం. ముఖ్యంగా ఈ జూన్ నుండి సెప్టెంబర్ అక్టోబర్ వరకు మనం దీనిని ఎక్కువ చూస్తాం. ఎందుకంటే ఆ టైంలో వర్షం పడుతుంది, టెంపరేచర్ దానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి బయట కూడా దీని యొక్క జీవిత చక్రం అనేది మన సిల్క్వామ్స్ లేకపోయినప్పటికీ దిబ్బల్లో కానీ ఎక్కడ కానీ చనిపోయినటువంటి కలేబరాలు కానీ దానిలో దాని జీవిత చక్రం పూర్తి అవుతుంది. పూర్తి కావడం వల్ల ఈ ఈగలన్నీ బయట ముసురుకొని ఉంటాయి. యాక్చువల్గా ఎప్పుడైతే ఈ ముసురుకున్నటువంటి ఈగలు మనం రేరింగ్ షెడ్లో చనిపోయినటువంటి పురుగులు ఏవైతే మనం ఈ షూట్లో కిందనే మిగిలిపోతాయో ఆ వాసనకి అక్కడికి వచ్చి చేరుకుంటాయి. ప్రతిరోజున కొన్ని చొప్పున ఆ పురుగులు ఎన్ని దినాలు అక్కడ ఉంటాయో అన్ని దినాలు అట్రాక్ట్ అయ్యి దాని వైపుకి అవి రావడము జరుగుతుందన్నమాట. దానివల్ల ఏమైపోతుందంటే రేనింగ్ షెడ్లో ఎక్కువ ఈగలు ప్రతిరోజుకి పెరగడం అనేది జరుగుతుంది. దానికి తోడు ఈగలు ఏవైతే తన లార్వేల్ని ఉంచాయో అవి ఒక గుడ్డు మాత్రం ఒకరోజు మాత్రమే ఆ దశ ఉంటుంది. దాని తర్వాత లార్వా అనేది మామూలుగా 5 నుండి 7 రోజుల వరకు ఒక లార్వా దశ నడుస్తుంది. ఆ తర్వాత పీపా మాదిరి ఇమీడియట్గా అంటే పీపా తయారైన వెంటనే దాంట్లో నుండి ఆ పౌడా పురుగు అనేటువంటిది అంటే ఈగ లాంటిది బయటికి రావడం అనేది జరుగుతుంది. లేదా ఒకవేళ దానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోతే 7 నుండి 15 దినాల వరకు కూడా ఆ ప్రిపేషన్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఆ ఈగలాగా బయటికి రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమైపోతుందంటే ఒక ఈగ కొన్ని వందలటువంటి గుడ్లని ఒక లార్వా లోపల ఉంచుతుంది కాబట్టి ఒకే లార్వాలో 4-5 ఈగలు కూడా గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లార్వా లోపల సుమారుగా 400-500 మెగోట్ల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏమైతే ఉష్ణోగ్రత కానీ తేమ శాతం కానీ దానికి అనుకూలంగా ఉండడం వల్ల అన్ని ఈగల రూపంలో మారడానికి అవకాశం. ఒక పక్క ఇక్కడ ఈగలు తయారైతే బయట నుండి కూడా ప్రతిరోజు ఆ ఈగలు అనేటివి ఆ వాసనకి రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నీ రేనింగ్ షెడ్ లోపలే ముసురుకుంటాయి. సో ఇక్కడ ఆ ముసురుకున్నప్పుడు ఒక పక్క పురుగులు దీనివల్లనే చనిపోతున్నాయనేది ఒక ఇది. ఆ తర్వాత మన ఫీడింగ్ వేయడం కానీ లేకుంటే గూళ్ళు అల్లిన తర్వాత కూడా ఆ ఈగలు తన పైన కూర్చోడం వల్ల నల్లని మచ్చలాగా తయారయ్యి ఆ గూళ్ళని అమ్ముతున్న టైంలో కూడా తక్కువ రేటుకే రీలర్లు కొనడం అనేది జరుగుతుందన్నమాట. ఆ అట్రాక్షన్ అనేది దాంట్లో ఉండదు. ఆ గూళ్ళన్నీ డల్ కలర్లో ఉండడము ఈ విధంగా ఉండడం వల్ల క్లియర్గా నీట్గా లేకపోవడం వల్ల దాన్ని తక్కువ ధరకే కొనడం ఈ విధంగా రైతులు నష్టపోతుంటారు. దీన్ని
మనము నివారించుకోవాలంటే మొదటిగా ఈ ఈగ అన్నది దాని జీవిత చక్రం ఏంది, దాని యొక్క ప్రేరణ అంటే మన పురుగుల వైపు రావడం ఉన్నటువంటి ప్రేరణ అనేది ఏంది అని మనం తెలుసుకొని దాన్ని మనం ఆపుకోగలిగితే, ఆ తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే దీని బెడద నుండి మన పురుగుల్ని కాపాడుకొని మంచి పంటగా

మనం తీసి గుళ్ళనే అమ్మిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో మొదటగా నేను చెప్పాను, ఇది సార్కోఫాగో ఫ్యామిలీకి చెందినటువంటి ఈగలు కాబట్టి ఇవి కుళ్ళిపోతున్నటువంటి మాంసంనే అట్రాక్ట్ అవుతుందని తెలుసుకున్నప్పుడు మన రేరింగ్ గదిలో కుళ్ళిపోయినటువంటి పురుగులు లేకోకుండా చూసుకోవాల్సిన అవసరం మనకుంది. అంటే మొదటగా పెంపకం చేస్తున్న టైంలోనే డిసిన్ఫెక్షన్ సరిగ్గా చేసుకొని పొడిగా ఉన్నటువంటి వాతావరణంలో ఆ రేరింగ్ అనేది, రేరింగ్ కావాల్సినటువంటి వాతావరణం ఎంతైతే ఉందో అలాంటి వాతావరణంలోనే గాలి సక్రమంగా ఆడే చోట ఈ రేరింగ్ చేసుకుంటూ వస్తే ఎన్విరాన్మెంట్ పరంగా కానీ లేకుంటే ప్యాథోజన్స్ అంటే వ్యాధి కలిగించే క్రిముల వల్ల కానీ అక్కడ లేకపోవడం వల్ల వ్యాధులు అనేటివి రావు. సో ఈవెన్ చాకీ పురుగులను మనం ఎన్నుకున్నప్పుడు కూడా అవి ఆరోగ్యంగా ఉన్నటువంటి చాకీ పురుగులని ఎన్నుకొని మనం విన దాన్ని రేరింగ్ చేయడం అనేది మొదలు పెడితే మనకి ఈ చనిపోయిన పురుగులు అనేటివి రేరింగ్ షెడ్యూల్లో తయారు కావు. సో తయారు కాకపోతే ఈ ఈగలు రావడానికి అవకాశమే లేదు. సో రేరింగ్ అనేది అంటే పెంపకం అనేది సక్రమంగా మనం చేసినప్పుడు ఈ పురుగులు చనిపోకుండా ఉండడం అనేది ఒకటి ముఖ్యంగా మనం అంటే దృష్టి పెట్టుకో, అంటే నివారణ అంటే ఈ పురుగు బెడద అనేది లేకోకుండా చేయడం కోసమే నివారణే మనకు రక్షణగా చేస్తుంది అన్నమాట. ఒకటి లేదు ఏదన్నా పురుగులు ఒకటి రెండు మనకు చనిపోతున్నాయి. సో ఈ జూన్ జూలై ప్రాంతంలో బయట ఈ ఈగలు ఎక్కువగా ముసురుకొని ఉన్నాయి కాబట్టి అవి ఆ వాసనకి లోపల రావడానికి అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఈ పురుగులు చనిపోతున్నప్పుడు అంటే పురుగులు చనిపోయేటప్పుడు కూడా కొన్ని దశలు కనబడతాయి. అంటే పురుగులు ఆకు తినుకోకుండా నిలబడడం కానీ, ఆ పురుగులు చనిపోయినటువంటి పురుగులు బెడ్ కిందనే ఉండిపోవడం కానీ, లేకుంటే నల్లగా మారడం కానీ, ఈ దశలు ఏదో ఒక దశలో మనం చూస్తాం. దాన్ని చూసినప్పుడు ఆ షూట్లో ఆకు లేని సమయంలో మనము చున్నం తో మనము ఆ పురుగుల్ని కప్పాల, అంటే చనిపోయినటువంటి పురుగు లేదా బతికున్నటువంటి పురుగులు చిన్న పురుగులు ఉన్నాయంటే మనం దాన్ని వేళ్ళతో మనం వేరేసి ఆ రేరింగ్ ఆ బెడ్లో ఆ చనిపోతున్నటువంటి పురుగులు కూడా లేకోకుండా చేస్తే ఈ కలేబరాలే దొరకవు కాబట్టి ఆ పురుగులు రూపకుండా రాకుండా ఉండిపోతాయి. ఈ చున్నం కప్పడం వల్ల కూడా అప్పుడు ఆ కలేబరాలు గుడ్లు పెట్టడం కానీ లార్వే పెట్టడం కానీ దానికి వీలు కాదు. అలాంటి లార్వల్ని అవి సెలెక్ట్ చేసుకోవు కాబట్టి అక్కడ ఈ చున్నంతో కప్పబడి ఉన్నాయి కాబట్టి అవి తన జీవిత చక్రాన్ని అక్కడ కంప్లీట్ చేయలేవు. సో వాసన లేకోకుండా ఇది ఎండిపోయేటట్టు చేస్తుంది కాబట్టి ఆ వాసన కూడా ఎక్కువ రాకోకుండా ఉంటుంది కాబట్టి ఇవి ఈగలు అనేటివి లోపలికే రాకోకుండా మనం ఆపగలుగుతాం. లేదు మనం చేతులతో మనం ఈ పురుగుల్ని వేరడం అనేది కష్టమైంది. సో అలాంటప్పుడు ఈ చున్నం కప్పడం అనేది మనకు కష్టమవుతుంది. ఎక్కువ పురుగులు మనం ఈగలు అనేటివి ముసురుకొని ఉన్నాయి, వాటిని మనం ఒకవేళ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మనం వాటిని బెడ్ క్లీనింగ్ అనే ఒక విధానం ఉంది. అంటే మీరు ఇంతకుముందు షూ ట్రైనింగ్లో మనం చేయం కానీ ఈ జూన్ జూలై నుండి ఈ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఈ ఈగలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈగలు ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు ఈ షూట్లో కూడా అంటే పైన ఒక రెండు షూట్లను ఖాళీ ఉంచుకొని కింద షూట్లో మేపుతున్న టైంలో మళ్ళీ షూట్లు పెంచాలన్నప్పుడు ఆకులు వేసినటువంటి కొమ్మలు అంటే పురుగులతో కూడినటువంటి కొమ్మలు ఆకులు వేసిన తర్వాత తినడానికి వేసిన తర్వాత ఆ కొమ్మల్ని ఆ షూట్లో ఎట్లయితే మనము షూట్ని పెంచుతామో ఆ విధంగా పెంచుకొని పురుగులే లేకోకుండా ఉన్నటువంటి ఆ బెడ్ వేస్ట్ ఏమైతే ఉందో వాటిలోనే ఈ చనిపోయిన పురుగులు కూడా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని మనం తీసేయగలగాలి కింద ఉన్నటువంటి షూట్ల షూట్ నుండి. సో పైనకి మార్చుకుంటాం కాబట్టి దుమ్ము ధూళి ఎక్కువగా ఉండదు. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా మనం తీసుకోగలిగితే కింద ఉన్నటువంటి కలబెరాలతో కూడినటువంటి ఆ బెడ్ వేస్ట్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఈగలు అనేటివి లోపలికి వచ్చి గుడ్లు పెట్టాల్సినటువంటి అవసరం దానికి లేదు. సో అందుకోసం అవి రాకోకుండా దాని యొక్క బెడదని మనము టోటల్గా నివారించు. సో బెడ్ క్లీనింగ్ చేయడానికి అవకాశం ఉన్న చోట మనం బెడ్ క్లీనింగ్ చేసుకోగలిగితే వీటికి ఒకటి ఆరోగ్యంగా పెంచడము లేదా చనిపోయినటువంటి పురుగులు ఏమన్నా ఉంటే దాన్ని చున్నంతో కప్పడం లేదా వ్యాధిగ్రస్తులైనటువంటి పురుగులు ముందుగానే తెలుసుకొని దాన్ని ఏరేయడము లేదా టోటల్గా బెడ్ క్లీనింగ్ చేయడం వల్ల మనం రేరింగ్ షెడ్యూల్లో ఇవి లేకోకుండా మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనము చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతం అంటే రేనింగ్ షెడ్ చుట్టూరా చిత్తడి నేలగిన ఎక్కువగా ఉంటే ఈ పీపా అనేటివి అక్కడ చేరుకొని అక్కడ ఈ జీవిత చక్రం కంప్లీట్ చేసుకొని ఈగలుగా మారి మళ్ళీ లోపల రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిత్తడి నేల లేకోకుండా మన రేనింగ్ షెడ్ చుట్టూరా చూసుకోవడం, ఈ పేడ కానీ ఈ చనిపోయినటువంటి ఇది కానీ అట్లే మనం రేనింగ్ చేస్తున్నటువంటి పల్లె ఏమైతే ఉందో అందరూ ఒకసారి రైతులు అట్లా మాట్లాడుకొని ఎక్కడా కానీ ఈ పేడ కానీ చనిపోయిన కలేబరాలు కానీ ఇవి లేకోకుండా దూరం చేసుకుంటే మన దీని యొక్క పాపులేషన్ అక్కడ లేకోకుండా ఉండి ఈ ఈగల బెడద ఆ ఊరికి లేకోకుండా జరుగుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి షూ ట్రేడింగ్ కాబట్టి ఇవి ఈ చిత్తడి నేల ప్లస్ ఈ జూన్ జూలై నుండి వర్షాలు ఎక్కువ పడి ఎక్కువగా తేమ ఉన్నటువంటి కూడినటువంటి వాతావరణంలో ఉండడం వల్ల దీని జీవిత చక్రం కూడా కంప్లీట్ కావడం వల్ల ఈగలకు సంబంధించినది అవి ఎక్కువగా తయారైపోయి లోపల రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఆ ఈగలకు కావాల్సినటువంటి వాతావరణం మనం అక్కడ కల్పించకపోతే ఈ ఈగలు కూడా లేకోకుండా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనము నివారించుకుంటూ

0: ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఈ ఈగలకు సంబంధించిన అటువంటి బెడద లేకోకుండా మనం సక్రమంగా రేరింగ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. ఇంకా ఈ ఈగల వల్ల నష్టమే లేదా మంచి పురుగులకి ప్రాబ్లం కాదంటే ఉంది. ఏందిలా ఈ చనిపోయినటువంటి కలేబరాల కోసం వాళ్ళుతున్నప్పుడు ఆ ఈగలు దాని కాళ్ళకి ఈ కలేబరాలకు సంబంధించినటువంటి లిక్విడ్ ఆ కుళ్ళుతున్నటువంటి మాంస గుర్తులు కానీ అవి తగలడం వల్ల వాటిలోనే ఉండే సూక్ష్మక్రిములు ఏవైతే వ్యాధి వల్ల అవి చనిపోయాయో ఆ పట్టుపురుగులు ఆ సూక్ష్మక్రిములు అవి ఆ కలేబరాల్లో ఉండడం వల్ల ఈ ఊజీ ఫ్లై యొక్క ఈ ఫ్లెష్ ఫ్లై అంటే మాంసం ఈగ సంబంధించినది ఏమైతే ఉందో దాని యొక్క కాళ్ళకి అవి అంటుకొని అవి మళ్ళీ ఎగిరి ఫ్రెష్గా ఉన్నటువంటి మల్బరీ ఆకుల మీద కూర్చున్నప్పుడు అవి అక్కడ అంటుకోవడం జరుగుతుంది. ఆ ఆకుల్ని తిన్నటువంటి పురుగులు ఏమైతే ఉన్నాయో వాటి కడుపులో నోటి ద్వారా ఈ సూక్ష్మక్రిములు లోపల చేరుకోవడము ఆ తర్వాత దానికి వ్యాధి రావడం ఇట్లా సెకండరీ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ రాకుండా ఈ విధంగా ఒక పురుగు నుండి ఇంకో పురుగు అందేటట్టుగా ఈ ఈగలు సహకరిస్తాయి. కాబట్టి ఈ ఈగల యొక్క పాపులేషన్ని అంటే ఎక్కువగా లేకోకుండా దీన్ని తగ్గించడం అనేది మనకు ఎంతో అవసరమవుతుంది. ఒకటి సెకండరీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, రెండోది గూళ్ళు అల్లిన తర్వాత కూడా దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఆ విధంగా కూడా దీని పాపులేషన్ తగ్గించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఈ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఏమైతే దోమకాటుకు సంబంధించినది ఉందో అవి మనకు రాకోకుండా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఆ వీగ సంబంధించినటువంటి జీవిత చక్రంను తెలుసుకోవడము ఆ తర్వాత అవి ఏమిటి ప్రేరణగా ఉందో మన రేరింగ్ షెడ్ లోపల ఆ ప్రేరణని దానికి అందనీయకోకుండా అంటే ఆ చనిపోయినటువంటి కలేబరాలు అందనీయకోకుండా ఆ కలేబరాలను అందనీయకోకుండా చేయడము. సో ఈ జాగ్రత్తల్ని మనం అర్థం చేసుకొని చేయగలిగితే ఈ దోమకాటు లేదా మనం ఒక అపోహలో ఉండి దీనికి ఏదన్నా పురుగు మందు లాంటివి మనం వాడదామా అన్నటువంటి ఆలోచనలు కూడా కొంతమంది రైతులు అడుగుతున్నారు. పట్టు పురుగులు కూడా పురుగులు కావడము, ఈ ఈగలు కూడా పురుగులు కావడం వల్ల మన పురుగు మందు లాంటివి మనం వాడలేమన్నమాట. ఆ వాడడం వల్ల మన పట్టుపురుగులకు కూడా దానికి సంబంధించిన టాక్సిక్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి విషపూరితమైనటువంటి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని వాడలేము. దీన్ని రానీయకోకుండా నివారించుకోవడమే మంచి పద్ధతి అవుతుంది. ఇవి లోపల రానీయకోకుండా మనం నివారించుకోవాలంటే మొదటిగా ఆ మాంసం పురుగు ఏమి కోరుకుంటుందో తెలుసుకోవాలా, దాని జీవిత చక్రం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలా, దానికి సహకరించే విషయాలు ఏమైతే ఉన్నాయో మన పెంపకంలో వాటిని మనం లేకోకుండా చేసుకోగలిగితే మనకు దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా ఈ దోమకాటు బెడదని అర్థం చేసుకోవడము దాన్ని నివారించుకోవడం వల్ల మనకు మంచి గుళ్ళు దొరుకుతాయని రైతులు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా అవలంబించి సక్సెస్ రేటింగ్ చేస్తారని ఆశిస్తూ ఇంతతో ముగిస్తున్నానండి.
1: విన్నారు కదా, పట్టుపురుగుల పెంపకంలో దోమకాటు బెడద నివారణ గురించి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇబ్రహీం బాషా గారి ప్రసంగం.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో చివరిగా వాతావరణ వివరాలు.
3: భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయి. రాబో రోజుల్లో అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.2 నుంచి 37 డిగ్రీల సెల్సియస్గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.1 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 14 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. గాలిలో తేమ ఉదయం పూట 55 నుంచి 80%,

0: మధ్యాహ్నం పూట 30-45% నమోదు.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:40 కావస్తోంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ. మరికొద్దిసేపట్లో

0: సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అంశాన్ని గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయం ఇద్దాం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలు, అలాగే సంస్కరణలను అమలు చేస్తుంది. ముఖ్యంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు తర్వాత ఈ రంగానికి మరింత ప్రాధాన్యత కలిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ సహకార రంగంలో ఏమున్నాయి అనే అంశం గురించి మనకు తెలియచేయటానికి శ్రీ బి సంజీవరెడ్డి గారు విచ్చేశారు. వీరు వరంగల్ జిల్లా సహకార అధికారి. మరి వీరిని అడిగి ఆ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సంజీవరెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్, మరి ఇప్పుడు వికసిత భారతదేశగా భారతదేశం పయనించడానికి అన్ని రంగాలు మరి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది, అట్లనే మరి ఈ సహకార రంగం అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పథకాలను దీంట్లో ప్రవేశపెట్టింది, వాటిని గురించి వివరిస్తారా?
2: సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ జూలై 2021లో ఏర్పాటు చేసింది సార్. సహకార రంగాన్ని పటిష్టంగా అభివృద్ధి చేసి ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజలకు అందుబాటులో సహకార సంఘాలు ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి సహకార సే సమృద్ధి సహకార ఉద్యమ అభివృద్ధికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేసింది సార్. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా సహకార రంగాన్ని ప్రతి నెలకు రివ్యూ చేయడానికి కానీ దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్.
1: ఈ సహకార రంగంలో ఇప్పుడు మార్కెటింగ్ అభివృద్ధి చేయాలన్నా, ఇప్పుడు రైతులకు ఆదాయ వృద్ధి చేయాలన్నా, ఇట్లా ఏమేమి చర్యలు చేపడుతుంటుంది?
2: కేంద్ర ప్రభుత్వం ఆలోచన మేరకు కేంద్ర మంత్రిత్వ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామీణ రైతుల అవకాశాలు పెంచి అభివృద్ధి చేయాలని, మెయిన్ ముందుగా బలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాటికి ప్రభుత్వం గ్రాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో 200,000 మల్టీపర్పస్ ప్యాక్స్, ముఖ్యంగా ప్యాక్స్తో పాటుగా డైరీ ఫిషరీస్ ఏర్పాటు, అంటే అన్ని గ్రామాలను అనుసంధానం చేసుకుని ఒక 200,000 సంఘాలు అదనంగా ఏర్పాటు చేయడం అని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించిన మోడల్ బైలాస్ మొత్తం ఏర్పాటు చేసి బైలాస్ని బహుముఖంగా సహకార సంఘాలు పనిచేయాలని చెప్పి దాంట్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందించే విధంగా, దాంట్లో కూడా ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్లు, జన ఔషధి, ఎరువులు, విత్తనాలు, ఎల్పీజీ, మార్కెటింగ్ గిడ్డంగులు, అంటే అదేవిధంగా సాంకేతికంగా ముందుకు పోవాలని చెప్పి మోడల్ బైలాస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసం, తద్వారా ప్యాక్స్లో పారదర్శకత కోసం, రైతాంగానికి సత్వరంగా సమగ్రంగా సేవలు అందించడం కోసం దేశంలో 63,000 ప్యాక్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి సాంకేతికంగా ముందుకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 9.5 ప్యాక్స్ వైబ్రెంట్ ఎకనామిక్ ఎంటిటీస్, అంటే బలీయమైన ఆర్థిక సహకార సంస్థలు ఎదగాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్యాక్స్లో కూడా అన్ని రకాలుగా ఒక కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకొచ్చి ఫార్మేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది సార్. దీంట్లో వరంగల్ జిల్లాలో కిరా వరంగల్, నర్సంపేట కూడా అందులో భాగస్వాములు కావడం జరిగింది. సంస్థాగత ఆర్థిక సపోర్టు కూడా, అంటే NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా సంస్థాగత ఆర్థిక సపోర్ట్ ఇచ్చి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు, బ్రాండింగ్ ప్రాసెసింగ్ మార్కెటింగ్ అవకాశాలతో పాటు ఆదాయం పెంచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయుష్మార్ సహకార నిధి అని చెప్పి ఒక 10,000 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సహకార సంఘాలని బలోపేతం చేసి ఆర్థిక అభివృద్ధి చేయాలని చెప్పి, అదేవిధంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రా కూడా సహకార సంఘాల ద్వారా డెవలప్ కావాలని చెప్పి హాస్పిటల్స్ కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, డెంటల్ కాలేజెస్ కానీ, డ్రగ్ స్టోర్స్ కానీ, ఇంకా మహిళా సహకార సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో మహిళలు అధికంగా ఉన్న సహకార సంఘాల్లో 1% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇచ్చి ఉమెన్ మెజారిటీ కోఆపరేటివ్స్కు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్

0: స్టోరేజీలు. అంటే ఇవాళ గోడౌన్ అంటే కొరత ఉందని చెప్పి దేశవ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ అని చెప్పి వరల్డ్ లార్జెస్ట్ డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఒక పథకం ద్వారా. దీని ద్వారా ఏఎఫ్ అంటే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అని ఏర్పాటు చేసి ఇంకా ఇతర పథకాలు కూడా ఏఎంఐ కానీ పిఎం సిఎంఈ కానీ ఇటువంటి పథకాలు ఏంటంటే వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రా వ్యవస్థాగతంగా ఏర్పాట్లు పెంచుకునే విధంగా స్కీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా నేషనల్ లెవెల్లో సహకార సంఘాలను డెవలప్ చేయాలని చెప్పి జాతీయ లెవెల్లో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్కి కానీ విత్తనానికి కానీ అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లో కానీ ముఖ్యంగా గ్రామీణ రైతాంగానికి బౌల రాష్ట్ర సహకార సంఘాల చట్టం కింద సేంద్రియ వ్యవస్థ అంటే ఆరోగ్యరీత్యా సేంద్రియ సహకార సంస్థలు ఉండాలని చెప్పి మౌలికంగా కేంద్ర లెవెల్లో కూడా ఒక పెద్ద సహకార సంస్థను ఏర్పాటు చేసింది. అదేవిధంగా సహకార వ్యవస్థ ద్వారా ఉత్పత్తులు ఏమైనా ఉంటే ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ అంటే సహకార సంఘం జాతీయ లెవెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విత్తన సహకార సంఘాలు కూడా జాతీయ లెవెల్ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్ ఉన్న అన్ని సంఘాలకు అనుసంధానం చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రత్యేకంగా ఇనిషియేటివ్స్ ఏంటంటే ఈ వ్యవస్థనే కాకుండా భారత ట్యాక్సీ అని చెప్పి ప్రజల సౌకర్యార్థం కోసం మొట్టమొదటిగా సహకార రంగంలో ట్యాక్సీ అంటే ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆదాయాలు డ్రైవర్కు నేరుగా వచ్చే విధంగా ప్రయాణికులకు తక్కువ ధరలో సౌకర్యవంతంగా రక్షణ పద్ధతులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లే సహకార బ్యాంకింగ్లో కూడా ఈకేవైసీ ఏర్పాటు చేసి డిజిటల్ ఫ్రాడ్స్ జరగొద్దని చెప్పి సహకార రంగంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి నూతన జాతీయ సహకార పాలసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సహకార రంగ ప్రముఖులు 49 మంది ఎక్స్పర్ట్స్ని తీసుకొని సహకార సంఘాల అభివృద్ధి కోసం జాతీయ సహకార పాలసీ కూడా ఒకటి ముసాయిదా పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరలో అమల్లోకి వస్తుంది సార్. ఈ రకంగా దీంతోపాటు సహకార సంఘాలు ఒక 559 సహకార సంఘాలను తీసుకొని ఒక పోర్టల్ అంటే ఎలాంటి పోర్టల్ అంటే కొనుగోలుదారులకు పారదర్శకంగా కొనుగోలు చేయడం కోసం ఈ జెమ్ పోర్టల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ ఈ రకంగా చేయడం ద్వారా ఏంటంటే కొనుగోలుదారులకు తక్కువ ధరకు వచ్చే విధంగా ప్లస్ పారదర్శకత ఉండే విధంగా అంటే మంచి కావలసిన వస్తువులు దొరికే విధంగా
1: అంటే అందులో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి
0: ఉంటుంది. ఎస్, ఈ జెమ్లో జెమ్ పోర్టల్లో ఖచ్చితంగా ఏంటంటే జెమ్ పోర్టల్లో సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పోర్టల్ని కొనుగోలుదారులు డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యవస్థ మానవ వనరులను సహజ వనరులను ఉపయోగించుకోవాలంటే ఒక డేటాబేస్ అవసరం. కాబట్టి ఎన్సిడిఎన్ నేషనల్ అంటే జాతీయ సహకార డేటాబేస్ అంటే జాతీయ లెవెల్లో సహకార సంఘాల డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా మొత్తం అన్ని రకాల సహకార సంఘాలు సార్, ముఖ్యంగా వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే కాకుండా మహిళా సహకార సంఘాలు, ఎక్సైజ్, ఫిషరీసు, ఎనిమల్ హస్బెండరీ, అదేవిధంగా డైరీ, ఇటువంటి అన్ని రకాల సంఘాలు, లేబర్ కాంట్రాక్టు, ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీసు అన్ని బేస్ చేసుకుని ఏంటంటే డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. డేటాబేస్ వాళ్ళు ఏంటంటే ఆ సంఘాలకు ఉన్న శక్తి ఎంత, ఆ సంఘాలను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, తద్వారా మనం కూడా మానవ వనరులను సహజ వనరులను వినియోగించుకొని ఏ రకంగా వ్యవస్థను డెవలప్ చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లా ఇవన్నీ కాకుండా ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే ఓ సహకార యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రిభువన సహకార యూనివర్సిటీ అని చెప్పి గుజరాత్లో ఉన్న ఆనంద్ పట్టణంలో ఆనంద్ వ్యవస్థ ఆల్రెడీ ఏర్పాటై ఉన్న వ్యవస్థని పటిష్టంగా ఒక సహకార యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సహకార విద్య కోసం జాతీయ ప్రాధాన్యత ఇచ్చి త్రిభువన సహకార విశ్వవిద్యాలయం అని పేరు పెట్టి ఇది ఏర్పాటు చేసిండ్రు, అమల్లోకి వచ్చింది సార్. తద్వారా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు అంటే గ్రామీణ ప్రాంతం వరకు సహకార విద్యని వ్యాప్తి చేయటం, సహకార చైతన్యాన్ని కూడా ప్రజల్లో నింపటం, తద్వారా సహకార స్ఫూర్తితోటి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది సార్.
1: అందులో మరి చేరాలంటే ఎట్లా?
0: దీనికి యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఒక చట్ట ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చట్ట ప్రకారం యూనివర్సిటీ ఏర్పడ్డది కాబట్టి ఆ నామ్స్ మేరకు నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఖచ్చితంగా కొన్ని కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు ఏదైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులలో అవసరాన్ని బట్టి జాయిన్ కావచ్చు సార్. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు సార్.
1: ఇంకా అదొకటేనంటే ఇంకేమన్నా ముందు ఇంకెక్కడ వేరే చోట పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి?
0: కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సహకార వ్యవస్థను పటిష్టంగా డెవలప్ చేయడం కోసం, తద్వారా దేశ సంపదను సృష్టించడం కోసం ముఖ్యంగా గ్రామీణ పేద రైతాంగాన్ని, మహిళల్ని, రైతుల్ని వీళ్ళందరికీ ఆర్థిక వృద్ధిలో భాగస్వాములు చేయడం కోసం, తద్వారా వీళ్ళని డెవలప్ చేసి భారతదేశాన్ని కూడా వికసిత భారత దిశగా బహుశా అభివృద్ధి చెందిన దేశంగా కూడా డెవలప్ చేయడానికి జియో ఇనిషియేటివ్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను సార్.
1: బాగుందండి. మరి మీరు సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర

0: ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
2: సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ పి సంజీవ్ రెడ్డి గారితో పరిచయం ఉన్నారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

8:15 శాసనసభ శాసనమండలి కార్యకలాపాలపై సమీక్ష ఉంటుంది. ఈరోజు రాత్రి 8:15

8:45 శృంగభంగం నాటిక ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 8:45

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఈరోజు రాత్రి 9:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
3: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం ఎం సింగనమల నుండి కొడుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మల్లె పందిరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

ఈ ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి కోరుతున్న శ్రోతలు మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల్ బాబు, మధుసూదన్ రెడ్డి, దాసరి రాజేశ్వరరావు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట అందరికీ మునగాడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం కేవీ మహదేవన్.

ఈ ఉత్తరం గుత్తి రోడ్ రాణినగర్ నుండి కోరుతున్న శ్రోతలు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగులూరప్ప, ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ చిత్రం కోసం కార్తీక్, మాలతి పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఉత్తర మాసిడోనియా దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ యువత ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నీటి ప్రశ్నపత్రాల లీకేజీ సహా పలు అంశాలపై విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కంటెంట్ క్రియేటర్స్ ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించింది. ఇక వార్తల వివరాలు. భారత్ ఉత్తర మాసిడోనియా దేశాలు ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవాన్ని ఆధారంగా చేసుకుని తమ స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఉత్తర మాసిడోనియాకు ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ ఐటీఈసీ కార్యక్రమం కింద అందించే శిక్షణ అవకాశాల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్టు, ఇందులో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన కోర్సులు కూడా ఉంటాయని రాష్ట్రపతి ప్రకటించారు. ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రాజధాని స్కోప్జే నగరంలో ఆ దేశ అధ్యక్షురాలు గోడానా స్కిల్జనోస్కా డావుకోతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఇరుదేశాలు ద్వైపాక్షిక సహకారంలోని అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్టు తెలిపారు. వాణిజ్యం పెట్టుబడులను మరింత ప్రోత్సహించడంతో పాటు ఐటీ ఆధారిత సేవలు, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఔషధ తయారీ, వస్త్ర పరిశ్రమ, బయోటెక్నాలజీ, పర్యాటకం, ఆతిథ్య రంగం వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించినట్టు రాష్ట్రపతి తెలియజేశారు.
1: हम व्यापार और निवेश को बढ़ावा देने तथा अपने बिजनेसेस के बीच घनिष्ठ सहयोग को प्रोत्साहित करने पर सहमत हुए. आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स, टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. सस्टेनेबल डेवलपमेंट को बढ़ावा देने के लिए कई अंतर्राष्ट्रीय पहल शुरू की है. इंडिया नॉर्थ मैसेडोनिया बिजनेस फोरम इन विषयों के लिए एक अच्छा प्लेटफॉर्म प्रदान करेगा.
0: దేశవ్యాప్తంగా భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ అవ్వకుండా అన్ని వర్గాల భాగస్వామ్యులు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ యువత ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంటు హౌసు ప్రాంగణంలో మంగళ్ మిలాన్ పేరిట ఈరోజు నిర్వహించిన ఎన్డీఏ కూటమి పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాత్రికేయులకు వెల్లడించారు. నీటి ప్రశ్నపత్రాల లీకేజీపై సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారని తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు జైలులో ఉన్నారని ప్రధాని వెల్లడించినట్టు చెప్పారు.
2: నీట్ కే ఎగ్జామ్ కే బారే మే ఆదరణీయ ప్రధానమంత్రి జీ నే కహా హై, పేపర్ లీక్ కా ఖబర్ ఆయే తురంత సర్కార్ నే కార్వాయి కియా, 13 లోగో కో అరెస్ట్ కర్కే జైల్ మే డాల్ దియా గయా హై, రీ ఎగ్జామినేషన్ నీట్ కా ప్రాథమికతా దియా గయా, పేపర్ లీక్ సిర్ఫ్ ఏక్ రాజ్య కా మామలా నహీ హై, జో లోగ్ ఇస్ ధందే మే ఇన్వాల్వ్ హై, జిన్హోనే పాప్ కామ్ కియా హై, ఉన్కో సజా దేనే కే సబ్ ఏక్ జుట్ హోనా చాహియే, యే కోయి దల్గత్ రాజనీతి కా విషయ నహీ హై, యే దేశ్ కా విషయ హై, సిస్టమ్ కామ్ జో అభీ కర్ రహే హై ఉస్మే భీ సబ్ మిల్ కర్కే కరే.
0: ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పలు కీలక బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ కూటమి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశానికి సేవ చేయటం, దేశ భవిష్యత్తును పరిరక్షించటం, యువత సంక్షేమం కోసం పనిచేయటం ప్రతి పార్లమెంటు సభ్యుడి బాధ్యత అని కిరణ్ రిజిజు అన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ తీర ప్రాంతంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో 4 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ రష్యా ఛార్జ్ డి అఫైర్స్ వ్లాదిమిర్ లడనోవాకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా మారుతుందని రష్యా దౌత్యాధికారికి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి దాడుల కారణంగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రష్యాకు తమ ఆందోళనను తెలియజేయాలని స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం సహా పలు అంశాలపై విపక్షాలు చేపట్టిన నిరసనలతో పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆందోళన చేపట్టారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు కూడా సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ ఆందోళనల మధ్య పార్లమెంటులోని వివిధ కమిటీలకు సభ్యుల ఎన్నికకు సంబంధించిన తీర్మానాలను సభ చేపట్టింది. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ మధ్యలోకి వెళ్లి నినాదాలు చేయడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. 2 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సైకియా ఆందోళన చేస్తున్న సభ్యులను పలుమార్లు హెచ్చరిస్తూ సభ సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. అయినా విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో లోక్సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇదే తరహా పరిస్థితి కొనసాగింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు కేంద్ర మంత్రులు తమ తమ శాఖలకు సంబంధించిన పత్రాలను సభ ముందు ఉంచారు. అనంతరం ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేకు తన అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఇవ్వగా నిన్న న్యూఢిల్లీలో నీట్ అంశంపై జరిగిన నిరసనల గురించి ఆయన మాట్లాడారు. అయితే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య నినాదాలు కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత విపక్షాలు నినాదాలు కొనసాగించడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఈ ఏడాది జూన్ 30 నాటికి 288 గిగావాట్లకు చేరిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన ఈరోజు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రస్తుతం దేశంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం 162 గిగావాట్లకు పైగా ఉందన్నారు. అలాగే పవన విద్యుత్ సామర్థ్యం సుమారు 58 గిగావాట్లు, జల విద్యుత్ సామర్థ్యం 57 గిగావాట్లు, బయోపవర్ సామర్థ్యం 11 గిగావాట్లకు పైగా ఉందని వెల్లడించారు. 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు దేశం పునరుత్పాదక ఇంధన రంగంలో సుమారు 46 బిలియన్ డాలర్ల మేర ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు వచ్చాయని శ్రీపాద్ యశో నాయక్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను ఈరోజు ప్రారంభించింది. వేవ్స్ ఓటీటీలోని మై వేవ్స్ వేదికపై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా కంటెంట్ క్రియేటర్స్ తమ జిల్లాల ప్రత్యేకతలు, సాంస్కృతిక వారసత్వం, విశిష్ట కథనాలను ప్రతిబింబించే తక్కువ నిడివి వీడియోలను రూపొందించి పంపించాలని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఉత్తర మాసిడోనియా దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ యువత ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: आकाशवाणी।

అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక పాట.

0: అటులైన స్వామాత్య సింధు దేశాధీశ్వరునికి వలసి సహాయము రేపే అందజేయుడు.
1: దానకన్నా జయము జయము పృథ్వీజన పారిజాతమా జయసు జయకు దానకన గరిష్ట స్వస్తి స్వస్తి అవనీశ్వర లోక అమర మాణిక్యమా అఖండ భోగ భాగ్య శౌర్య ధైర్య ఉచ్చురస్తు శుభవస్తు ఆరోగ్యమస్తు.
0: అమాత్య, ఆ సందడి ఏమయ్యుండును?
2: సార్వభౌమ, క్రొత్త సందడి ఏమున్నది? తమ ప్రాణప్రాణముకు అంగరాజేంద్రుని అమోఘ దానగుణములు కీర్తించుచు అర్ధికోటి చేయు స్తోత్రమాలికలే.
0: అవును, నా మిత్రుడు అంతటి కీర్తిసాంద్రుడాయినందురా.
2: ఎందుకా సంధ్యము మహాప్రభు? నగరములో ఏ నోట విన్నను కర్ణుడని కాక దానకర్ణుడు దానకర్ణుడనియే విందుము.
0: భళ మహామంత్రి, నా మిత్రుని గుణకీర్తనము విన్నంతని నా మనస్సున ఆనంద సాగరము ఉప్పొంగుతున్నది. ఏమంటు?
2: కానీ
0: మంత్రి, ఎలా మాట్లాడరు?
2: నేను మాత్రము విచారించుచున్నాను ప్రభు.
0: అదేమి?
2: మీ దయవలన అంగరాజైన రాధేయుడే, సూతసూనుడే, అటువంటి కర్ణుడు అట్టి ఘనకీర్తిని సాధించి ఉండ ఈ సకలధాత్రీ చక్రమును ఏకఛత్రమున పాలించున్న ప్రభు అయిన రాజరాజు ఎలా ఆ పాటి కీర్తిని సాధింపకపోవలే? అదే నా విచారము మహాప్రభు.
0: ఓ, అదే నీ విచారం. సరే, ముందు మా కర్ణుని ఇంత జరుగు దానక్రమమును వివరింపు.
2: మహారాజా, ఆలకింపుడు. రాధేయుని సౌధ ప్రాంగణమున ఒక దానఘంట కట్టబడినది. అతట ఎప్పుడునూ కొందరు సేవకులు అప్రమత్తులై ఉందరు. ఎవరేని అర్ధులు వచ్చి గంటను మ్రోగించినచో సేవకులు ఆ అర్ధిని సాదరముగా లోనికి తీసుకుని పోయేదరు. వెంటనే తమ ప్రాణమిత్రుడు ఆ అర్ధిని సత్కరించి అతనికి వలసిన దానిని మిక్కిలి ప్రేమతో ఇచ్చి సాగనంపును. ఇదే అచ్చట అనుదినము జరుగు తతంగం.
0: సరే మహామంత్రి, సామంతుని పాటి చేయలేడా నీ సార్వభౌముడు? ఈ రాజరాజు అన్నిటా రాజరాజే. రేపటి నుండి ఏ మన ప్రాంగణమున కూడా దాన ఘంటారావము నిరాఘాటముగా మారుమ్రోగుచు దాన కర్ణుని నామమే లోకులకు వినిపింపకుంటున్నట్లు చేయుగాక. రేపటి నుండి లోకులెల్లరూ దాన దుర్యోధన నామమే పఠింతురుగాక. వెళ్ళడు, తగిన ఏర్పాట్లు గావింపడు.
2: తమ ఆజ్ఞ సెలవు.

అవురా, త్రైలోక్యనాథుడవు ఈ అమరేంద్రుడు అమరావతిని వీడి హస్తినాపురి ద్విజరూపంలో మరియొకమారు రావలసి వచ్చినది. బుద్ధిహీనులకు తెలివి గరుపుటకై సత్పురుషులిట్టి సాహసములు చేసి తెరవలసినదే. అందుకే కదా సురోత్తముడనైన నేను భూసురోత్తముని వేషము ధరించుట. లేకున్నా ఈ సుయోధనుడికి ఏమి పోగాలము? పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు దానకడునకు పోటీగా దానఘంట కట్టించినాడు. సుయోధనుడు నవఖండ భూమండలాధిపతి కావచ్చును, సకలైశ్వర్య సంపన్నుడే కావచ్చును, రారాజ బిరుదాంకితుడే కావచ్చును, అయినను కర్ణునితో సాటిరాగల దానదయాపరతంత్రుడొకట కల్ల. దప్పిగొన్నవానికి దప్పి తీర్పగల సామర్థ్యము చలమకే గాని జలధికి లేదు కదా. ఉదార స్వభావము మనిషికి పుట్టుకతో రావలసిన సహజ గుణమే గాని చూచి నేర్చుకున్నంత మాత్రమున అలవడు విద్య కాదు. ఈ సత్యముని సుయోధనుడు గ్రహించినట్లు చేసి కర్ణుని అసామాన్య దాన వేర ధౌరేయత్వమును ముల్లోకములందును ప్రకటితమనస్తుతయే నా ధ్యేయం. నేనిదే సుయోధనుని కడకపోయేదిగాక.

0: సకల భూమండల సార్వభౌమ రాజరాజ స్వస్తి.
1: భూసురోత్తములకు నమశ్యత సుమాంజుడు. ఆర్య, తమ కోరిక తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.
0: రాజరాజ, కొంతకాలం క్రితము నేను తమ వద్దకు వచ్చి నేను ఒక యజ్ఞమును తలబెట్టితిననియు దానికి వలయు సంభారములను శుష్క కాష్టములను తమ్ము యాచించి ఉంటే దానికి తమరు అంగీకరించిరి. కానీ అప్పుడవి కొనిపోవు వీరులేక నేనవి తమ వద్దనే ఉంచిపోయి తిని ఇప్పుడు ఆ సంభారములను శుష్క కాష్టములను కొనిపోవు వచ్చినాడను. రాజచంద్రమ, నన్ను కృతార్థులు చేసి తొందరగా పంప వేడుకొనుచున్నాను.
1: అవనీ సురోత్తమ, అవశ్యమట్లే ఉనర్తు. అమాత్యశేఖర,
2: చిత్తము సార్వభౌమ.
1: మంత్రివర్య.

0: భూసురోత్తమని మాటలు వింటిరిగా, వారిని వేగం నీ కృతార్థుల్ని చేసి పంపుడు.
1: సార్వభౌమ, సంభారములన్నీ సిద్ధముగానే ఉన్నవి, కానీ
0: కానీ
1: సుష్ట కాష్టములకే పెద్ద బెడద వచ్చి పడినది మహాప్రభు.
0: ఏమా బెడద?
1: ప్రభు, తామెరుగునదేమున్నది? 10 రోజుల నుండి ఇంద్రుని పనుపున కూడా బలుక్కుని పుష్కలావర్త మేఘములు గుమిగూడి వచ్చి వర్షించుచున్నవా అన్నట్లుగా కుండపోతగా ఒకటే వాన కదా. మునుపు ఇట్టి ముసురు మనం ఎరుగుదుమా? ఇట్టి ముసురులు భూసురునకు శుష్క కాష్టములు ఎట్లు సమకూర్చునగును? ఎక్కడ చూసినా నువ్వు తడిసిన పుల్లలే. కాబట్టి భూసురోత్తములు కొన్ని దినములు ఆగి వచ్చిన వలసిన వంట చెరకు వెంటబెట్టుకుని పోవచ్చునని సవినయముగా తమకు మనవి చేయుచున్నాను.
0: స్వామి, తమరేముందురు?
2: సార్వభౌమ, సర్వమెరింగిన తమకు నేనేమి విన్నవింతును. సవన సన్నాహములనేవి సంపూర్ణములైనవి. సంభారములకే సవనమాపిన పడిన శ్రమ ఎంతయు ఫలశూన్యమగును కదా. సుముహూర్తములు సులభ సాధ్యముల కాబట్టి దేవర వారు నన్ను మన్నించి సవన సంభారములు ఎట్లయినా సమకూర్చ వేడుకొంచున్నాను.
0: అవనీ సురోత్తమ, ఇప్పుడు అది అసాధ్యమని కదా అమాత్యులు చెప్పుచున్నది. నీతి నుండి నిప్పును వెలికి తీయమన్నట్లుగా మూసలధారగా వర్షించు ముసుళ్లలు శుష్క కాష్టములు సమకూర్చుట దుష్కరము కదా. కాబట్టి మీరు మీ మొండి పట్టు వీడి వండు మాట్లాడక సవన ముహూర్తము సవరించుకునడు వల్లనందురేని వండు చోటికి పొండి.
2: అవనీశ్వరులు ఆగ్రహించిన నేనేమనగలవాడను? సాధనమున నే పనులు సమకూరగలవు, నా యత్నమునే చేయుదు. ఆ పైన దైవేచ్ఛ ఎట్లున్నదో అట్లే అవుగాక. పోయి వత్తును మహారాజా.
0: మంచిది, పోయి రెండు. ఇదేమి చోద్యం? ఎడతెరిపి లేని జరివానలు పురమి అంతయు తడిసి ముద్దయ్యుండగా పొడి పుల్లలకై ఎడుగుచున్నాడు. సాధ్యపడని వస్తువును సర్వం సహా సార్వభౌముడైన నువ్వు సమకూర్చగలడా? ఇతడు అమాయకుడా, మతిహీనుడా, లేక పరీక్షకుడా?

0: सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमाम्यहं। प्रभो प्रभाकर నీ అక్షీణ కృపావీక్షణములు క్షణ క్షణము అక్షయ బల సంపదల నందుచు భూసురులకు ఇంతదనుక లేదనక దానములిచ్చుచు దానకర్ణుడని పేరు వరసి తిని తండ్రి ఆదిత్యదేవ, నా అంతిమ శ్వాస విడుచు పర్యంతము నా ఈ దాన దీక్ష ఎన్ని పరీక్షలకైనను తట్టుకుని అక్షీణ బలవేగములతో ముందునికే సాగునట్లు నన్ను సదా అనుగ్రహింపు. ఓ త్రయీమూర్తి సర్వదేవతాస్వరూప, నీకివే నా శతకోటి నా సుమాంచలులు.
1: ప్రభు, ఒక అవనీశ్వరోత్తముడు అర్థి అయి వచ్చినాడు. ప్రభువులు సెలవిచ్చిన ప్రవేశపెట్టేదిన
0: తవ్వారిక, ఇంకను ఆలస్యమా? సత్వరమే వారి లోనికి తోడితేము.
2: అనవరత దానగుణ ధౌరేయ రాధేయ స్వస్తి.
0: భూసురోత్తమ, మీ చరణ సేవకుడుకు కర్ణుడు వినయాంజలి అర్పించుతున్నాడు. ఈ స్వర్ణపీఠం అలంకరించడు.
2: సమస్త సన్మంగళాని భవంతు.
0: మహానుభావ, నేడు మీ దివ్య చరణ స్పర్శచే నా దేహగేహములు రెండునూ పవిత్రీభూతములైనవి. ఇది నా పూర్వజన్మ పుణ్యము. అమరేంద్రుని బోలు తేజస్సంపన్నులకు తమ వంటి అవనీశ్వరోత్తములు అలభ్యులు కదా. నా సర్వ సంపదలు, నా ఈ ధనుర్బాణములు, నా ఈ శరీరము తమ సేవార్థమై ఎదురు చూచుతున్నది. అవశ్యము ఆజ్ఞాపించి నన్ను ధన్యులు చేయ ప్రార్థించుతున్నాను.
2: మహాదాత, నీ దానగుణ ప్రశస్తి సర్వలోకములు వ్యాపించి ఉన్నది. మున్ను వింటిని, నేడు కంటిని. నీ ఉదార బుద్ధి అనుపమానం. నేనొక శవనమును సంకల్పించి తిని సంభారములన్నీ సమకూరినవి, కానీ శుష్క కాష్టములకే కష్టము ఏర్పడినది. ఇట్టి జడివానలలో పొడి కలప కోరుతున్నందుకు అన్యథా భావించక నన్ను కృతార్థులు చేసి తొందరగా పంపకూరదిను.
0: హార్య, అగ్రహారములో రత్నమాణిక్యములో గోపు హిరణ్యాదులో కోరక

0: అల్పముకు ఇట్టి కోరికని కలిపుచ్చుతిరేలా? తమరు నా దాన గుణమును శంకించితిరా, లేక నా సత్యవాక్కును సంశయించితిరా?
1: ఎంత మాట అంగరాజ, నీ దానదయా పరత్వము లోక విదితమై ఉండగా నేనెట్లు సంశయింతును? నిన్ను నమ్మకున్నా ఇచ్చటికెట్లు ఒత్తును? నీవన్న వాటితో నాకు అక్కరయే లేదు. అడిగిన విచ్చి అంపినచో నాకు అదే 10,000.
0: భూదేవరా, తమ కోరిక అవశ్యము తీర్తును. ఒరే, ఎవరచ్చట?
2: దేవా, సిద్ధం.
0: ఒరే, మన నగరములో పొడికలపనంతయు ప్లోగు చేసి 20 బండ్లపైకి ఎత్తించి ఈ భూస్వరత్వమునకు సమర్పించడు.
2: మహారాజులు మన్నింపవలెను. పొడి పొలాలన్నీ తడిసి చాలా రోజులైనది. అందుచేతనే నూనె గుడ్డల మంటలతోనే బోనములు వండుతున్నారు ప్రభు.
0: ఓహో, అది ఆ పరిస్థితి. అటులైనా స్వామి, త్రిజిలో వచ్చేదను.
3: అవురా, దుర్యోధనుడు దుర్యోధనుడే, కర్ణుడు కర్ణుడే. నక్క ఎక్కడ, నాగేంద్రం ఎక్కడ? నేను వర్షమున తడిసి వడవడ వణుకుచూ సుయోధనుని కడగేగినప్పుడు అతడు నా శారీరక బాధను గూర్చి యోచించినట్లే కనపడలేదు. కానీ ఈ ప్రాసాదమును అడుగుడే మరుక్షణమే కర్ణుడు నూతన వస్త్రములు అర్పించి నా మనసునకు ఆహ్లాదం కలిగించినాడు. ఆహా, అదేమి, పొడి కలపన సమకూర్చుటకై భవనములకున్న దోనములను పనివారలచే కర్ణుడు ఓడదీయించుతున్నాడు. అదేమి, ఓహో, ఏమి శోచ్యము, ఏమి శోచ్యము! కర్ణుడు తన విలువిద్య నైపుణ్యంచే దోనములు లేని భవనములకు తన శరములనే దోనములుగా అమర్చుతున్నాడు. ఆహా, ఏమి కోదండ పాండిత్యము, ఏమి ధనుర్వేద కళా వైదర్జ్యము, ఏమి దానవీరత్వము, ఏమి సత్యవాక్పాలన నైపుణ్యము! భలా కర్ణ, భలా, నీవు నిజముగా దానకర్ణుడు ఒక పేరుకు తగిన మహయుడివే. నీ వంటి దానవీరుడు ఈ చతుర్దశ భవనములందు నభూవుతో నభవిష్యతి. అడిగిన కలప సమకూర్చుటకై మేడలు సైతము పడత్రోయగలుగు నీ వంటి వాడు మరొక్కడు ఏడి ఈ లోకమున?
0: స్వామి, స్వామి, తమరు ఆజ్ఞాపించిన మేరకు వలసిన పొడి కలపన బళ్ళకెక్కించి మైనపు చెట్లు కప్పించి సిద్ధపరిచింటుని తమరు ఆ బండలో తమ నివాసములు కొనిపో వేడుకొడుతున్నాను.
3: దానకర్ణ, నేను కృతార్థుడనైతిని. నీ ఔదార్యమును గాంచి నా వడలు పులకించిన నీకు సమస్త సుభములు కలుగునట్లు ఆశీర్వదించు ఆనందముగా ఎగుతున్నాను.
0: కన్యుడను మహాత్మా, కన్యుడను.
4: మంత్రి, ఇంతకు మనము చూచిన బండ్లన్నీ కర్ణుడు ఆ విప్రునకు ఇచ్చినవేనా?
5: చిత్తం.
4: అతడిట్టు సమకూర్చగలిగినాడు?
5: ఏమున్నది, మేడల దూలములు నూడదీయించినాడు.
4: మరి మేడలు ఎట్లు నిల్చెను?
5: బాణపరంపరలచే.
4: భళ, మా కర్ణుని చేతులు దానములను బాణములను కురిపింప సమాన సమర్థములు కాబోదు. అమాత్య, నాకు ముందే తెలియను, కర్ణునికి సాటి రాగల దానవీరుడెవ్వరు మరొక్కడి విధాత సృష్టిలో వెతికి చూచినను కానరా. కానీ నీ తృప్తి కోసమే నేను దానఘంటను కట్టించితిని. అర్ధి కోరిక తీర్చవలసిన అవసరములో నీ బుద్ధి ముద్దుబారిను. అందుకే మనకి శృంగ భంగం. ఇకనైనను కర్ణుని దాతృత్వ మహత్వమును గుర్తించి దానఘంటను ఊడదీయించు. లేకున్న మరిన్ని భంగపాటులు మనము చూడవలసి వచ్చు.
5: దేవా, నా అజ్ఞానమును మన్నింపవేడుచున్నాను. అంగరాజేంద్రుని తమ సామంతునిగానే ఊహించుకుంటుని కాని దాన సామ్రాజ్య సార్వభౌముడని ఊహింపనైతను. తమ ఆజ్ఞను ఇప్పుడే నిర్వర్తించను. ఓరి సేవక, ఆ దానఘంటను ఊడదీయించి దాచ పంపము.
4: చిత్తం.

మీరింతవరకు శృంగభంగము నాటిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ముద్దు ముద్దుగా పలికితే ముచ్చాలురాలు.
1: అరే అరే అరే అరే అరే.

0: ఏ దొంగ దోచునో ఎవరికి తెలుసు,
1: వరే వరే వరే వరే వరే,
2: ఏ దొంగ దోచునో ఎవరికి

మీరు విన్న పాట చిక్కడు దొరకడు ఈ చిత్రం నుంచి. పాట విన్నారు, ఇప్పుడు వినండి చల్ మోహన్ రంగా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన జాలాడి, సంగీతం బి శంకర్.

సింధూర కుసుమాలు సిగముడవన అందాల గంధాలు పూసేయన సింధూర కుసుమాలు సిగముడవన చిలకమ్ము కులికి పలుకమ్ము ఆ చిలకమ్ము

నాయనా పొగరంతా ఎగరేసి ఒగలన్నీ ఒలకేసి కవ్వించబోకమ్మ కలికి ఈడు జోడు మనకు ఇంపుగా.

మీరు విన్న పాట బుద్ధిమంతుడు. ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట. గీత రచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్. ఇప్పుడు వినండి చందన. ఈ చిత్రం కోసం జానకి పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి చిలక గోరింక. ఈ చిత్రం కోసం శ్రీశ్రీ గీతరచనకు సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

స్కందోత్పత్తి హరికథ వింటారు. శ్రీమతి జయంతి సావిత్రి గారి స్కందోత్పత్తి. వయలిన్ శ్రీ కొత్తకూట శంకర్. మృదంగం శ్రీ ఒన్నూరు స్వామి. వినండి స్కందోత్పత్తి హరికథాగానం.

ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వకమైన నమస్సుమాంజలులను సమర్పణం చేస్తూ ఎన్నదగినటువంటి సంతానాభివృద్ధి, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము మరియు ఆరోగ్యప్రదాయకమైనటువంటి చరిత్ర, స్కందలోక ప్రాప్తిని కలుగ చేసేటువంటి కథ స్కందోత్పత్తి అని శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి విశ్వామిత్రుని నోటి ద్వారా రామచంద్రమూర్తికి ఈ సుబ్రహ్మణ్య జననము అనేటువంటిది ఒక విధంగా అద్భుతమైనటువంటి అపార శివ కటాక్షం ఈ సృష్టికి. ఆ అపార శివ కరుణకు నెలవైన కథ ఈ కుమారస్వాముల వారి యొక్క చరిత్ర. దీన్నే కుమార సంభవము అని వాల్మీకి ఒక మాట అన్నారు. మహాకవి కాళిదాసు దాన్నే కుమార సంభవంగా మహాకావ్యంగా రచించేశారు.

ಮಹಾಶೀಲರ ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರ್ಷ್ಯ ಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ. ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಾರಿ యొక్క అపార కరుణ పసి వయస్సులో ఉన్న రామచంద్రమూర్తికి కావాలి, సంతానాభివృద్ధి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య జననం విని తీరాలి, పారాయణం చేయాల్సిందే. వాల్మీకి మహర్షి రామాయణ మొత్తం మీద ఫలశ్రుతి చెప్పినటువంటి రెండే రెండు ఘట్టాలు ఉన్నాయి. ఒకటి గంగావతరణము, రెండవది సుబ్రహ్మణ్య చరిత్రము. అందువల్ల అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర అపారమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కృపామయత నిండి ఉన్నటువంటి కథ. అట్టి అవతారమూర్తి అయినటువంటి సుబ్రహ్మేశ్వర స్వామి ప్రారంభము. శ్రీ సుబ్రహ్మణ్యుని చరిత్రము ఆశ్రిత జనులకు అత్యంత శుభప్రదము. భాసుర దివ్యా

కథా ప్రారంభం ఎక్కడి నుంచంటే, పూలబాణాలను వేసి పరమేశ్వరుణ్ణే ఓడించాలనుకున్నాడు మన్మధుడు. లోకల్లో వాళ్ళందరి పైన పూలబాణాలు కుప్పలుగా కురిపించి వాళ్ళందరినీ కామ మోహితులను చేశాడు. అందువల్ల ఈశ్వరుణ్ణి కూడా గెలవగలను అనుకున్నాడు. కొండ వెళ్ళి కొండను గొర్రె వెళ్ళి ఢీకొన్నట్లుగా ఈశ్వరుణ్ణి ఢీకొనడానికి వచ్చాడు. ఈశ్వరుడి పైన పూలబాణాలు వేశాడు మన్మధుడు. బాణాలు కాదు, ఒకే ఒక్క బాణం వేశాడు. ఒక్క ప్రపంచం అంతటి పైన పూల బాణాల వర్షాన్ని కురిపించిన వాడు. ఒక్క బాణం ఈశ్వరుడి పైన వెయ్యగానే మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి పిడికడు బుడిద చేసి కింద పడేస్తాడు పరమేశ్వరుడు. అదే పరమేశ్వరుడు. అలా చెయ్యగానే ఏమైపోయింది? సృష్టి అంతా అల్లకల్లోలమైపోయింది. లేదు, సృష్టి మన్మధుణ్ణి పుట్టించినటువంటి కారణం ఏమిటంటే ఈ సృష్టి క్రమం అనేటువంటిది జరుగుతూ ఉండాలి. దానికి అతని ఉద్యోగం అది. అందుకోసమని ఆయన సృష్టించారు విష్ణుమూర్తి తన మనసులో నుండి మన్మధుణ్ణి. అటువంటి మన్మధుడు లేడే, అసలు ఈ శివపార్వతుల కళ్యాణం ఎలా జరుగుతుంది? ఎందుకు జరగాలి శివపార్వతుల కళ్యాణం? అక్కడ తారకాసురుడికి వరాలిచ్చి ఉన్నాడు మహానుభావుడు బ్రహ్మగారు. వాడు పార్వతీ పరమేశ్వరులకు, వారి యొక్క వీర్య తేజో సంభవుడైనటువంటి వాడు మాత్రమే నన్ను చంపగలడు. ఆరు ముఖాలు కలిగిన వాడు కావాలి, 12 చేతులు కలిగిన

ఉన్నటువంటి వాడు కావాలి, బ్రహ్మణ్యుడై ఉండాలి, కేవలం 5 సంవత్సరాల వయస్సు మాత్రమే కలిగి ఉండాలి, సమస్త లోకాలకు సేనాధిపతి అయి ఉండాలి, అటువంటి వాడు మాత్రమే నన్ను చంపగలడు అన్నారు. పూలబాణాలే కింద పడిపోయాయి. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలాగా? అంతా అమ్మవారు పార్వతీదేవి మన్మధుడు మరణించిన తరువాత ఆయన పూలబాణాలు, ఆయన యొక్క ధనస్సుని, ఆ చెరకు ధనస్సుని అమ్మవారు తీసుకున్నారు. అందుకే లలితా శాస్త్రాల్లో మనోరుపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అన్నారు. అమ్మవారు ఆ కోదండాన్ని పట్టుకుందిట. ఏ కోదండాన్ని? ఇక్షుకోదండాన్ని పట్టుకుందిట. ఆవిడ పూలబాణాలను ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తో ఆవిడ ఎప్పుడైతే ఆ మన్మధుడి యొక్క చెరుకు గడ ధనస్సును ధరించిందో పరమేశ్వరుడు వచ్చి అమ్మవారి పక్కనే కూర్చున్నాడ. సృష్టి అంతా స్వాధీనమైపోయింది జగజ్జననికి. పరమేశ్వరుడు మారు మాట్లాడకుండా పక్కన కూర్చున్న అమ్మవారి మెడలో ముచ్చటగా మూడు ముళ్ళు వేసేసాటండి. ఇద్దరికి పెళ్ళైపోయింది. ఆ తరువాత తన అపారమైనటువంటి కరుణతో రతీదేవి ఏడుస్తూ ఉంటే మళ్ళీ తిరిగి ప్రాణం పోయించిందట భర్త గారి చేత. అంత అపార కరుణామూర్తి ఆ తల్లి పార్వతీదేవి, రాజరాజేశ్వరీదేవి. ఆమెకి ఒక్కటే ఒకే ఒక్క మాట ఆ తల్లిని గురించి, క్షిప్రప్రసాదిన్ని, అమ్మ నువ్వే శరణు అన్న వెంటనే రక్షించగలిగేది ఆ పరమేశ్వరి మాత్రమే. అలా రక్షించేసిందిట మన్మధుణ్ణి. నువ్వు ఒక పరమేశ్వరుడి జోలికి మాత్రం రాకురానాయనా, సృష్టి అందరిపైన వేసుకొని పూలబాణాలు అని అమ్మవారు ఏం చేసిందిట, తాను శివకామ సుందరి, తన మన్మధుడు లేకపోతే కామ సుందరి అయింది ఆమె, మన్మధుడు ఉద్యోగాన్ని తీసుకుని శివునితో చేరి ఆవిడ శివకామ సుందరి అయిందిటండి. ఆవిడ అలా శివకామ సుందరి అయి పరమేశ్వరుడితో కూడి ఉండగా సమస్త దేవతలు అన్నారు, ఇంకా మీరు కుమారస్వామిని కనవలసినటువంటి సమయం వచ్చింది, మీరిద్దరూ ఏకమై ఈ సృష్టిని కాపాడాలి అని ఎప్పుడైతే ప్రార్థించారో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతానికి వెళ్ళడానికి సంసిద్ధులై ఉన్నారటండి. అమ్మవారిని దేవీగణాలు ఎంత చక్కగా అలంకరిస్తున్నారో తెలుసా అండి. ముగ్ధమోకన సౌందర్యమూర్తి గౌరీ, అమ్మవారు ముగ్ధమోకర సౌందర్యమూర్తి గౌరీ. అమ్మవారికి అటువంటి తల్లికి చక్కని పూల జడ వేసి కస్తూరి బొట్టు పెట్టి కలువరేకుల కన్నుల కాటుకనిడి చెలువ మెసగు తెల్లని పట్టు చీరగట్టి అమ్మవారికి, ఆ పైన చందనాగరు లలదిరి సుందరికిని శివుని కన్నుల పంట ఈ సిరుల మూట అని. అమ్మవారు శివుని కన్నుల పంటట. ఆవిడ సర్వాలంకారాలతో అలంకరించేశారు. ఈయన పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అని చూస్తే భూరి పూసుకున్నాడు. తలమించి గంగమ్మ ఒక వంక ప్రవహిస్తోంది. పాముల హారాలతో ఉన్నాడు పరమేశ్వరుడు. ఎవరిని చేస్తారు, ఎవరు చేస్తారు ఈయన్ని పెళ్లి కొడుకుని? తల్లిదండ్రి ఉన్నారా, అక్కజల్లెళ్ళు ఉన్నారా, నాన్న వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేనటువంటి వాడు నిరామయుడు ఈయన గారు పరమేశ్వరుడు. నిరాసక్తుడు, ఎప్పుడు చూసినా జపం చేసుకుంటూ కూర్చుంటాడు ఈయన. నా స్వామిని నేనే అలంకరించాలని చెప్పి పరమేశ్వరుని ఎలా అలంకరించిందిట, మల్లెపూల మాల మహాదేవునకు వేసి, మంచి మల్లెపూల మాల తీసుకొచ్చి స్వామివారి శరీరం నిండా మల్లెపూల మాలను అలంకరించిందిట. గంధమలద మేన గౌరీ అంత కప్పురములు జల్లి ఒప్పుగా అర్చించే ప్రణయ వేడుకలకై పార్వతమ్మ. అలా ఒక అలా అలంకరించుకున్న తరువాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని దహరాకాశం అనే పేరు కలిగినటువంటి అద్భుతమైనటువంటి గుహ ఉందిట. అది ముందు చూడ్డానికి మాత్రమే గుహలా ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అద్భుతమైన ఉద్యానవనాలు, చక్కనైనటువంటి శెలయేళ్ళు, అనేకమైనటువంటి మనోహరమైనటువంటి పక్షులు, చక్కని సుగంధభరితమై ఉన్నటువంటి ఆ పుష్పోద్యానవనాలలో ఫల పుష్ప భరితమై తుమ్మెదల ఝుంకారాలతో శృంగార కేళీ విలాసాలకు అనువైనటువంటి పూల పొదరిండ్లతో అద్భుతమైన కేళీ మందిరాలతో వర్ణించడానికి వెల కట్టలేనంత, వర్ణించడానికి శక్తి చాలనంత అద్భుతమైనవన్నీ కూడా దహరాకాశంలో ఉండట. అందువల్లనే దహరాకాశం అంటే అమ్మవారికి చాలా ఇష్టంట, మనకి లలితా సహస్రాల్లో చెప్తారు. అలా అమ్మవారు ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని పెడుతున్నారు అండి. ఆహా, ముందు అమ్మవారిని చూద్దాం. చంపేయ గౌరాధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయ.

बालेंद संकलित से खराया शैलाधिराज जा मनोहराया लीला चालित विपुला त्रिभुवन। हर नम पार्वती बताइए घर घर महादेवा। పార్వతీ పరమేశ్వరులిద్దరు చెయ్యి చెయ్యి పట్టుకొని సంపంగి పూల యొక్క అలంకారాలతో ఘుమఘుమలతో పార్వతీదేవి కర్పూరాదులను అలదుకొని ఉన్న ఆ సుగంధ పరిమళాలతో పరమేశ్వరుడు ఏమండి ఆయనమో జటాధరుడై ఉన్నట్ట. అమ్మవారు చక్కన ఇళ్ళ మల్లె పువ్వుల యొక్క మాలలను చుట్టుకొని ఉన్నదట కుప్పులో. అట్టి పార్వతీ పరమేశ్వరులిద్దరు వెళుతున్నారు. అమ్మ కాళ్లకు చుట్టుకున్నటువంటి అలంకరించుకున్న కంకణములు గల్లు గల్లుమంటుంటే ఆవిడ నడుస్తోంది. పాదాలకు అలముకున్నటువంటి పనిరాజుల బుసబుసమంటుంటే ఈశ్వరుడు నడుస్తున్నాడు. బంగారు ఆభరణాలను ఆమె ధరించి ఉన్నది ఏమండి ఆ పాముల ఆభరణాలను ఈయన ధరించి ఉన్నాడు. అట్టి పార్వతీ పరమేశ్వరులిద్దరు దహారాకాశంలోకి విడుతూ ఒక్క క్షణం ఆగారట. పరమథగణంబులారా నందీశ్వర భృంగీశ్వర చండీశ్వరాదులారా ఎట్టి ప్రళయం వచ్చినా మా అంతకై మేము మళ్ళీ దహారాకాశ గుహలో నుండి వచ్చేంత వరకు మా ఏకాంతాన్ని భంగం చేయవద్దు అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకాంతంలోనికి వెళ్ళిపోయారు. ఎన్నాళ్ళయిందండి ఏకాంతంలోనికి వెళ్ళి? కాదు, ఎన్ని సంవత్సరాలయ్యిందండి? మన రామాయణం ప్రకారంగా అయితే 100 దివ్య సంవత్సరాలయ్యిందండి. వాళ్ళిద్దరు ఇంకా బయటికి రాలేదు. శివమహాపురాణం ప్రకారంగా అయినట్లయితే 1000 సంవత్సరాలు అయిపోయిందట ఏకంగా. దేవతలు హడిలిపోతున్నారు. అసలు తారకాసురుని చంపేవాడు పుడతాడా? ఈ సృష్టిని నాశనం చేసేటువంటి వాడు పుడతాడా? వాళ్ళిద్దరి శక్తి కలిసి పుట్టినటువంటి ఈ శక్తిని ఈ భూమి భరించగలదా? ఈ 14 లోకాలు తాళగలవా? ఎలాగైనా పరమేశ్వరుడిని మనం ప్రార్థించుదామని చెప్పి బ్రహ్మగారితో సహా అక్కడికి చేరుకున్నారు. చేరుకొని పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా వాళ్ళందరూ కూడా ప్రార్థించారట.

ఇలా ప్రార్థించగానే అమ్మవారు మైమరచి ఉన్నది గాని వారు చేసే ప్రార్థనలకి వారు చేసే రోదనలకి పరమేశ్వరుడు భక్తుల యొక్క ఆలాపనల యందు ఎప్పుడు మనస్సు కలిగి ఉంటాడు కదా, ఆయన ఏకాంత భంగం జరిగింది ఈశ్వరుడికి. వెనువెంటనే దహరాకాశంలో నుంచి ఈశ్వరుడు వచ్చాడు, ఈశ్వరా మా పైన దయ ఉంచాలి.

కడుపున పుట్టబోయేటువంటి శక్తి ఎటువంటిదో ఏమో, ఇప్పటికేవయ్యి దివ్య సంవత్సరంబలు గడిచినవి కదా, అందువల్ల మా పైన నువ్వు దయ ఉంచి ఏం చెయ్యాలి. జగతి మరచి క్రీడించు ఓ జనకులారా, నీదు వీర్య సంభవుడై నగడువాని సృష్టి తాళగలుగునో లేదో, అష్టమూర్తి పార్వతియు నీచే సంతతి పడయ తగదు, పార్వతి నీచే బిడ్డల పడయ తగదు. మీరిద్దరూ పిల్లల్ని కనడానికి వీల్లేదు, సృష్టి నాశనం అయిపోతుందో, ఏమిటిరా ఈ విపరీత ధోరణి, ఎవడురా మీకు సలహా ఇచ్చింది? మా ఏకాంత భంగం చేశారు పార్వతి కడుపునందు నా దివ్యమైనటువంటి ఊర్ధ్వరేసును ప్రవేశపెట్టి తారకాసుర సంహారం చేసి సృష్టిని రక్షించేటువంటి వాడు పుట్టవలసిన సమయంలో మీరు కార్యభంగం చేశారు. ఎంత పని చేశారు, మాకు సంతానం కలగకుండా ఉండమంటారా, ఏం చేయమంటారు? ఆవిడొక మూల నువ్వొక మూల తపస్సు చేసుకోండి, ఇదా ఆఖరికి మీరు చేసినటువంటి పని, ఏకాంత భంగం చేశారా.

చేశారు. పార్వతి కడుపునందు నా దివ్యమైనటువంటి ఊర్ధ్వరేసును ప్రవేశపెట్టి తారకాసుర సంహారం చేసి సృష్టిని రక్షించేటువంటి వాడు పుట్టవలసిన సమయంలో మీరు కార్యభంగం చేశారు. ఎంత పని చేశారు, మాకు సంతానం కాకుండా ఉండమంటారా? ఏం చేయమంటారు? ఆవిడ ఒక మూల నువ్వొక మూల తపస్సు చేసుకోండి, ఇదా ఆఖరికి మీరు చేసినటువంటి పని, ఏకాంత భంగం చేశారా? సరే, నేను భక్తులకు భయప్రదాయకుణ్ణి, భోళా శంకరుణ్ణి, భక్తవ శంకరుణ్ణి, మీ కోరిక ప్రకారంగా మేమిద్దరం కూడా పిల్లల్ని కనము. సరే, బాగానే ఉంది, కానీ పాపం నా వల్ల తన గర్భవాసమందు మా ఇద్దరి తేజస్సును మోసి ఓ బంగారు తండ్రిని కనాలని కలలుగంటూ మై మరచి ఉన్న పార్వతికి నేను ఏమని చెప్పగలను? పడతి గర్భంబు పండింపబడయనైతి, పడతి గర్భంబు పండింపబడయనైతి, కర్మమనుభవింపవలను కర్తలెవరు, కర్మమనుభవింపవలను కర్తలెవరు, ఏమి చెప్పుదు నా ప్రియ సఖి హైమవతికి, ఏమి చెప్పుదు ప్రియ సఖి హైమవతికి, భక్త వత్సలుడనను నా బాస మాత్రమే నిలచే, భక్త వత్సలుడనను బాస నిలచే. సరైతే, అద్భుతమైనటువంటి నా రుద్రవీర్యాన్ని నా భార్య యందు ప్రవేశపెట్టద్దన్నారు. మరి మీకు తారకాసుర సంహారం చేసేవాడు ఎలా పుడతాడు? ఇప్పుడు నా వీర్యాన్ని నేను ఈ లోకానికి ప్రసాదించాల్సిందే, దాన్ని భరించగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? భరించాలి అంటే ఓర్పుకు ముందర ఎవరిని చెప్తారండి? భూదేవిని చెప్తారు. కాబట్టి ఆవిడ మీద ఏం పడవేసినా ఆవిడ భరిస్తుంది మహాతల్లి. అందువల్ల ఆ భూదేవిని మేము ప్రార్థిస్తామమ్మా భూమి తల్లి, ఆ శివశక్తుల యొక్క పార్వతీ పరమేశ్వరుల మహాదివ్యమైనటువంటి ఆ రేతో తేజోశక్తిని నీవు భరించాలి తల్లి అన్నట్టు. ఇంతకన్నా మహాభాగ్యమా? తారకాసుర సంహారంలో నాది ప్రధాన పాత్ర, నా కడుపున శివ తేజస్సు పుడుతుందా? ఇంతకన్నా ఇంకేమన్నా భాగ్యం కావాలా? నేను సిద్ధంగా ఉన్నానందుట ఆవిడ. అంతే, పరమేశ్వరుడు కాస్త ఆవిడికి ప్రసాదించేశాట. ఆయన వెళ్ళిపోయి జపంలో కూర్చున్నారు. ఇక్కడ ఈ భూదేవి తల్లడిల్లిపోతుందిట. నేనేదో వీర్య తేజస్సు అనుకున్నాను, కానీ అగ్నిగుండాన్ని తెచ్చి నా కడుపులో పెట్టారని నేను అనుకోలేదు. ఓ దేవతలారా, ఓ బ్రహ్మాదులారా, నేను భరించలేను అన్నది. అనగానే అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఆ విష్ణుమూర్తి, మీరే చెప్పాలి దీనికి ఏదైనా మార్గం అని అంటే, అది ప్రళయ భీకరమైనటువంటి అగ్ని, అగ్నిని భరించగలిగిన వాడెవడు? అగ్నే భరించాలి. కాబట్టి ఆ అగ్నిదేవుడికి అప్పచెప్పండి అన్నారట. ఒరే అబ్బాయి, తప్పదురా నీకు, లోక కళ్యాణం కోసం నువ్వు కూడా కొంచెం మండించుకోవాల్సిందే. ఇదిగో ఈ భూదేవి వదులుతున్నటువంటి శివ వీర్య తేజస్సు శక్తిని, దీన్ని నువ్వు నీ గర్భంలో భరించాల్సిందే అన్నారట. సరే సరే అన్నట. అది అగ్ని అనుకున్నాడు, కానీ ప్రళయాగ్ని అని తెలియదు పాప ఆయనకి. ఎప్పుడైతే తనలోనికి ఆ రుద్ర వీర్య శక్తి మహా తేజోవంతమై కోటూర్య ప్రభాభాసమై ఒక్కసారి 1000 అగ్నులతో కలిసినటువంటి వేడిమి కలిగి దుస్తరమైన దుర్నీరి చూడ్డానికి కూడా వీల్లేదు, దాన్ని చూడ్డానికి కూడా వీలు కావడం లేదు. అటువంటి రుద్ర తేజస్సుని అగ్నిదేవుల వారు పొట్ట బాదుకోవడం మొదలుపెట్టాట. మా భూమి తల్లి ఎలా భరించిందో ఈ రుద్రవీర్యాన్ని. అగ్ని అనేటువంటి నేను అగ్నిని భరించలేకపోతున్నాను, నన్ను ఎవరన్నా రక్షించండి ఓ దేవతలారా అని అన్నట. అనగానే అప్పుడు ఏం జరిగింది, వీళ్ళందరి ఏడుపులు విన్నటువంటి ఆ పార్వతీదేవి, స్వామివారు ఎక్కడ? ఇక్కడ శయనం మీద లేడు, పువ్వుల సజ్జ మీద లేడు, ఉద్యానవనంలో లేడు, చక్కనైనటువంటి జలాశయాలలో లేరు, నా నాథులు ఎక్కడున్నారు అని అంటే, అప్పుడే అన్నారు, అదుగోనమ్మ అవతలు ఉన్నారమ్మ, వారు జపం చేసుకుంటున్నారు. ఇదేమిటి అసలు జపం చేసుకోవడం ఏమిటి అంటుంటే, ఈ దేవతల యొక్క మొరలన్నీ వినబడుతున్నాయి. ఆవిడ కాస్త బయటికి వచ్చింది, ఆశ్చర్యపోయింది వీళ్ళందరినీ చూసి. ఆశ్చర్యపోయిన తర్వాత, స్వామి ఏమిటి ముక్కు మూసుకునేది తపస్సు చేస్తున్నారు, నా గతి ఏమిటి అన్నది ఆవిడ కాస్త. ఆ గతి అనగానే, దేవి ఏం చేస్తాము, దేవతలందరూ పాపం వారందరూ కోరుకున్నారు మనకి సంతానం కలగాలని, కాదు మనకు సంతానం కలగకూడదని కోరుకున్నారని అనగానే, అమ్మవారు విషయాన్నంతటిని విని ఆగ్రహమూర్తి అయిపోయింది.

మార్గులారా, నీచులారా, ఎవరురా చెప్పింది ఏకాంతంలో ఉన్నటువంటి దంపతులను ఎవరైనా వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేస్తారా? ఎంత మహాపాపం! ఎన్ని రకాల పాపాలు కావాలంటే, చుట్టుకోవాలంటే ఏకాంతం దంపతుల్ని భంగం చేయాలి? అంతటి పాపకార్యానికి ఒడిగడతారా? శివవీర్యాగ్నిని నా గర్భమునందు ప్రవేశపెట్టకుండా, నేను మోసి నా బిడ్డను కనకుండా, లోకాలగన అమ్మనే అమ్మను కాకుండా చేస్తారా మీరు? ఎంత నీచత్వం మీది! మీకు ఎవరి సలహానిచ్చారు? ఎందుకింత దుష్కార్యానికి ఒడిగట్టినారు? ఇకపైన మీ దేవతలందరికీ కూడా సంతానం అనేటువంటి కనే యోగం లేకుండా మీ భార్యలకి మీరు గొడ్డువాండ్రై బతుకుదురుగాక. మీరు చేసిన పాపానికి ఫలిత మీరు అనుభవించాల్సిందే. మీ 33 కోట్ల దేవతలు ఎప్పటికీ కూడా 33 కోట్ల దేవతలే, అందులో ఒక్కడు కూడా పెరగడు. ఎందుకంటే మీ భార్యలు ఎవరు కూడా సంతానం కనరు. సంతానం ఎప్పటికీ కనకుండా పోదురుగాక. ఏవమ్మా భూమిదేవి, ఈశ్వరుడు రుద్రం వీర్యం అనగానే కొంచెమైనా ఆలోచించవద్దా? పార్వతీ అమ్మవారు ఉంటూ ఉంటే రుద్రవీర్యాన్ని నేనెందుకు భరించాలని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు కదా? ఇక పైన నిన్నేలేవాడు ప్రతి ఒక్కడు నీ భర్తే. ఓ మహారాజు గారు నీకు భూమిపతి అంటారు, భూమిపతి అంటారు. మహారాజు గారి కొడుకు కూడా నువ్వు భర్త, నీకు నువ్వు భర్త అవుతాడు. నీకు మహారాజు గారి మనవడు కూడా నీకు భర్త అవుతాడు. నీకు ఈ భూమిని ఎలా ప్రతి ఒక్కళ్ళు నీ భర్తలు, పలు భర్తలను కలిగి ఉందిగాక నీవు అంటూ, ఒకచోట ఎర్రని నేలగా, ఒకచోట నల్లని నేలగా, ఒకచోట సుగంధంగా, ఒక్కొక్క చోట దుర్గంధంగా, ఇంకొక చోట పాడుపడిన భూమిగా రకరకాల వర్ణాలు, రకరకాల స్థితులను పొంది నానా వ్యర్థమైనటువంటి నీచమైన పదార్థములందు నీ అందు నిండి ఉండుగాక. ఇన్నాళ్ళు రత్నగర్భ అన్నారు కదా భూమిని, కాదు నానాగర్భ అని. రేరే సురగణ సర్వే దేవతా, దుర్మార్గులారా, మీకు పిల్లలు లేకుండా గారు మీరు అనుభవించండి ఇక పైన అంటూ అమ్మవారు అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ అగ్నిదేవుడు గడగడా చల్లగా ఉడికిపోతున్నట్టు. అసలు ఆ రెండవసారి పుచ్చుకున్నది ఈయన గారే కదా. వీడికి కడుపులో చూస్తే మండిపోతుంది, అమ్మవారిని చూస్తేనేమో చేతులు కళ్ళు చల్లబడిపోతున్నాయి. లోపల చల్లదనము, లోపల వేడి, పైన చల్లదనము లోపల వేడి. హడిలిపోతూ ఉన్నట్టు అగ్నిదేవుడిని చూసింది దుర్మార్గుడా, ఎంత పని చేశావు నువ్వు! మా ఏకాంతానికి భంగం కలిగించి శివవీర్యాన్ని నువ్వు ధరిస్తావా? ఇక పైన నీ అగ్ని అందు, నీ అగ్ని అందు నానా విధంబులైనటువంటి పదార్థములను అగ్నిలోని వేసి కాలుస్తారు. మధురమైన వంటలు చేసుకుంటూ ఉండాల్సిందే నీకు, ఇంకా నీ జీవితం అంటే వంటలు చేసుకుంటూ ఉండాల్సిందే. ఎవరినైనా కూడా ఎటువంటి శవంబులనైనా వేటినైనా కూడా తగలబెట్టవలసిందే. నానా వ్యర్థ పదార్థములను నీ అందే పడవేస్తారు. కలియుగంలో అయితే ఇంకా ప్లాస్టిక్ లాంటివి కూడా తీసుకొచ్చి నీ అందు పడేస్తారు. చేసిన పాపానికి నువ్వు అనుభవించదుగాక అని అగ్నిదేవుణ్ణి కూడా శపించి ఆవిడ కోపంతో లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తరువాత అగ్నిదేవుడు మండిపోతున్నాడు. అయ్యో, అసలే లోపల మండిపోతోంది అనుకుంటుంటే ఈ మహాతల్లి యొక్క శాపాలకు నేను ఏం చెయ్యను, ఈ తాపానికి ఏం చెయ్యను అంటూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తుల వారు వీళ్ళందరినీ కూడా కరుణించారు. ఎందుకంటే ఇటువంటి మంత్రాంగములన్నీ చేయగలిగినటువంటి వారు పరమేశ్వరుడు బ్రహ్మగారు కాదు, ఒక్క విష్ణుమూర్తి ఒక్కడే ఇవన్నీ చేయగలిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అగ్నిదేవా, అసలు నీవేమీ కూడా విచారించవలసినటువంటి అవసరము లేదు. అమ్మవారు కాస్త ప్రశాంతత వహించిన తరువాత ఈ శాపాలన్నిటికీ కూడా మీకు విమోచనం లభించే మార్గాన్ని మనం చూద్దాము. ఇప్పుడు మీరేమి విచారించకండి అంటూ ఉంటే, నా గర్భవాసమందున్నటువంటి ఈ అగ్నిని నేను భరించలేకపోతున్నా, నన్నేం చెయ్యమంటారు అన్నారు. అనగానే అప్పుడు ఏమని చెప్పారు అనంటే, తిన్నగా మంటను చల్లార్చుకోవడానికి ఏం కావాలి

వాలి జలములు కావాలి. ఆ జలములు ఎవరై ఉన్నారు? గంగాదేవి అయి ఉంది. ఆ గంగాదేవి ఎవరికి ప్రియమైనటువంటిది? హిమవత్ పర్వతరాజు గారికి ఇద్దరు కూతుళ్ళు, ఒకరు గంగాదేవి పెద్దది, రెండవది పార్వతీదేవి. శివవీర్యాన్ని కనుక గంగాదేవికి ఇచ్చినట్లయితే పరమ పవిత్రమైనటువంటి ఆ గంగ సోదరి అవుతుంది ఆవిడికి. అందువల్ల మనల్నంటే చెప్పించింది తప్ప ఆవిడ. ఇప్పుడు గంగాదేవి తన సోదరి, తన తేజస్సుని ఈశ్వర తేజస్సుని కలిపి తన తన సోదరి అయిన తన అక్కగారైన గంగాదేవి తన గర్భంలో పెట్టుకుంది అంటే ఆ గంగ నుండి ఓ చక్కనైనటువంటి పార్వతీ పరమేశ్వర్ల తేజం బిడ్డ రూపంలో వస్తుందంటే పార్వతీదేవి కోపగించుకోదు, ఆమె శపించదు, మనమేమి విచారించవక్కర్లేదు. కాబట్టి నువ్వు తక్షణమే వెళ్ళి వెంటనే వదిలిపెట్టేయకు అగ్నిదేవ, వెళ్ళి దేవతలందరూ కలిపి ముందు గంగాదేవిని ప్రసన్నం చేసుకోండి. అలా అన్నటువంటి సమయంలో అప్పుడు సమస్త దేవులు, అగ్నిదేవుల వారు ముందుగా ఏకాంతంగా వెళ్ళి ఆ గంగానదేమ తల్లిని ప్రార్థించారట. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభు

నీవు కరుణించకపోతే లోకాలన్నీ నాశనమైపోతాయి. నా కడుపు 1000 రెక్కలైపోయింది, నా జవసత్వములన్నీ నాశనమైపోయాయి, సృష్టి అంతా కూడా కూలిపోయే సమయం వచ్చింది. గంగానదీమ తల్లి అపార దయామయీవై పార్వతీ పరమేశ్వరుల యొక్క ఈ రుద్ర వీర్యాన్ని మహాగోళాకారమై ఉంది. అగ్ని కీలలతో భగ భగ మండిపోతుంది. సూర్యుడు కోటి రూపాలతో ఉన్న భయపడిపోతున్నాడు. అటువంటి తేజోవంతమై ఉంది. అందువల్ల అది నీలో వదిలిపెట్టడానికి నాకు అనుమతినిచ్చి లోక కళ్యాణ దీక్షలో పాలు పంచుకో తల్లి అన్నారు. అనగాడు ఆవిడ పొంగిపోయిందిట. పరమేశ్వరుడు రుద్రవీర్యాన్ని పార్వతీదేవికి సమర్పించాలని చూసినప్పటికీ కూడా ప్రాప్తం ఒకటి ఉంటుంది కదూ, ఆ ప్రాప్తాన్ని నాకిచ్చాడు ఈశ్వరుడు. ఆయన సంకల్పం, ఆయన లీలలు అద్భుతమైనటువంటిది. నేను ధన్యురాలనయ్యాను, కాస్త అలంకారం చేసుకుని వస్తాను. ఆ శివ రుద్రశక్తిని నేను ఆనందంగా సంతోషంగా కనాలి బిడ్డల్ని. అందువల్ల ఎటువంటి సందేహాలు లేకుండా పరమ పవిత్రమైన పరమానంద భరితమైనటువంటి హృదయంతో మనసుతో ఉల్లాసంగా శివరుద్ర వీర్యాన్ని నేను స్వీకరిస్తాను. అగ్నిదేవాన్ని సర్వాలంకార భూషితురాలై గంగానదీమ తల్లి వచ్చి ఆ తల్లి ఆ అగ్నిదేవునిలో ఉన్నటువంటి రుద్రవీర్యానికి ఆహ్వానం పలికిందిటండి. అప్పుడు అగ్నిదేవుల వారు కాస్త తనలో ఉన్నటువంటి రుద్రవీర్యాన్ని వదిలిపెడుతూ ఒక్కసారిగా అన్నట్ట, అమ్మా దీనిని ఒకవేళ నీవు భరించలేకపోతే కొంత భాగాన్ని నువ్వు ఎంతవరకు భరించగలవో అంతవరకు వహించి మిగిలిన దానిని నువ్వు గంగా జలాలలో వదిలిపెట్టు అన్నారు. అనగానే సరేనని స్వీకరించినటువంటి గంగ ఒక్కసారిగా వెర్రులెత్తిపోయింది. మొత్తం నీళ్లన్నీ కూడా పొంగిపోతూ ఉడికిపోతూ గగన సీమలలోనికి ఆకాశ గంగలైపోయినాయి. ఆ జలజీవాలన్నీ కూడా నాశనమైపోతుంది. నా వల్ల కాదమ్మా, ఉడిపట్టడానికి సిద్ధమైనాను కానీ ఈ రోజున నేను కాస్త మండిపోతూ ఉన్నాను. నా జలాలు హిమనదీ జలాలు, హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి వచ్చిన అత్యంత శీతలీకరణ

ప్రాణంతో ఉన్నటువంటి జలాల్, అటువంటిది ఆ జలాలను నేను భరించలేకుండా ఉన్నాను, నా వల్ల కావడం లేదంటూ గగ్గోలు పెట్టిందట గంగానదీమ తల్లి. నా వల్ల కాదమ్మా.

సకల దేవతలందరూ అంటున్నట్టు ఇదేమిటమ్మా, బిడ్డను కనడానికి నొప్పులు పడ్డాను కానీ పిల్లను కడుపులో పెట్టుకోవడానికి కూడా నొప్పులు పడుతున్నావు ఏమిటమ్మా, అమ్మో అయ్యో రక్షించండి అని ఏడుస్తుంది గంగాదేవి. ఆవిడిలో ఉన్న జల జంతువులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయట, మొత్తం ఆమెలో ఉన్న సమస్త తేజములన్నీ కూడా నాశనం అయిపోతున్నాయట. అప్పుడు విష్ణుమూర్తుల వారన్నారు, అమ్మాయి గంగా నువ్వింకేం ఆలోచించకమ్మా, నీలో ఉన్నటువంటి ఓపలేని రుద్రశక్తిని హిమాలయ పాదాలున్నాయి, అంటే హిమగిరి హిమపర్వతపు యొక్క మొదళ్ళు, ఆ పాదాల దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయి సగం రుద్ర వీర్య శక్తిని నీవు అక్కడ వదిలివేయి అన్నారు. అలా ఎప్పుడైతే వదిలివేయి అని చెప్పనని అన్నారో ఆ తల్లి అలా వదిలివేయడానికి అక్కడికి చేరుకోగానే ఆ హిమాలయ పర్వత పాదమ్ముల దగ్గరికి తనలో ఉన్నటువంటి రుద్ర వీర్య తేజస్సును క్రమంగా వదిలిపెట్టేసేసింది. ఎప్పుడైతే సగభాగం హిమాలయ పర్వత పాదాల దగ్గరకు చేరుకుందో ఆ చేరుకోవడం ఏంటి, అఖండమైనటువంటి కాంతి ద్యుతులతో శివ వీర్యం నుండి ముందర పుట్టినటువంటిది ఏమిటంటే సువర్ణం పుట్టింది. బంగారం అంతా కూడా శివుని యొక్క వీర్యశక్తి అంతా కూడా బంగారమే. ఆ తరువాత అందులో ఉన్నటువంటిది పరమేశ్వరుడి యొక్క ఛాయ కళలు ఏదైతే ఉన్నాయో అది వెండిగా మారింది. ఆ తరువాత పరమేశ్వరుడి స్వేదము అది ఏదైతే ఉందో అది కాస్త రాగిగా మారిందిట. శివుని యొక్క తదితర శక్తులు ఏవైతే ఉన్నాయో ఒకటి పాదరసముగా మరి ఒకటి రాగిగా మరి ఒకటి లోహంగా మారిపోయిందిటండి. అలా మారిపోయి ఆ శరవణ తటాకము అనే పేరు కలిగినటువంటిది ఉంది అక్కడ ఆ హిమాలయ పర్వతాల దగ్గరనే. ఆ శరవణ తటాకం వైపు శివుని యొక్క రుద్ర వీర్య శక్తి అంతా కూడా ప్రవహిస్తూ ఉంటే సువర్ణంగా మారిపోయి ఉంది కదా, అవి బంగారు సువర్ణ ప్రభలతో కాంతితో నిండిపోయిందట. మొత్తం అంతా సువర్ణమయమే, మొత్తం అంతా కూడా రజతమయమే, అందుకే రజతాద్రి అని పేరు వచ్చింది. ఆ వెండి కొండ అని మన హిమాలయ పర్వతాలకు కూడా పేరే, ఎందుకంటే శివ వీర్య శక్తి అక్కడికి చేరిపోయిందిట. అలా చేరిపోగానే అప్పుడు ఏం జరిగిందండి, సగం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దేవతలందరూ నిరుత్సాహపడిపోయారు. ఇంతకీ శివవీర్యంతో పుట్టవలసినటువంటి వాడు పుట్టలేదు, ఈ సృష్టి అంతా ఇంకేం కావాలి, వాడు మనల్ని బతకనివ్వడు ఆ తారకాసురుడు, బ్రహ్మదేవా మీరే మార్గాన్ని చెప్పాలి మహానుభావ అన్నారు. అలా అనగానే అప్పుడు విష్ణుమూర్తుల వారు అన్నారు, అమ్మా గంగాదేవి నీ అందు ఇంకా మిగిలిపోయి ఉంది రుద్ర వీర్య శక్తి, దానిని ఆ కనిపిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శరవణ తటాకంబుల వైపుకి వదిలిపెట్టు, నువ్వు గంగానదీ జలాలు అటువైపు ప్రవహించి శివశక్తిని ఆ శరవణ తటాకం వైపు ప్రవేశపెట్టు అన్నారు. దేవతలందరూ అన్నారు, పోయి పోయి రెల్లు పొదల్లో తీసుకుని వెళ్ళి శివవీర్యం ఉండాల్సిందా, ఎంత ఉన్నత స్థితిలో ఉండవలసినటువంటిది అంటే, అప్పుడు విష్ణుమూర్తుల వారు చెప్పారు, సనత్సుజాతుడు అని పేరు కలిగినటువంటి ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడు ఒకసారి ఆయన ధ్యానంలో ఉంటుండగా ఆయన కన్నుల ముందర పెద్ద యుద్ధం చేస్తున్నట్టు, రాక్షసులందరినీ సంహారం చేసేస్తున్నట్టు, మొత్తం రక్తమయమవుతున్నట్టు, ఒక చేతులతో కాదు 12 చేతులతో రాక్షస సంహారం చేస్తున్నట్టు, పెద్ద యుద్ధం చేస్తున్నట్టు ఆయనకి కలలు స్వప్నాలు ధ్యానంలో కూర్చుంటే ఇవే వస్తున్నాయట. ఆయన ఒకసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాట, నేను బ్రహ్మ మానస పుత్రుడు అయిన సనస్సుజాతుడు, తండ్రి గారు నాకు ఎందుకు ఇటువంటి స్వప్నాలు వస్తున్నాయి అని అంటే, నాయనా నువ్వు చదివినటువంటి వేద వేదాంగాల పురాణాలలో రాక్షస సంహార ఘట్టాలు ఉన్నాయి, అవి నీ మనసు నిండుగా పూర్తిగా చేరిపోయి ఉన్నాయి, అందువల్ల నీకు అటువంటి భావనలతో నువ్వు నిండిపోయి ఉన్నావు అని, అందువల్ల నువ్వు విచారించవలదు, నీకు ఇంకొక జన్మనెత్తవలసినటువంటి అవసరం వస్తుంది, సమయం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అన్నారు. ఆయన ఒకసారి

హిమాలయ పర్వత ప్రాంతాలలో తపస్సు చేసుకుంటున్నాడు ఈ సనస్సు జాతుల వారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అక్కడికి విహారానికై వచ్చారట. అలా విహారానికి రాగానే ఆ పరమేశ్వరుడు అక్కడ నిలబడి ఉన్నట్ట, నాయనా సనస్సుజాత నీకు అభయం ఇవ్వడానికి వచ్చాను అన్నట్ట. అలా చూసి ఇలా ఉరుకున్నట్ట, ఇంత నిర్లక్ష్యం ఆ నీకు. సాక్షాత్తు కైలాసాన్ని పరిపాలించేటువంటి వాడినయ్యా, సకల సృష్టికి కారణమైనటువంటి వాడిని, నేను పార్వతీదేవితో సగా వస్తే నీవు నన్ను మన్నించవేమిటి అన్నట్ట. నీవు వేరు, నేను వేరునా? నాలో ఉన్నదే నీవు, నీలో ఉన్నదే నేను. అందువల్ల శివోహం శివోహం శివోహం, ఇక్కడ ఎక్కడ వేరున్నది అన్నట్టు. ఏమి బ్రహ్మజ్ఞానం అయ్యా, నీలాంటి మహానుభావులను కదా నేను బిడ్డలుగా కనవలసింది, మాకు కొడుకువై పుడతావేమిటి అన్నాడు ఆయన పరమేశ్వరుడు. కొడుకునై నీకు మాత్రమే పుడతాను అని, ఇదిగో ఇక్కడ నేనున్నాను అంది అమ్మవారు. కొడుకునై పుడతానని ఆయన ఒక్కడికి అంటున్నావేమిటి అని, అమ్మా ఇంత బ్రహ్మజ్ఞానాన్ని కలిపి మళ్ళీ ఇంత తెలుసుకుని మళ్ళీ నేను గర్భవాసం చేయలేను, కడుపులో ఉండలేను, స్త్రీ గర్భవాసమందు నేను ఉండలేను, కాబట్టి అందరి సకల ప్రాణులు పుట్టినట్టుగా నేను పుట్టను, అందువల్ల పరమేశ్వరుడికి మాత్రమే నేను కుమారుడిని జన్మిస్తానన్నట. అమ్మ లేకుండా బిడ్డెక్కడున్నాడయ్యా, అందువల్ల నేను లేకుండా నువ్వు ఎలా జన్మించగలవు? అయితే సనస్సుజాత నాకు మార్గం ఏమిటి? నీ వంటి మహాతేజోనిధిని పరమేశ్వరుడు అక్కడ బిడగగంటేలాగా నువ్వు నాయందు కూడా ఉండాలి కదా అనంటే, అమ్మా ఒకప్పుడు శరవణుడు అనే పేరు కలిగినటువంటి మహర్షి మిమ్మల్ని వచ్చి వరం అడిగాడు అమ్మవారిని. ఏమని వరం అడిగాడు అంటే, నీవు జలరూపంబులతో ఉండాలి. గంగాదేవి ఇంతవరకు అనేక జలరూపాలతో ఉంది ఆవిడ, కానీ నీవు జలరూపాలతో ఉండాలి. నేను శరవణములు అనే పేరుతో నేను అక్కడ ఉంటాను, నీ తటాకమునందు నేను మొలచి ఉంటాను. నీవు శరవణ తటాకానివై సాక్షాత్తు నీవు గౌరీ స్వరూపానివై అందులో ఉండాలి. శరవణ తటాకంలో అనగాని నీ కొరకు నేను జగన్మోహిని అవతారాన్ని విష్ణుమూర్తి ధరించినప్పుడు ఈ పరమేశ్వరుల వారు ఆయనతో వెళ్ళిపోతారు, అప్పుడు వచ్చి నేను శరవణ తటాకాన్ని అయిపోతానని అమ్మవారు శరవణ తటాకం అయిపోయింది హిమాలయ పర్వతాల దగ్గర. ఆ శరవణ మహర్షి ఆ రెల్లు పొదలు అయిపోయాట. అమ్మవారు ఎప్పుడైతే అప్పుడు అన్నదట ఆవిడ, అయితే ఆ శరవణ జలములలో నీవు కుమారుడవై పుట్టు రుద్రవీర్య సంభవుడవై నువ్వు సనస్సుజాత అనగానే, అంత ఆ వరం కారణంగా ఆ సనస్సుజాతుడే శివవీర్య అమ్మవారి యొక్క దివ్య తేజోస్వరూపుడై పుట్టబోతున్నాడు. ఈ దేవతలందరికీ కూడా విష్ణుమూర్తి ఆ చరిత్రను చెప్పి, గంగా నీవు సాక్షాత్తు పరమేశ్వరీ రూపంపైనటువంటి పరమేశ్వరి అమ్మవారి రాజరాజేశ్వరీదేవి శరవణ తటాకంగా మారిపోయింది, అందులోనికి శివవీర్యాన్ని కనుక నీవు వదిలిపెట్టినట్లయితే గాంగేయుడనే పేరు ఈ పుట్టబోయే కుమారస్వామికి వస్తుంది. అమ్మ గర్భంలో వాసం చేసేది అక్కడనే, ఎక్కడ శరవణ తటాకంలో. అందువల్ల ఇక్కడ గర్భవాసం చేస్తుంటే అక్కడ అమ్మవారికి వేవిళ్ళు వస్తున్నాయి, అమ్మవారి స్వరూపం కదా ఇక్కడ. అందువల్ల గంగాదేవిని ఎప్పుడైతే విష్ణుమూర్తుల వారు అలా ఆమెకు కర్తవ్యాన్ని బోధించారో ఆ తల్లి విడిచిపెట్టేసింది, నాకు గంగేయుడనే పేరు వచ్చింది కదా, ఇంకా గంగ కుమారుడు పుట్టబోయేవాడు అన్నారు కదా, అభయం నాకు చాలు, శ్రీమన్నారాయణ అన్నారు. అంతా శివ వీర్య తేజస్సు అద్భుత రూపంపై అదుగో సాగిపోతుందట. అలా సాగిపోయి తిన్నగా గంగమ్మ పరవళ్లతో ఉరుకులతో మెరుకులతో ఆ తల్లి తిన్నగా శరవణ తటాకం వైపు శివవీర్యాన్ని తెచ్చి అక్కడికి కాస్త చేర్చివేసిందిట. పార్వతీదేవి యొక్క గర్భంలోనికి శివ తేజస్సు చేరిపోయింది. అలా చేరిపోయిన తర్వాత ఇక్కడ ఏమైపోయిందండి, ఆ రెల్లు దుబ్బులన్నీ కూడా కాంతివంతమైపోయాయి, అసలే సువర్ణమయమై ఉంది. దానికి తోడు శివ రుద్ర వీర్యాగ్ని చేరుకున్నది అక్కడికి. అలా చేరుకోగానే సుభద నక్షత్ర గ్రహములు శోభిలంగా, సుభద నక్షత్ర గ్రహములు శోభిలంగా, జగములెల్ల శాంతియుత తేజమున.

సమస్త శుభ నక్షత్రాది గ్రహంబులన్నీ కూడా ఉచ్చస్థితిలో ప్రకాశిస్తూ ఉండగా ప్రపంచమంతా కూడా తెలియనటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణంతో నిండిపోగా పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య వీర్య శక్తి అది అంతా కూడా ఒక బాలుని రూపంలో పుట్టేటువంటి శుభఘడియలు దగ్గరైనాయట. మహాభారతంలో ధర్మరాజు గారికి అరణ్యవాసంలో వ్యాస భగవానుల వారు స్వయంగా చెప్తారు, రాజ్యాన్ని పోగొట్టుకుని ఉన్నావు, బిడ్డలు దూరం అయిపోయి ఉన్నారు, అయిన వాళ్ళందరూ దూరం అయిపోయి ఉన్నారు, ఐశ్వర్యాన్ని అంతా పోగొట్టుకుని ఉన్నావు, మిత్రుత్వాన్ని నరుపుతూ ఉన్నాయి రాహువు కేతువు, ఈ దోషాలన్నీ పరిహారం అయిపోవాలంటే నువ్వు కుమార జననాన్ని వినవలసిందే అని చెప్తూ ఆ కుమార జననంలో అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నారన్నమాట. ఆ పరమేశ్వరుని యొక్క పార్వతీదేవి యొక్క దివ్యమైనటువంటి వీర్య శక్తి వచ్చి ఆ రెల్లు పొదలలో ఎప్పుడు చేరిందట,

शुक्लायां प्रतिपद्यासि द्वितीयां समीकृतम्। మొదటి రోజున అక్కడికి చేరిందట, రెండవ రోజున ఒక బుడగ ఆకారంలో నిండిపోయిందట, ఒక అద్భుతమైనటువంటి గోళ రూపంతో కాంతివంతంగా ఉన్న గోళ రూపంలో మారిపోయిందట. ఎప్పుడు? విధియతి నాడు. తృతీయస్యాం చ సాకారః, మూడవ రోజు నాడు. అంటే మూడవదేంటి? విధియ, తదియ, చవితి. ఆ చవితి నాడు ఎలా కనిపించిందట? సాకారః, ఏదో ఒక శిశువు యొక్క రూపం కనబడుతోంది. ఒక మానవ శిశువు ఎలా అయితే జన్మిస్తున్నాడో అలాగ కుమారస్వామి దివ్య దేవతా స్వరూపంతో ఏమైందిటండి, చిన్న ఆకారం కనబడుతోంది. ఆ ఆకారం ఎలా కనబడుతోందంట, సర్వలక్షణ లక్షితగా చతుర్థ్యాం పరిపూర్ణాంగ. అంతవరకు ఏదో శిశువు ఆకారం కనబడుతోంది, కానీ చవితి నాడు పరిపూర్ణమైనటువంటి కాళ్ళు, చేతులు, ముఖంబులు అన్ని ఆకారం కనబడుతుందట ఆ గోళంలో నుంచి. అద్భుతమైన కాంతివంతమైన ఆ గోళంలో నుంచి షణ్ముఖో ద్వాదశేక్షణ, దూరం నుంచి చూసే వాళ్ళకి కనబడుతుంది చారు ముఖాలు, పన్నెండు కళ్ళు. అప్పటికింకా ఇంకా ఆ దేహంలో ఉండేటువంటి అవయవాలన్నీ పూర్తిగా కనిపించడం లేదు. పంచమ్యా పరమ పవిత్రమైన మార్గశిర మాసంలో పాడ్యమి నుంచి పంచమి వరకు ఏమైందిట, పంచమి నాడు ఎలా ఉన్నట్టయిన అలంకృతస్తూ, ఆ రూపానికి సర్వాలంకారాలతో ఇంకా బిడ్డ పుట్టలేదు, ఆ అలంకారాలన్నీ కనబడుతూ ఉన్నాయట. షష్ట్యాం చ సముద్ధిత, మార్గశిర శుద్ధ షష్ఠి నాడు, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆయన మహానుభావుడు విశాఖ నక్షత్ర యుక్త దివ్య మంగళమైనటువంటి స్వరూపంలో శ్వేత తామ్రేణ హిరణ్మయాంగ. అమ్మ అయ్యగారేమో తెల్లగా ఉంటారు, పరమేశ్వరుడు తెలుపు. అమ్మవారు ఎలా ఉంటారు, గౌరీదేవి కాస్త ఎర్రగా గోధుమ రంగులో ఉంటుందిట. అందువల్ల ఆయన తెలుపుని ఎరుపుని కూడా కలుపుకున్నటువంటి బంగారపు రంగులో హిరణ్మయాంగ అని మహాభారతంలో చెప్పారు. శ్రీ సుబ్రహ్మణ్య దేవతాభ్యో నమో నమః, అదే తెలుగులో అయినట్లయితే ఈ శ్లోకానికి అనువాదం అనమాట. ఆ వీర్యం ఎప్పుడైతే వచ్చి రెల్లు పొదలలో ఆ శరవణ తటాకమునందుబడినదో, ఇక్కడ ఏమిందిటండి, వెలయపాడియే. ఆయన ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈవిడ అబ్బా అంటుందిట, ఇదేమిటే పార్వతి, నీకెందుకు వేవిళ్ళు వస్తున్నాయి అనుకోకుండా ఇప్పుడే అంటున్నట, ఏమోనండి అందట. విదయల దుశరవణము ముదం.

అక్కడ అమ్మవారి యొక్క స్వరూపం కదా శరవణము, దానికి సంతోషం వచ్చి తరంగితమవుతోందిట. చవితి పంచమియందు చవుల గోరే, ఏమేమి దేవీ శక్తులారా ఏమైనా పలహారాలు ఉన్నాయేమో పుల్ల పుల్లగా తెచ్చిపెట్టండి అంటుందిటండి అమ్మవారు. ఇదేమిటమ్మా ఆశ్చర్యంగా, కడుపున బిడ్డ లేడు, ఎంత నవమాసాలు మోసింది లేదు, ఏదీ లేని వేవిళ్ళ వాళ్ళల్లాగా ఇలా వేవిళ్ళు పడుతూ నానా రకాల చవులు కోరుతున్నావు ఏమిటమ్మా గౌరమ్మ అని వాళ్ళంటూ ఉంటే, షష్ఠియందు ఆర్ముఖముల సృష్టి

మొట్టమొదటి పేరు కుమారస్వామి వారికి స్కందుడు అని పేరు. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క తేజస్సులో పార్వతీ తేజస్సు, పరమేశ్వరుడి యొక్క తేజస్సు మూలమై పుట్టట్టు ఆయన. స్కందము అంటే మూలము అని అర్థం. అందువల్ల మొట్టమొదటి పేరు ఆయనకి పార్వతీ పరమేశ్వరుల తనయుడుగా మొదటి పేరు కలిగింది. అందువల్ల స్కందుడు స్కందుడు అన్నారట. ఆ పైన ఏమన్నారట, గంగాదేవిలా చూసిందట మరి నేనో అని. అప్పుడు అందువల్ల ఓ గంగేయా అన్నారట, ఓ గంగానదీమ పుత్రుడా అని. అలా అన్న తరువాత పొలతి పార్వతిని రాడు జనని ఆ భవానికి పాలు చనుల

అక్కడ గోళాకారంలో ఉన్నటువంటి ఆ శరవణముల మధ్య ఉన్నటువంటి ఆ శరవణ తటాకము నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతరించేటువంటి సమయమైంది.

మార్గశిర శుద్ధ షష్ఠి నాడు విశాఖ నక్షత్ర యుక్తమైనటువంటి శుభలగ్నంలో 12 భుజములతో 6 ముఖంబులతో 12 ఆయుధంబులతో రెల్లు పొదలలో శార్వాణి పరిపూర్ణ స్వరూపమైన శరవణ సరోవరములో రెల్లు పొదల్లో అగ్ని సూర్యుడు 1 కోటి మంది కలిసిన కాంతులతో. 1 కోటి మంది అగ్నులు 1 కోటి మంది సూర్యులు కలిస్తే ఎటువంటి తేజస్సు కలిగిన వారవుతారో అటువంటి తేజస్సుతో గౌరీ శంకరుల పుత్రుడైనటువంటి స్కందుడు జన్మించాడు. ఆయనను గాంగేయుడని కొందరు కీర్తించగా ఆ పైన కుమారస్వామి అని లోకాలన్నీ కూడా పూజించగా అప్పుడేం జరిగిందంటే పుట్టినటువంటి వాడు 6 ముఖాలతో క్యారు క్యారుమని ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నాడో అమ్మ ఎవరైనా పాలివ్వండి అని అంటున్నంత దేవతలందరూ కూడా ఆ సమయంలో కృత్తికలు జ్యోతిష చక్రంలో ఉన్నటువంటి నక్షత్రాలు. వాళ్ళు ఆ కృత్తికలు 6 వెళ్ళిపోతూ ఉన్నారట. వాళ్ళు ఈ పిల్లాన్ని చూడగానే వాళ్లకు తెలియకుండానే ఈ పిల్లవాడికి పాలివ్వాలనిపించిందిట. దేవతలందరూ అన్నారు, వెళ్ళి పాలిచి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు, వాడు ఆకలిని బాపండి, పార్వతీ అమ్మవారు వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందన్నారట. మాకేమిటైతే అన్నారు వాళ్ళు, మీకేం కావాలి అన్నారు. వాడు మా పిల్లవాడు అంటే మేము పాలిస్తాం అన్నారట. సరేనమ్మా, ముందర మీరు ఆ సన్మానాన్ని పొందాలి అని అంటే పాలివ్వాలి కదా, పసివాడి ఆకలి బాపిన తర్వాత మీకు ఆ కీర్తి వస్తుందన్నారు. 6 ముఖములతో ఉన్న షణ్ముఖునికి ఈ 6 కృత్తికలు కూడా వచ్చి ఆ కృత్తికా నక్షత్ర యుక్తమైన

సుభలగ్నంలో వారికి క్షీరములు ఇచ్చారు. అందువల్ల సమస్త దేవతలు కూడా కార్తికేయుడు అని కీర్తించడం జరిగింది. అలా కీర్తించిన తరువాత నారదుల వారు పరుగులు పెట్టారు. అమ్మా పార్వతి ఇదేమన్నారు, అమ్మో నేను లేవలేను అంది. అదేమిటమ్మా, అక్కడ పిల్లవాడు పుడితే నువ్వు ఇక్కడ లేవలేకపోవడం ఏమిటి అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఏమిటి నారద విశేషాలు? అన్ని విశేషాలే స్వామి, అన్ని విశిష్టాలే స్వామి. మీ ఇద్దరి తేజో సంభవుడైనటువంటి కుమారుడు అక్కడ జన్మించాడు, ఏడుస్తున్నాడు పిల్లవాడు పాలకై అనగానే వెంటనే బయలుదేరండి అందుట ఆవిడ. నంది వాహనారూఢుడై ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అక్కడకు రాగానే ఏం జరిగిందిటండి, తిన్నగా వచ్చి తల్లిదండ్రుల యొక్క ఒడిలోనికి చేరాటండి. అలా చేరారు. స్కందమూర్తి యొక్క జననం జరిగింది. మహావైభవంగా జరిగిన తరువాత పరమానంద భరితులై కుమారస్వామి అనేటువంటి పేరుతో ముందుగా తండ్రి గారు పిలిచారు. ఆ తరువాత బ్రహ్మణ్య శక్తిని కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన సుబ్రహ్మణ్యుడు అనేటువంటి పేరుతో ఆయన కీర్తింపబడ్డాడు. అట్టి అవతరించినటువంటి కుమారస్వామి వారు తారకాసుర సంహారం చేసి సమస్త లోకాలను రక్షించారు. సుబ్రహ్మణ్యాయ దేవాయ శివాయ శివాత్మజే బ్రహ్మాండవాగ దేవాయ.

0: మీరింటి వరకు శ్రీమతి జయంతి సావిత్రి గారి స్కందోత్పత్తి హరికథాగానం విన్నారు. శ్రీ కొత్తకోట శంకర్ వయలిన్, శ్రీ వన్నూరు స్వామి మృదంగ సహకారం. ఈనాటి హరికథాగానం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ కారణామృతం 2వ భాగం వింటారు. 6:30 వినతగు మాట వ్యాఖ్యాత శ్రీ ఎంయు పండిత్. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో గొర్రె మేక పిల్లల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిద్ధరాంపురం పరిశోధనాస్థానం పశు వైద్యాధికారి డాక్టర్ బి రఘుకరణ్ నాయుడు గారి సూచనలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ కార్గిల్ విజయ్ దివాస్ సంభాషణ శ్రీబి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీవి చలపతి. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో హిందూ వారసత్వ చట్టం గురించి న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ రచన ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:30 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 ఏకచిత్రగానం. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్తింపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:32 వివిధ భారతి ఆకాశవంతులు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి ఆకాశ